0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు ప్రతి మానవునకు ఒక విధమైనటువంటి యొక్క లోభత్వం అనేటువంటిది పీడిస్తుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఇన్ ఎవ్రీవన్ టు సమ్ ఎక్స్టెంట్ దిస్ క్వాలిటీ ఆఫ్ మైజర్లీనెస్ గ్రీడ్.
0: ఉండి కూడాను తినలేకపోతున్నాడు.
1: Though he has plenty, he is not able to partake.
0: పరలోకు పెట్టలేకపోతున్నాడు.
1: He is not able to serve others.
0: తాను అనుభవించలేకపోతున్నాడు.
1: He is not able to experience for himself.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all this?
0: ఇది ఏ లోభితనం?
1: This is miserliness.

0: మానవునకు ఏ గుణం కూడాను లేకపోవచ్చును, ఏ సంకల్పం కూడాను లేకపోవచ్చును. కానీ ప్రతి మానవునికి క్రోధము అనేటువంటిది పట్టి పీడిస్తుండాలి.
1: A man may not be having any quality, he may not be having any thought, but everyone has this bit of anger.
0: మానవునకు క్రోధము కంటే మించిన శత్రువు మరొకటి లేడు.
1: There is no greater enemy to man more than that of an anger.
0: ఈ క్రోధమే సర్వశక్తి స్వరూపాన్ని ధరించి మానవత్వాన్ని కృంగింపచేసి దివ్యత్వాన్ని దూరపరిచి మానవత్వాన్ని నశింపజేస్తుంది.
1: This anger that becomes more and more powerful, it robs your human quality and distances yourself from the divinity.

0: మానవులకు దరిద్రం కంటే మించిన దుఃఖం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ మిజరీ దాన్ పావర్టీ.
0: ఉన్నవాడు అనుభవించక లోపితనం చేత తాను తెలియకపోయినప్పటికీ దరిద్రులకు లేక బాధపడుతున్నాడు.
1: He is not able to enjoy what all that he has with him, and unknowingly he becomes a pauper, a beggar.

0: జ్ఞానికి సుఖమే అతనికి ప్రధానమైన లక్ష్యము.
1: The man of wisdom has got this quality of bliss.
0: జ్ఞాని సర్వ సద్గుణములు కలిగి ఉండటం చేత దుఃఖమనేటువంటిది అతన్ని ఆవరించడానికి వీలుండదు.
1: Being the one of wisdom, he has got all virtues, and so he doesn't know what grief is.
0: కనుక మానవత్వం ఈనాడు ఒకవైపున లోభముతోను మరొక వైపున క్రోధముతోను రెండవ మూడవ వైపున దారిద్ర్యము చేతను నాలుగవ వైపున జ్ఞానము చేతను ఈ నాలుగు రకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు.
1: మ్యాన్ కంటిన్యూస్ హిస్ లైఫ్ ఆన్ ఎర్త్ విత్ దీస్ ఫోర్. వన్ హ్యాండ్ యు హ్యావ్ దిస్ మైజర్నెస్, ది సెకండ్ యాంగర్, థర్డ్ పావర్టీ అండ్ ఫోర్త్ విజ్డమ్.
0: ఈనాటి మానవుడు అన్నీ తెలిసి కూడాను తెలియనట్టుగా నటిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే, దౌ హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ ప్రిటెండ్స్ టు బి ఇగ్నోరెంట్.
0: నిన్నటి దినం నేను చెప్పినట్టుగా ఈనాటి పిల్లలు ఈనాడు మాత్రమే దాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
1: As Bhagavan said yesterday, they are just repeating today.
0: Brothers and sisters ani palukutunnaru kaani andulo kashtam nandu kaani sukham nandu kaani emaina bhagamanu vahistunnara ledu annanu.
1: They address you as brothers and sisters, but do they share your burden? Do they share your pleasure, your pain? No.
0: Eenaadu tarchaname bhaktulaniyu సమావేశమైనటువంటి ప్రజలని దీన్ని మార్చుకుంటూ వచ్చారు.
1: దిస్ డే దే హ్యావ్ చేంజ్ ది వెరీ అడ్రస్. దే కాల్ యూ డివోటీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ.
0: ఇది చాలా తప్పు.
1: దిస్ ఇస్ ఎ మిస్టేక్.
0: బ్రదర్స్ సిస్టర్స్, ఇది చాలా సత్యమైనటువంటిది.
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇస్ కరెక్ట్ వన్.
0: ఎందుకనగా
1: వాయ్
0: ప్రతి విద్యార్థి కూడాను స్వామిని తల్లి తల్లి తల్లి అని సంబోధిస్తున్నారు.
1: ఎవ్రీ స్టూడెంట్ considers Swami as mother and father.
0: Talli talli ani sambodhinchinappudu andaru kudunu anna thammule kada.
1: When once Bhagavan is our mother and father, we are brothers indeed.
0: Idi tappemi kaade.
1: There is nothing wrong with it.
0: Idhe vidhamgane Chicago poyinappudu Vivekananda kudunu Bharatiya sanskrutini aadharam chesukoni brothers and sisters annadu.
1: Basing on this Vivekananda, when he had been to Chicago, true to Bharatiya culture, he addressed the gathering as brothers and sisters.
0: Bhagavantudu kevalam tandri maatrame kaadu mata pita idduru kudana avutuntaru.
1: God is both mother and father.
0: Bhagavad Gita

0: తమేవ మాతా పిత అని అన్నప్పుడు అందరూ సోదర సోదరి మండలే కదా.
1: When we say God is our mother and father, we are certainly brothers and sisters.
0: ఈ విశాలమైన భావమును మీరు ఎందుకు అందుకోలేదు?
1: Why don't you have that broad mindedness?
0: విశాలమైనటువంటి భావాన్ని అందుకొని కూడాను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: Though we have this feeling, we are not able to understand it clearly.
0: అర్థమయ్యేది చేసుకుని ఉంటే ఈనాడు ఈ పదమును మీరు మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
1: Had you understood well, you should not have changed this evening.
0: అందరూ నిజంగా సోదర సోదరి మండలి.
1: All are truly speaking our brothers and sisters.
0: దీన్ని మీరు అర్థం చేసుకొని లేదు కనుకనే ఈనాడు ఈ పదాన్ని మార్చుకుంటూ వచ్చారు.
1: Since you could not understand the significance, you had to change it.
0: ఎవరు చెప్పినప్పటికీ,
1: let anyone say,
0: మీ సత్యాన్ని మీ దృఢ సంకల్పాన్ని ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: Let anyone say anything, you should never change your fundamental.
0: ఈనాటి పిల్లలు పదములకు అర్థం తెలుసుకోలేకుండా కేవలం చెప్పిన వారిదంతా కూడా అనుసరిస్తూ చెడిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today, the students are not able to understand certain words. They follow by everybody and spoil themselves.
0: You are my father and mother annappudu andaru sodarulu enduku kaakoddu andaru sodari mandalu enduku kaakoddu.
1: When once you say you are my father and mother, well, is it not true that we are brothers and sisters?
0: Kalaku deenni neevu maarchukovadamlo emi artham undi?
1: What meaning is there when once you change?
0: Meelo drudhatvam ledhu.
1: You are not that strong. You are not steady.
0: మీరు దృఢ సంకల్పం లేదు.
1: You don't have that firm conviction.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి పదములను మార్చుకుంటున్నారు.
1: So you are changing these sacred words.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ అన్న తమ్ములి,
1: ఆల్ ఆర్ బ్రదర్స్,
0: అందరూ అక్క చెల్లెండ్రి,
1: ఆల్ ఆర్ సిస్టర్స్,
0: భగవంతుడు ఒక్కడే తండ్రి,
1: God is only father.
0: భగవంతుడు ఒక్కడే తల్లి,
1: God is mother.
0: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్,
1: ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: దీన్ని ఎవరు ఏమి చెప్పినప్పటికీ మార్చుకోకూడదు.
1: లెట్ ఎనీవన్ సే ఎనీథింగ్, నెవర్ చేంజ్ దిస్ కన్విక్షన్.
0: కనుకొని అట్టి దృఢ సంకల్పాన్ని మీరు అభివృద్ధి పరచుకొని,
1: యూ షుడ్ డెవలప్ దిస్ స్ట్రాంగ్ ఫీలింగ్,
0: జగత్తునకు సరైనటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ రావాలి.
1: అండ్ యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఇన్ దిస్ వరల్డ్.
0: నేను మొదలు చెప్పినటువంటి దీంట్లో నాస్తి లోభం సమో వ్యాధి, లోభత్వమునకు మించినటువంటి రోగం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ సిక్నెస్ దాన్ దట్ ఆఫ్ దిస్ మైజర్లీనెస్.
0: దీనికి పవిత్రమైన భారతీయుల యొక్క చరిత్రలే దీనికి ప్రమాణములు, ప్రధానములు.
1: యు ఆల్సో అండర్స్టాండ్ దిస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
0: మహాభారతమందు సర్వశక్తి సంపన్నులైనటువంటి రాజాది రాజులుగా ఉండి కూడాను, సర్వరాజ్యమునకు అధిపతిగా ఉండి కూడాను, దుర్యోధన దుశ్శాసనాదుడు ఈ విధమైనటువంటి లోభత్వం చేత కృంగిపోతూ వచ్చారు.
1: ఇన్ మహాభారత్ యు ఫైండ్ దుర్యోధన దుశ్శాసన ఆల్ పవర్ఫుల్, దే ఆర్ కింగ్స్, దే ఆర్ మాస్టర్స్, బట్
0: ఇదే వారికి తీరని రోగంగా తయారైంది.
1: Yet they were deficient in their quality and that has become
0: a lobhame anatyanta rogame var nasimpa chesindi.
1: And this greed is responsible for their ruin.
0: Varini maatrame kaadu vaari okka vamshamine nasanam chestu vachindi.
1: It has ruined, destroyed the entire clan.
0: Kalukune chedda bhavam lopala undinappudu tananne kaadu tana parisara prantamlo vaari kudanu baadhimpa chestundi.
1: When once there is bad feeling, it spoils you and it ruins the neighborhood all around.
0: కనుక లోభత్వం అనేటువంటిది ఉన్న దాంట్లో మనము భుజించాలి, మనము అనుభవించాలి, పది మందికి కూడా పెట్టాలి.
1: Without greed, we have to share what lot we have and be happy with that what we have on.
0: దీనిని పురస్కరించుకొని ఈ వేదం నందు న కర్మణ న ప్రజా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: Basing on this Veda declared, no authority, no position, no property would give immortality other than sacrifice.
0: త్యాగం అన్నటువంటిది ఎక్కడనే కనపడలేదు.
1: Man today has no trace of sacrifice.
0: కారణమేమిటి?
1: Why?
0: లోపల లోభత్వం అనేటువంటిది పెరిగిపోవడం చేతనే త్యాగత్వం అనేటువంటిది ఆవిర్భవించలేకపోతుండాలి.
1: He is a miser within and therefore is not prepared to sacrifice.
0: కనుకని త్యాగం లేకుండా పోవడానికి లోభమే దీనికి మూల కారణము.
1: The absence of sacrifice is due to this miserliness.
0: పాండవుల తరపున వచ్చి కృష్ణుడు పాండవులు చాలా కష్టపడుతున్నారు. వారికి 5 గ్రామములు అందించమని ఎంతనో అడుగుతాడు కృష్ణుడు.
1: కృష్ణ ప్లీడెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాండవస్ టెలింగ్ దట్ దే ఆర్ అండర్గోయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్.
0: ఇంత విశాలమైన భారతదేశం నందు
1: ఇన్ దిస్ వాస్ట్ కంట్రీ ఆఫ్ భారత్
0: పాండవులకు 5 గ్రామములు ఇవ్వడానికి తనకు లేదా శక్తి?
1: డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ద గుడ్నెస్ హ్యాస్ టు షేర్ 5 విలేజెస్ విత్ దెమ్?
0: సూది మోపడానికి కూడా స్థలం లేకుండా ఉండే అలాంటిది కూడా నేను ఇవ్వడానికి వీల్లేదు.
1: దే సెడ్ దే డోంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ ప్లేస్ దట్ వుడ్ బి ఆక్యుపైడ్ బై ఎ పెన్.
0: ఇంతకంటే లోభమా?
1: డూ యూ ఫైండ్ ఎనీ గ్రేటర్ మైండ్?
0: ఆ రాజ్యం ఎవరిది?
1: యాక్చువల్లీ స్పీకింగ్ పాండురాజుది బిలాంగ్ టు
0: పాండవులు తండ్రి అయినటువంటి పాండురాజుది.
1: ఇట్ బిలాంగ్స్ టు పాండురాజు.
0: ప్రథమ పుత్రుడు
1: అండ్ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఎవరికి? ధృతరాష్ట్రునకు.
1: ఇది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: కనుకనే ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. అతనికి తనది కాని రాజ్యమును తనదిగా భావించుకున్నటువంటి వాడే ధృతరాష్ట్రుడు అన్నాడు.
1: ధృతరాష్ట్ర ఇస్ ద వన్ హూ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దాట్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్.
0: తన రాజ్యం కాదు.
1: ఇట్ డజంట్ బిలాంగ్ టు హిమ్.
0: తన రాజ్యం కానటువంటి దాన్ని తనదిగా భావించుకుని
1: హీ కన్సిడర్డ్ దట్ హీ ఓన్స్ ఇట్.
0: రాజ్యమునకు హక్కు కలిగినటువంటి పాండవులను దూరంతో చూశాడు.
1: అండ్ ఇస్ డ్రివెన్ అవుట్ పాండవస్ హూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు రూల్ ద కింగ్డమ్.
0: ఈ లోభత్వమే భారతదేశం లోపల అనేక యుద్ధములకు మూల కారణమైంది.
1: దిస్ గ్రీడ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ వార్స్ ఇన్ భారత్.
0: ఇంకా రామాయణం నందు
1: దెన్ రామాయణ
0: రావణుడు.
1: రావణ
0: రావణుకి ఏ తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: బంగారు కోటను కట్టుకుని భద్రంగా నిల్చుకున్నాడు.
1: ఈస్ లివింగ్ విత్ ఇన్ ద ఫోర్ట్ గోల్డెన్ ఫోర్ట్.
0: ఆ లంకను చూస్తే స్వర్గమా ఏమి అనిపించేసింది రాములకే.
1: రామ ఫెల్ట్ దట్ లంక ఈస్ వెరీ పారడైజ్ హెవెన్.
0: ఇంత సంపద సిరి సంపదలంతా ఉండి కూడాను
1: విత్ ఆల్ ది అఫ్లూయన్స్ అండ్ ప్లెంటీ
0: కేవలము ఆ లోభత్వం చేత ఈ కామత్వం అభివృద్ధి అయింది.
1: బికాస్ ఆఫ్ గ్రీడినెస్ హీ డెవలప్డ్ దిస్ టెండెన్సీ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్.
0: ఆ కామత్వం చేతనే ఈ అంధకారం మూసుకుంది.
1: This desire led to darkness.
0: Vinashakale viparita buddhihini.
1: It's only in times of total ruin one will have perversion.
0: Inta rajyamlo taanundi kudanu inta mandi raanulu undi kudanu kattaganapatiki seat kavalani aashinchadu.
1: He being the king of such a vast kingdom with so many queens, yet he wanted Sita.
0: Sita tana sattu kaadu.
1: Sita doesn't belong to him.
0: Ramulu sattu.
1: She is the Rama's.
0: Ramulu evaru devudu.
1: Rama is God.
0: కనుకని దేవుని సత్తుని నీవు అపహరిస్తున్నావా?
1: ఆర్ యూ స్టీలింగ్ గాడ్స్ ప్రాపర్టీ?
0: నిజముగా దేవుణ్ణే ప్రార్థిస్తే తానే అందించడా?
1: ఇఫ్ యూ ప్రే టు గాడ్ హీ హింసెల్ఫ్ విల్ గివ్ యూ.
0: దేవుడు వద్దంటున్నాడు, దేవుని సొత్తును అపహరిస్తున్నాడు.
1: గాడ్ సేస్ నో బట్ యూఆర్ స్టీలింగ్ గాడ్స్ ప్రాపర్టీ.
0: ఈ విధంగా అనుభవించకూడదు. తాను ఏమాత్రం ఆనందించాడా?
1: Did he enjoy the blissful state in spite of possession? No.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క లోభత్వమే.
1: It is only his.
0: తన యొక్క క్రోధతత్వమే.
1: And it is this greed of myself.
0: క్రోధము.
1: And then anger.
0: క్రోధం చేతనే రాముడు వద్దన్నాడు.
1: Out of anger only he said.
0: ప్రేమ చేతనే సీత కావాలన్నాడు.
1: Out of love he wanted Sita.
0: సీత ఎవరు? భూజాత.
1: Who is Sita?
0: రాముడి యొక్క స్థానము.
1: Who is Sita? She is the daughter of Mother Earth.
0: Rama's property. ఆధారమైనటువంటి దాన్ని మనం వదులుతున్నాము, ఆదేయమైనటువంటి వస్తువులను ఆశిస్తున్నాము.
1: వీ ఫర్గెట్ ది వెరీ బేసిక్ ఫౌండేషన్ అండ్ రిలై ఆన్ దాట్ విచ్ ఇస్
0: కడపటికి దానిని అనుభవించడానికి కూడా చేత కాకపోయింది.
1: సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: కనుకనే తాను తన సంపదను తన లంకను సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దేర్ఫోర్ దట్ లెడ్ టు ద లాస్ ఆఫ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ద ప్రాపర్టీ బై
0: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు.
1: Then come Hiranyakashipu and Hiranyaksha.
0: వీరు కూడాను క్రోధులే.
1: They are full of anger.
0: కట్టకడపటికి వారు కూడాను ఏగతి పట్టారు.
1: What happened to them at the end?

0: తాము నాశనమే కావటం కాకుండా తన వంశమైన రాక్షసత్వం కూడాను నాశనము గావించుకున్నారు.
1: దే హావ్ నాట్ ఓన్లీ రూయిన్డ్ దెంసెల్వ్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: కనుక కామ క్రోధముల చేత, లోభము చేత మానవత్వాన్ని నశించిపోతుండాలి.
1: దేర్ఫోర్ హ్యూమన్నెస్ ఈజ్ లాస్ట్ బికాస్ ఆఫ్ యాంగర్, బికాస్ ఆఫ్
0: డిజైర్. ఒక పరిమితం ఉండాలి.
1: ఎవ్రీథింగ్ అండర్ షుడ్ బి సర్టన్ లిమిట్స్.
0: పుట్టిన తక్షణమే తల్లి ఒడియే బిడ్డకు ఒక పెద్ద గుడి.
1: In fact, the moment child is born, the very lap of the mother is the temple to the child.
0: తల్లి ఒడియే బిడ్డకు ఒక బడి.
1: The lap of the mother, ఒడి, is the బడి.
0: బడి గుడి అంతా కూడా తల్లి ఒడియే.
1: బడి ది స్కూల్, ఒడి ద ల్యాప్ ఇస్ ద వెరీ టెంపుల్ ఫర్ ద చైల్డ్ గుడి.
0: అట్టి తల్లి ఒడిని వదిలి,
1: లీవింగ్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్,
0: దూరం పోవటం చేతనే
1: బికాస్
0: మరణ స్వాధీనమైపోయి పరిపరి విధంలో దుఃఖములకు గురి అవుతున్నారు.
1: బికాస్ ది చైల్డ్ లీవ్స్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్ అండ్ సబ్మిట్స్ హర్ సెల్ఫ్ టు నైబర్హుడ్, దేర్ ఫోర్ సఫర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా మనం గుర్తించవలసినటువంటిది, నిత్య జీవితం లోపల మనం అనుభవించేటువంటి యొక్క అనుభూతులు యందు ఉండినటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక దాన్ని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ అస్పైర్స్ ఫర్ వన్ థింగ్.
0: ఆశించినటువంటి తన దగ్గరనే ఉన్నది.
1: In fact, what he aspires for is within him.
0: కాని తన దృష్టిని లోపల ప్రవేశింపజేయటం లేదు.
1: But he is not able to go within.
0: బహిర్ముఖంగా అభివృద్ధి పరచుకోవటం చేతనే తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: As he is totally external towards outside, he is not able to realize what is within.
0: ప్రతి మానవుడు కూడాను ఇదే గతిలోనే ఉంటున్నాడు.
1: This has been the situation with everyone.
0: ఆనందమా తనయందే ఉన్నది.
1: Bliss is within you.
0: శాంతియ తనయందే ఉన్నది.
1: Peace is immanent in you.
0: పవిత్రమా తనయందే ఉన్నది.
1: Sanctity is inside you. Everything is within you.
0: తనయందున్నటువంటి యొక్క పవిత్రమైన గుణములను తాను గుర్తించుకోలేక బయట ఉన్నదని భ్రమిస్తున్నాడు.
1: Man is deluded, thinking that the sacred qualities are outside.
0: ఆ భ్రమించడం చేతనే తాను అనేక రకమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: This leads to misery.
0: ఒక్కతూరి తన దృష్టిని లోపల ప్రవేశించుకో.
1: When once you develop insight,
0: అన్ని తన యందే కనిపిస్తున్నాయి.
1: You will find them all in.
0: భగవంతుడు ఎక్కడున్నాడు? గుడిలో ఉన్నాడు.
1: Where is God? He is there in the temple.
0: భగవంతుడు ఎక్కడున్నాడు? కైలాసంలో ఉన్నాడు.
1: Where is God? He is in Kailasa.
0: భగవంతుడు ఎక్కడున్నాడు? స్వర్గంలో ఉన్నాడు.
1: Where is God? He is in heaven.
0: భగవంతుడు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు.
1: Where is God? He is in paradise.
0: ఈ విధంగా నీవు వర్ణిస్తున్నావే కానీ,
1: you go on describing.
0: వైకుంఠం అంటే ఎక్కడ?
1: But what is వైకుంఠ?
0: స్వర్గం అంటే ఎక్కడ?
1: What is heaven?
0: దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: He is not able to understand.
0: మరి చెప్తున్నాడు సుమత శతకంలో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అనరు అంటాడు.
1: Further he says his very happiness is the heaven and his misery is hell.
0: తన సంతోషమే స్వర్గము.
1: His very happiness is heaven.
0: తన దుఃఖమే నరకము.
1: His sadness is hell.
0: అనుకుంటూ తననే తాను తలుచుకుంటూ కూడాను బయట ఎందుకు నీవు వెతకటము?
1: Though he finds them all within, why should he search?
0: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
1: He tells something and his action is different.
0: కనుకనే దీని వల్లనే మానవుడు బాధలకు గురి అవుతున్నాడు.
1: This variance leads to suffering.
0: చెప్పినది చెయ్యాలి.
1: We have to act according to what we say.
0: ఉన్నదాన్ని చెప్పాలి.
1: We have to declare what is truth.
0: అప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది.
1: Then we'll be blissful.
0: భగవంతుడు ఎక్కడనో లేడు.
1: God is not separate.
0: గుడి అనేటువంటిది ఎక్కడనో లేదు.
1: Temple is not away from you.
0: నీ గుండెనే గుడి.
1: Your very heart is the temple.
0: నీ గుండెలో భగవంతుడు ఉండగా నీవి బండరెందు నీ వెతుకుతున్నావే.
1: When God is there in your gunde, the heart, why are you after banda, the boulder?
0: కనుకనే నీవు గుండె ఎందు ఉన్నటువంటి భగవంతుని వదిలిపెట్టి బండ ఎందు ఉన్నటువంటి భగవంతుని పూజిస్తున్నావు.
1: యు హావ్ ఫర్గాటన్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ బట్ యు ఆర్ ఆఫ్టర్ బౌల్డర్స్.
0: నీవు ఇంటి ఎందు ఉన్నటువంటి నందిని వదిలిపెట్టి దేవాలయంలో ఉన్నటువంటి రాతి నందిని పూజిస్తున్నావు.
1: యు లీవ్ గాడ్ విత్ ఇన్ యూ బట్ యు గో ఆన్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఆల్ టెంపుల్.
0: ఈ విధంగా మానవత్వం లోపల ఒక సులభమత్వము, ఒక నీచత్వము అభివృద్ధి అయిపోతూ వచ్చింది.
1: దట్స్ led to meanness, low mindedness in mankind.
0: కానీ విశాల భావము నశిస్తూ ఉండాలి.
1: There is no broad mindedness today.
0: సంకుచితమైన భావము ఏనాడు నశిస్తుందో,
1: that day when broad feelings are gone,
0: ఆనాడే మానవునియందు సద్గుణములు ఆవిర్భవిస్తాయి.
1: Then you will have the good qualities arising.
0: గుణము నుండియే ధర్మం ఆవిర్భవిస్తుంది.
1: Out of the virtue you will have dharma, righteousness.
0: ధర్మము నుండియే ఐకమత్యం ప్రారంభమవుతుంది.
1: And then righteousness leads to unity.
0: ఐకమత్యం ద్వారానే మన క్రమశిక్షణ పెరుగుతుంది.
1: యూనిటీ డిమాండ్స్ డిసిప్లిన్.
0: క్రమశిక్షణ ద్వారానే శాంతి ఏర్పడుతుంది.
1: త్రూ డిసిప్లిన్ యూ విల్ బి పీస్ఫుల్.
0: ఈ శాంతి నుండి నీకు ఒక విధమైన గుణం కలుగుతుంది.
1: అండ్ శాంతి మేక్స్ యూ వర్చువస్.
0: గుణమే నీ హృదయమునకు మెయిన్ రోడ్డు.
1: And the very virtue is the main road.
0: నీ హృదయ సింహద్వారమునకు సరైనటువంటి స్థానము.
1: They are the main doors of your heart.
0: అట్టి గుణములు నీవు నీయందే ఉంచుకుని.
1: Such virtues are in you.
0: శాంతి అనేది లేకపోవడం చేతనే.
1: As you don't have peace.
0: ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నావు.
1: You have been suffering.
0: మానవుడా.
1: Oh man.
0: ఈ యొక్క ఆనందం అనేటువంటిది గుణము ద్వారానే వస్తుంది.
1: You have that bliss. Out of virtues you have.
0: ఈ గుణం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఐకమత్యం చేతనే లభిస్తుంది.
1: Virtues you can cultivate out of unity.
0: ఈ ఐకమత్యం అనేటువంటిది కేవలము ఒక క్రమశిక్షణతోనే వస్తుంది.
1: You can stand united when you are disciplined.
0: ఈ క్రమశిక్షణ అనేటువంటిది మానవుడు ఆచరించేటువంటి ధర్మ ద్వారా ఎక్కుతుంది.
1: The discipline is the code of conduct, dharma.
0: కనుకనే మొట్టమొదటి ధర్మాచరణ యందు ప్రవేశించాలి.
1: First we have to practice this discipline, dharma.
0: ఇట్టి ధర్మం మనలో నశించింది.
1: అండ్ దిస్ ధర్మ,
0: ధర్మం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: వి డోంట్ అండర్స్టాండ్ వాట్ ధర్మ ఈజ్.
0: తన ధర్మాన్ని తాను గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు నో వన్ సోన్ ధర్మ.
0: మీరందరూ పిల్లలుగా ఉంటున్నారు.
1: యు ఆర్ ఆల్ స్టూడెంట్స్ హియర్.
0: మొట్టమొదట మీరు చిల్డ్రన్, చిన్న బిడ్డలుగా ఉన్నారు.
1: బిగినింగ్ యు ఆర్ క్వైట్ యంగ్.
0: ఆ వయసునకు తగినటువంటి ధర్మాన్ని మీరు అనుసరించాలి.
1: యు హావ్ టు ఫాలో ద ధర్మ ఆఫ్ ఎ చైల్డ్.
0: ఈ యొక్క చిన్న బిడ్డగా ఉండినప్పుడు తల్లి ఒడిలో కూర్చోవాలి.
1: You have to sit on the lap of your mother.
0: తల్లి చెప్పేటువంటి బడి వలె వినాలి.
1: And you have to listen to her words.
0: తల్లి చెప్పినవన్నీ కూడా నువ్వు గుడి వలె దాన్ని పూజించాలి.
1: You have to worship her, considering her lap is the very temple.
0: ఆ విధంగా ఉంటుంది క్రమక్రమేణా పెద్దగైనారు.
1: And then you grow more and more day by day.
0: ఈ పెద్దగా అయ్యేటప్పటికి,
1: when once you are grown up,
0: నీ ఒక యువకుడైనావు.
1: You are now an youngster.
0: నీ యువక ధర్మాన్ని నీవు అనుసరించాలి.
1: You have to follow the dharma of an youngster.
0: ఆ యొక్క చిన్న బిడ్డ ధర్మాన్ని నీవు దాటిపోవాలి.
1: అండ్ యూ హావ్ టు క్రాస్ ద ధర్మ ఆఫ్ ఎ చైల్డ్.
0: వయః ప్రమాణమునకు తగినటువంటిది ధర్మములు.
1: ధర్మ ఇస్ ద కోడ్ ఫాలోడ్
0: అడాప్టెడ్. మానవత్వం వస్తుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్
0: ఈ మానవత్వం నుంచి వృద్ధాప్యం వస్తుంది.
1: అండ్ దెన్ ఓల్డ్ ఏజ్ సెట్స్
0: ఈ వృద్ధాప్యంలో అనుభవించవలసినటువంటి వృద్ధాప్యంకు సంబంధించిన ధర్మములే అనుసరించాలి.
1: యూ హావ్ టు ఫాలో ద ధర్మ.
0: ధర్మము అనేటువంటి అందరికీ సమానమని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ ధర్మ ఇస్ యూనిఫామ్.
0: ఆ ప్రమాణమును పురస్కరించుకుని ధర్మమును అనుసరించాలి.
1: ధర్మ హ్యాస్ టు ఫాలో డిపెండింగ్ ఆన్ యువర్
0: ఏజ్. నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: నీవు యువకుడిగా ఉన్నావు.
1: యు ఆర్ ఎ యంగ్స్టర్.
0: విద్యార్థిగా యువకుడిగా ఉండినప్పుడు యువకుడి యొక్క ధర్మం నీవు అనుసరించాలి.
1: యూ హావ్ టు ఫాలో ధర్మ ఆఫ్ యూత్.
0: ఏమిటి ఈ ధర్మం?
1: వాట్ ఇస్ దిస్ ధర్మ?
0: ఈ యువకులకు శీలమే ప్రధానము.
1: Character is important. Dharma of youth.
0: అదే, the end of education is character. That's
1: what Bhagavan says. The end of education is character.
0: మంచి నడవడికను నీవు పెంచుకోవాలి.
1: You should have perfect conduct.
0: మంచి ప్రవర్తనను నీవు పెంచుకోవాలి.
1: You should have good behavior.
0: మంచి భావాలను నీవు పెంచుకోవాలి.
1: You should have good thoughts.
0: మంచి హృదయాన్ని పెంచుకోవాలి.
1: You should have a sacred heart.
0: నీ హృదయం కూడాను నీ చేతి యందే ఉంటున్నది.
1: And the very heart lies in
0: నీ కర్మను కూడాను నీ చేతి యందే ఉంటున్నది.
1: All action is in
0: నీ సుఖదుఖములు రెండు కూడాను నీ చేతి యందే ఉంటున్నది.
1: The pleasure and pain are of your making.
0: మానవుడి యొక్క ప్రవర్తన చేతనే దేశం యొక్క మంచి చెడ్డలు మారిపోతున్నాయి.
1: It is the human character, the action, behavior that is responsible for the good and bad of the
0: country.
1: If the citizens are good, the whole country will be good.
0: Yad bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Kanuka ee yuvukulainatundi varu yuvakatvanni meeru poshinchukovali.
1: Youth should sustain, uphold this character.
0: Peddalu yendu gauravanni unchukovali.
1: You should respect elders.
0: పెద్దలను చూస్తే వినయ విధేయతను ప్రకటించాలి.
1: యూ షుడ్ బి హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: నీ మాటలు ఎందుకు కూడా నువ్వు వినయత నిరూపించాలి.
1: యువర్ వర్డ్స్ ఆల్సో షుడ్ రిఫ్లెక్ట్.
0: కానీ ఆ వయసుకు తగినట్టుగా నీవు దేన్ని పొందాలో దాన్ని పొందడానికి ప్రయత్నించాలి.
1: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ పర్ యువర్ ఏజ్.
0: దృష్టిని కూడా అదుపులో ఉంచుకోవాలి.
1: యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్.
0: అసలు బుద్ధుడు మొట్టమొదట దృష్టిని అదుపులో ఉంచుకుంటూ వచ్చాడు.
1: బుద్ధ మెన్షన్డ్ ఎ చెక్ ఆన్ లుక్స్.
0: దృష్టి సమ్యక్ దృష్టి అన్నాడు.
1: హి సెడ్ గుడ్ విజన్, గుడ్ సైట్.
0: సమ్యక్ దృష్టిని అభివృద్ధి పరచుకునేటప్పటికే,
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ గుడ్ విజన్,
0: సమ్యక్ భావము అన్నాడు.
1: దెన్ హి మెన్షన్ గుడ్ ఫీలింగ్.
0: సమ్యక్ భావం వచ్చేటప్పటికే,
1: వెన్ దేర్ ఇస్ గుడ్ థాట్,
0: సమ్యక్ కర్మ అన్నాడు.
1: దట్ లీడ్స్ టు గుడ్ యాక్షన్.
0: ఈ సమ్యక్ కర్మ వచ్చేటప్పటికే సమ్యక్ సంకల్పం.
1: అండ్ దిస్ గుడ్ యాక్షన్ ఇస్
0: సమ్యక్ దృష్టి మొట్టమొదటి కావాలి.
1: సో గుడ్ విజన్, గుడ్ లుక్స్.
0: ఈనాటి యువకులకు దృష్టి సరైనటువంటిది కాదు.
1: The modern youth don't have good looks.
0: Bad look ga untundari.
1: They have bad looks.
0: Ishtam ochinavanni chustunnaru.
1: They look at everything.
0: Chudaranivanni chustunnaru.
1: They look at those they are not supposed to.
0: Tintunnaru.
1: They eat that they are not Chayirani supposed to.
0: Cheyarani pannanta chestunnaru.
1: They do all that they should.
0: Ee vidhanga unnappudu nenu manavudani cheppukodaniki adhikaram ekkada undi?
1: Then what right you have to call yourself?
0: Cheyavalsina pannalu maatrame cheyali.
1: You should act here what is expected.
0: Tinavalsinatvanti bhojanamle tinali.
1: You have eat that what you should.
0: Chudavalsina vastuvulu maatrame chudali.
1: You should see that what you are supposed to.
0: Appude nee manavudaipothavu.
1: Then you can be a true human.
0: Nee drishtini marchukoni nee tindini marchukoni నీ భావాలు మార్చుకుని ప్రవర్తిస్తుంటే నీవు మానవుడు ఎట్లవుతావు?
1: When you change your looks and food and action, how can you call yourself a human being?
0: మానవత్వం అనగా మనసు మాట క్రియయు మూడు ఒక్కటి అయినా సరిపోదు.
1: Human quality, humanness meant the unity of thought, word and deed.
0: కనుక మీరు థాట్స్, వర్డ్, కర్మ మూడింటి యందు ఏకత్వాన్ని పొందాలి.
1: దేర్ఫోర్ సీ దట్ దేర్ ఇస్ హార్మనీ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఇట్టి ధర్మాన్ని మీరు అనుసరిస్తూ రావాలి.
1: యూ షుడ్ ఫాలో దిస్ కోడ్.
0: ఆనాడు ఆ కౌరవులు, ఆ రావణులు, ఆ విధమైనటువంటి యొక్క హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వారి ప్రవర్తనలో చాలా దోషములు కలిగింది.
1: వి ఫైండ్ సో మెనీ మిస్టేక్స్ ఇన్ ద కాండక్ట్, ఇన్ ద బిహేవియర్ ఆఫ్ కౌరవాస్.
0: వారు బ్రతికినంత కాలం కూడా శాంతి అనేది ఏమాత్రం అనుభవించలేదు.
1: త్రూ అవుట్ దేర్ లైఫ్ టైమ్ దే నెవర్ ఎక్స్పీరియన్స్.
0: వారికి ఏది తక్కువ? గొప్ప విద్యావంతుడే వాళ్ళు కూడాను.
1: దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష
0: ఈనాడు మన భారతదేశంలో కానీ ఏ దేశం ఎందుకు కానీ గొప్ప సైంటిస్ట్ హిరణ్యకశిపుడు వంటి సైంటిస్ట్ ఎక్కడో లేడు.
1: నన్ కెన్ కంపేర్ నార్ బీట్ ది హిరణ్యకశిపు ఆర్ హిరణ్యాక్ష.
0: ఈనాడు సైంటిస్ట్ అంతా కూడా మూన్ వరకు మాత్రం పోగలిగారు.
1: ద మోడర్న్ సైంటిస్ట్ కెన్ రీచ్ మూన్.
0: కానీ
1: బట్
0: హిరణ్యకశిపుడు ధ్రువ నక్షత్రం వరకు పోయాడు.
1: హిరణ్యకశిపు ట్రావెల్డ్ అప్ టు ధ్రువ స్టార్.
0: ఆ ధ్రువుని కూడా కదిలించడానికి ప్రయత్నించాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు షేక్.
0: ఇంతటి గొప్ప సైంటిస్ట్ అతను,
1: సచ్ అన్ ఎమినెంట్ సైంటిస్ట్,
0: ఇంత ఉండి కూడాను ప్రయోజనం ఏమిటి?
1: విత్ ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ పవర్ వాట్ ఇస్ ది యూజ్?
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: హస్ ఆల్
0: విద్యాశక్తి ఉంది, మేధాశక్తి ఉంది, గొప్ప భుజబలం ఉంది, బుద్ధిబలం ఉంది.
1: హి హస్ గాట్ ద నాలెడ్జ్, హి హస్ గాట్ ఇంటెలెక్ట్, ద ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: కానీ గుణబలం లేదు.
1: He is not strong in his character.
0: గుణము లేనటువంటి వాడు ఎట్టి బలముండి కూడా నిరుపయోగుడే.
1: Without the strength of character, the other forms of strength are useless.
0: మొట్టమొదటి మనం సద్గుణాన్ని పెంచుకోవాలి.
1: First we have to develop character.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: One should have the virtues, the adherence to truth, good thought, the discipline and the duty.
0: కనుక మొట్టమొదట మనము క్రమశిక్షణను పెంచుకోవాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు బి డిసిప్లిన్డ్.
0: మన దృష్టిని అదుపులో ఉంచుకోవాలి.
1: కంట్రోల్ అవర్ లుక్స్.
0: ఇలాంటి దృష్టిని అదుపులో ఉంచుకోకపోతే
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్
0: అనేక ప్రమాదములకు గురి కావాల్సి వస్తుంది.
1: దెన్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
0: ప్రతి యువకుడు గాని ప్రతి మానవుడు కాని
1: ఎవ్రీ యంగ్స్టర్ ఆర్ ఎనీ హ్యూమన్ బీయింగ్
0: దీర్ఘ జీవితం కావాలి అని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఎవడు ఆశించడం లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ దీర్ఘ జీవిత, లాంగ్ లైఫ్. But they don't want
0: long
1: life, the divine life.
0: జీవితం కావాలి.
1: యూ షుడ్ ఆస్పైర్ ఫర్
0: ఎవరైనా వచ్చి నమస్కారం చేస్తే మన పండితులు కూడా శతమానం భవతి సుతాయ పురుషేంది ఆయుష్యేమేంది ప్రతిభిష్టతి శతమానం నూరు సంవత్సరం బ్రతికినాయనా అంటాడు.
1: When you do namaskar, every adult blesses you.
0: సద్గుణం లేనటువంటి వాడికి ఎన్ని సంవత్సరం బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Without character, what for? Why should you live for 100 years?
0: కనుకనే మనం ఈనాడు కోరేది దీర్ఘ జీవితము.
1: టుడే వీ వాంట్ లాంగ్ లైఫ్,
0: లాంగ్ లైఫ్,
1: వెరీ లాంగ్ లైఫ్.
0: లాంగ్ లైఫ్ ఉంటుండి కూడాను తినడానికి తిండి, ఉండడానికి కొంప, కట్టడానికి బట్ట లేకపోతే దీర్ఘకాలం ఎందుకు జీవించాలి?
1: విత్ లాంగ్ లైఫ్ వితౌట్ హ్యావింగ్ అడిక్వేట్ ఫుడ్ అండ్ కంఫర్ట్, రైమ్ అండ్ షెల్టర్, వై షుడ్ యూ లివ్ ఆఫ్టర్ ఆల్?
0: అన్నింటి ఎందుకు సరైన రీతిగా ఉన్నప్పుడు లాంగ్ లైఫ్ గా ఉండాలి.
1: ఆల్ కన్వీనియన్సెస్ ఆర్ దేర్, లాంగ్ లైఫ్ ఇస్ మీనింగ్ ఫుల్.
0: దీనికి అన్నింటికి సరైనటువంటిది గుణము.
1: Character is the basis.
0: ఈ విశాలమైనటువంటి గుణం లేకుండా లాంగ్ లైఫ్ ని కోరి ప్రయోజనం ఏమిటి?
1: Without virtues, why long life?
0: కనుక మానవుడు ఈనాడు కోరేదంతా కూడాను ఇలాంటి అర్థం లేని కోరికలంతా కోరుతున్నాడు.
1: The modern man has meaningless desire.
0: స్వామి నాకు దీర్ఘాయుష్ అనుగ్రహించు అంటాడు.
1: Am I confirm the long life?
0: కానీ దీర్ఘాయుష్కు మంచి దీర్ఘ గుణం కూడా ఉండాలి కదా.
1: వై డోంట్ యూ హ్యావ్ గుడ్ క్యారెక్టర్?
0: విశాల గుణం కూడా ఉండాలి కదా.
1: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఈ విశాలత్వం అనేటువంటిది నశింపజేసుకుని దీర్ఘాయుస్సు మాత్రం ఉండాలంటే ఇది ఎలా లభిస్తుంది?
1: Possible to live long without good character.
0: కనుకనే మనము కోరవలసినటువంటిది కోరటంలో చాలా తప్పు లేదు.
1: There's nothing wrong in desiring.
0: నీవు చేయవలసినటువంటి పనులు సక్రమమైనటువంటివి చేయాలి.
1: Your actions should be proper.
0: ఏదో దైవము దేవుడు అని పూజించడంలో ఈ స్మరించడంలో ఈ వర్ణించడంలో కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం మనం.
1: Don't waste your time by simply chanting, by simply describing, narrating, extolling God.
0: పిల్లలు మాట్లాడారు.
1: Two boys have spoken.
0: వీళ్ళందరూ కూడా కేవలం స్వామిని మాత్రమే వర్ణించటము.
1: They have praised Bhagavan.
0: ఈ వర్ణన నాకు ఎప్పుడు ఇష్టం లేదు.
1: Bhagavan does not like that praise.
0: అవన్నీ వింటూ ఉంటే నాకు చాలా తలనొప్పిగా వస్తుంది.
1: He feels disgusted to hear.
0: మీరు చేయవలసిన మంచిగా చేయండి.
1: You act what you're supposed to.
0: మీరు నడుచుకోవలసినటువంటి గుణములు చక్కగా నడుచుకోండి.
1: Conduct yourself in the right
0: way. అదే నాకు ఆనందం కాని
1: that makes
0: Swami మా స్వామి ఇట్టావాడు అట్టావాడు ఇట్టావాడు అని అంత వర్ణిస్తూ కూర్చుంటే ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా ఉంటుంది.
1: If you go on praising him without conducting yourself accordingly, it is a mockery.
0: వచ్చిన వారందరికి కూడా నువ్వు మోసం చేసిన వారిగా ఉంటావు. నీవు
1: యు ఆర్ బిట్రేయింగ్ ఆల్ దోస్ దట్ ఆర్ హియర్.
0: వర్ణించడం వర్ణించడం వర్ణించడం ఇది ఇతరులు వినడానికైనా నీ వర్ణించడము.
1: యు గో ఆన్ డిస్క్రైబింగ్ ఎక్స్టోలింగ్ హిమ్.
0: వర్ణిస్తున్నావు కానీ దృఢంగా ఉంటుండదా?
1: ఆర్ యు స్ట్రాంగ్ ఎనఫ్ ఫర్ యువర్ సెల్ఫ్?
0: నీలో దృఢంగా లేనప్పుడు నీ వర్ణించడం ఎంత నిరుపయోగం కదా.
1: వెన్ యూ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఆల్ యువర్ నరేషన్ ఇస్ యూస్లెస్.
0: నిజంగా భగవంతుడే మాకు తల్లి తండ్రి అనుకున్నటువంటి వాడు.
1: If you consider God is your mother and father,
0: ee pedalandaru kuda no biddara anna akkalo anna chellalle kada,
1: are not all remaining brothers and sisters,
0: danu enduku nee viswasinchaledu?
1: Why don't you have faith in that?
0: Danu viswasinchaka
1: without faith in it,
0: samaveshamlo prajalandaku bhaktulara annaru,
1: and you address them as devotees,
0: vaadu bhaktulani matram tanakette telusu.
1: How do you know that they are devotees?
0: Idi kuda no abaddame.
1: It is also false.
0: నిజంగా సోదర సోదర మండలారా అంటే ఒక విధమైన తప్పు అనుకున్నప్పుడు భక్తులారా అంటే మరింత దోషంగా ఉంటుండాలి.
1: ద ఫస్ట్ మిస్టేక్ ఈజ్ టు కాల్ యూ యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎవరు
0: భక్తులు ఎవరు భక్తులు ఎవరు భక్తులు ఎవరు శక్తులు?
1: Who are devotees and who are brothers? No one now can decide.
0: కాబట్టి వారి పేరును పెట్టి మనం పిలిచకూడదు.
1: So we should not address that way.
0: కానీ ఉన్నటువంటి దాన్ని మనం ఉచ్చరించాలి.
1: But we should say in exact way.
0: నేను అందుకోసం ఎప్పుడు చూసినా గానీ ప్రేమ స్వరూపులారా అంట అందరి ఎందు ఉన్నది ప్రేమనే.
1: There is love in everyone. So Bhagavan addresses you as the embodiments of love. It's not
0: deceit.
1: It's not flatteries. Bhagavan tells what is truth.
0: కనుకని ప్రేమ స్వరూపులారని నేను సత్యాన్ని చెప్తున్నప్పుడు మీరెందుకు సత్యాన్ని పలకూడదు?
1: When you are embodiments of love, why don't you say that truth?
0: సత్యము నందుండే సర్వము సృష్టించే
1: God from the position of truth.
0: సత్యము నందు అలాగే సర్వ సృష్టి.
1: The entire creation merged in truth.
0: సత్య మహిమలేని స్థలమేది కనుగొన్నా?
1: Is there any place where there is no truth?
0: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా.
1: It is the pure unalloyed truth.
0: అంతా సత్యమే.
1: Everything is truth.
0: కనుక సత్యత్వాన్ని అర్థం చక్కగా చేసుకోవాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ట్రూత్ ఈస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క సత్యం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ యూ విల్ ఫైండ్ ఎ కరెక్ట్ ట్రూత్ ఇన్ యూ.
0: లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ సత్యములంతా బయలుదేరిపోతున్నాయి.
1: ఆర్ ఎల్స్ యూ విల్ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఫ్యాక్ట్స్.
0: ఇది అందరికి కూడా విసుగ్గానే ఉంటుంటుంది.
1: ఇట్ విల్ బి డిస్గస్టింగ్ ఎవ్రీవన్.
0: మీరు ఎక్కడైనా పిల్లలు బోధించాల్సింటే
1: వెన్ భగవాన్ వాంట్స్ టు టీచ్ యూ,
0: ఏదైనా పది మందికి వచ్చినటువంటి వారికి అనుకూలమైనటువంటి విషయాలు
1: Bhagavan will teach you what is needed,
0: అవసరమైనటువంటి విషయాలు,
1: what are necessary,
0: వారి బాధల్ని నివారణ గావించే విషయాలు,
1: and those things that will cure your ailments, to solve your problems,
0: వారికి మీరు చెప్పండి. మీరు అనుభవించినటువంటి ఆనందాన్ని వారికి అందించండి.
1: All the bliss that you enjoyed,
0: అంతేకాని స్వామిని వర్ణించడము స్వామి ఇట్లా అట్లా ఇవన్నీ చెప్పటము నాకు ఇష్టం ఉన్నది.
1: Bhagavan does not want you to praise him, extol him.
0: మీ చెప్పేటువంటి ఒక మాటలు ఎందు
1: in the words that you say
0: meer chesetundi pannu ende meer swami bhaktulu anetundi vaadu grahinchali.
1: The other should know that you are devotees basing on your actions.
0: Stage pai nunchi vachinappudu chaala varnichi heroes maadri untaru.
1: On stage you go on narrating, describing as heroes.
0: Ee tappudu pravartanalo zeros maadri ayipotharu.
1: But in practice we become zeros.
0: Kalkani ekkada chusina meer hero gaane undali.
1: You should be a hero anywhere.
0: అప్పుడే నాకు చాలా సంతోషము.
1: దెన్ భగవాన్ విల్ బి
0: ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: యూ షుడ్ బి ఐడియల్స్,
0: అనుకూలవంతులుగా ఉండాలి.
1: యూ షుడ్ బి కన్వీనియంట్,
0: ఆనంద జీవితులుగా ఉండాలి.
1: యూ షుడ్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: అప్పుడే నాకు చాలా సంతోషం.
1: దట్ మేక్స్ భగవాన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక నా ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్, ఏదో తెలిసి తెలియకుండా మీరు కొన్ని వరకు తప్పటడుగులు వేస్తున్నారు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ కమిట్ మిస్టేక్స్.
0: కానీ మనం కాలు పెట్టినదంతా కూడాను ధర్మంలో పెట్టాలి.
1: బట్ వాట్ ఆల్ యువర్ యాక్షన్స్,
0: ఈనాడు మనం అడుగు వేస్తున్నాము, ఎక్కడ వేస్తున్నాము, అధర్మంలో అడుగు వేస్తున్నాము.
1: యు ఆర్ పుట్టింగ్ యువర్ స్టెప్ అహెడ్, బట్ ఆన్ వాట్?
0: పలికిన పలుకునందు కూడాను సత్యం ప్రవేశించాలి.
1: వాట్ ఎవర్ యు సే ఇట్ మస్ట్ బి ట్రూ.
0: చూచే దృష్టి యందు విశాల దృష్టిని పెంచాలి.
1: యువర్ విజన్ షుడ్ బి బ్రాడ్.
0: కోరే కోరికల్లో స్వార్థాన్ని నశింపజేసుకోవాలి.
1: ఇన్ యువర్ డిజైర్స్ దేర్ షుడ్ నాట్ బి ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ విధమైన దీంట్లో మీరు నటించినప్పుడే, ఒక విధమైన జీవించినప్పుడే భగవంతుని కూడా ఆనందంగా ఎదుగుతుంది.
1: వెన్ యు లీడ్ లైఫ్ దిస్ వే, గాడ్ విల్ బి ప్లీజ్డ్.
0: కనుక భగవంతునికి ఆనంద పెట్టాలనేటువంటి ఉద్దేశం మీకుంటే,
1: ఇఫ్ యూ హ్యావ్ డిజైర్ టు ప్లీజ్ గాడ్,
0: మీ ఆనందం కోసం భగవంతుడు కాచుకోవటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ.
0: అతని స్వరూపమే ఆనందము,
1: ఈస్ వెరీ ఎంబాడీ,
0: సహజమే ఆనందము,
1: నేచర్
0: స్వభావమే ఆనందము,
1: క్వాలిటీ
0: అంత ఆనందమే.
1: గాడ్ ఈస్ ఎంబాడీ.
0: అందుకోసమని నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం, అంతా తన ఎందే ఉంటున్నది. ఆ దైవత్వం నుండి పుట్టినటువంటి మీరు కూడా నిత్యానందులుగా ఉండాలి.
1: యూ బీయింగ్ ది సన్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఎటర్నల్ బ్లిస్.
0: మీకు ఆ నిత్యానందం ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ ఎటర్నల్.
0: ఒక క్షణం ఆనందము, ఒక దినం దుఃఖము.
1: వన్ మూమెంట్ యూఆర్ హ్యాపీ.
0: ఈ దుఃఖానికి కారణం ఏమిటి?
1: వై
0: కోరరానివన్నీ కోరుతున్నాము.
1: బికాస్ యూ డిజైర్ ఎవ్రీథింగ్.
0: తినరానివన్నీ తింటున్నాము.
1: అండ్ యూ ఈట్ దట్.
0: చూడరానివన్నీ చూస్తున్నాము.
1: యూ షుడ్ సీ దట్. దుఃఖంలో
0: ప్రవేశిస్తున్నాయి.
1: దేర్ ఫోర్ యూఆర్ మిజరబుల్.
0: మనం అందరి యందు సమదృష్టి పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అది ఏ నిజమైన భక్తుల యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: మానవత్వం లోపల
1: ఇన్ ది హ్యూమన్ లైఫ్
0: సౌమ్యము, సహకారము, ఈ రెండు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: ద సాఫ్ట్నెస్ అండ్ కోఆపరేషన్ షుడ్ బి డెవలప్డ్.
0: ఈ కోఆపరేషన్, ఈ సౌమ్యం అనేటువంటిది ఉండాలి. కానీ పిల్లలు కోఆపరేషన్ అంటున్నారు, కో తీసేస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు.
1: బట్ వాట్ డు స్టూడెంట్స్ డూ? దే రిమూవ్ దిస్ కో అండ్ దే ప్రొసీడ్ బై కోఆపరేషన్.
0: సహన సహకారం రెండింటిని కూడా పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ కోఆపరేషన్ అండ్ హెల్ప్ గోయింగ్ టుగెదర్.
0: అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి.
1: వీ షుడ్ మూవ్ విత్ ఎవ్రీబడి.
0: ఈ విధమైనటువంటి యొక్క విశాలమైన భావాన్ని దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ డెవలప్
0: డే బై డే. ఈ సంవత్సరం నుంచి మీరు ఉండి కూడాను ఈ విశాల భావం ఎక్కడ పోయింది?
1: Having been here so long, what happened to your
0: కేవలం సంకుచితమైన భావంలో దినదినానికి అభివృద్ధి అవుతున్నాయి. కానీ విశాల భావంలో ఏమాత్రము.
1: యు ఆర్ నారో మైండెడ్ డే బై డే. యు డోంట్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: పిల్లలు పెరుగుతున్నారే కానీ
1: యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఏజ్.
0: గుణములు తరుగుతూ ఉన్నాయి.
1: బట్ ఇన్ క్వాలిటీ
0: గుణములు కూడా మీకంటే పెద్దగా పెరగాలి.
1: ద వర్చ్యూస్ ఆల్సో షుడ్ గ్రో.
0: అప్పుడే మీరు గొప్ప విద్యావంతులు.
1: దెన్ యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కానీ మీరు మంచి విద్యావంతులు కావాలని కోరుతున్నాను, కానీ గొప్ప విద్యావంతులు కావాలని నేను కోరను.
1: యూ షుడ్ బి గుడ్ బట్ నాట్ సింప్లీ గ్రేట్.
0: గొప్ప విద్యావంతుడు రావణాసురుడు.
1: రావణ ఈజ్ గ్రేట్.
0: అన్ని విద్యలుంటుండి కొన్ని ప్రయోజనం ఏమిటి?
1: యెస్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: తన పెడమార్గం పట్టి విద్యలంతా భస్మం గావించుకున్నాడు.
1: హీ లెడ్ ది లైఫ్ ఆఫ్ పర్వర్షన్.
0: రాముడు
1: రామ
0: మంచివాడు,
1: గుడ్ మ్యాన్.
0: అతనికి అన్ని విద్యలు తెలుసును.
1: హీ నోస్ ఆల్.
0: ఇక్కడ మంచితనము, గొప్పతనము, ఈ రెండింటిలో ఉన్నటువంటి యొక్క భేదమును మీరు గుర్తించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్.
0: ఈ మంచిని గుడ్నెస్ అనేటువంటిది ఎలాంటిది?
1: వాట్ ఈస్ గుడ్నెస్?
0: అందరి ఎందుకును దైవత్వాన్ని భావించి నిరూపించాలి.
1: వన్ హ్యాస్ టు ఫీల్ ది డివినిటీ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: మానవుని ఎందుకును దైవత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ది డివినిటీ ఇన్ మ్యాన్.
0: రాక్షసుని ఎందుకును దైవత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ సీ గాడ్ ఇన్ ఎ డెమన్.
0: వాడు మంచివాడు,
1: హీస్ ఎ గుడ్ మ్యాన్.
0: దైవత్వాన్ని రాక్షసత్వం గుర్తించడం చాలా తప్పు.
1: బట్ ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ గాడ్ ఇస్ ఎ డెమన్.
0: రాముడు దేవుడైనప్పటికీ అతని ఎందు మానవత్వాన్ని గుర్తిస్తూ వచ్చాడు, కానీ రావణుడు దైవత్వాన్ని గుర్తించలేదు.
1: రావణ హ్యాస్ సీన్ ఓన్లీ ద హ్యూమన్నెస్ ఇన్ రామ. బట్
0: రావణ ఎందుకు దైవత్వాన్ని గుర్తిస్తూ వచ్చాడు?
1: బట్ హియర్ రికగ్నైజ్ రామ రికగ్నైజ్
0: లక్ష్మణుడు చెప్తున్నాడు, ఆహా ఎంత తేజస్వి ఆ రావణుడు.
1: లక్ష్మణుడు
0: సాక్షాత్ ఇంద్రుడి వలె కనిపిస్తున్నాడు లక్ష్మణ.
1: And he tells to Lakshmana his brother how brilliant, how effulgent he is. అప్పుడే ప్రకటన విశేషం
0: చెప్తున్నాడు, స్వామి అతనే రావణుడు అన్నాడు.
1: And then he says, స్వామి he is రావణ.
0: ఇంత తేజస్సు ఉండి, ఇన్ని విద్యలు ఉంటుండి, ఇంత గుణములంతా ఉంటుండి, కట్టగడపటికి ఒక్క గుణం చేత ఇతను హీనుడైపోతున్నాడే.
1: Being so brilliant, full of radiance and effulgence, with all his knowledge, how is that with the little desire is ruining himself? సర్వము
0: మెచ్చుకునేటువంటి యొక్క జూరూపమే.
1: And in fact, it's very important of all these things.
0: ప్రవర్తన ఎవరు మెచ్చుకోలేదు.
1: బట్ His behavior was not appreciated.
0: తన భార్య అయినటువంటి మండోదరే మెచ్చుకోలేదు.
1: He was not appreciated by his
0: భర్త. భర్త దుర్మార్గుడై కీడు వడైవేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపగా పడతలేప్పుడు నరయ్య వలెను మండోదరి ఎట్టు పూజ. మండోదరి కూడా అతనికి బోధలు చేస్తూ వచ్చింది.
1: మండోదరి could observe the wickedness, bad quality in her husband. She could correct him, she could teach him.
0: Ravana, meer goppa chakravarti.
1: Ravana is a mighty
0: goppa balavantude gunavantude kaani anninti endukudunu avamanamainatundi oka panulu chestunnaa meeru.
1: You are great, you are a scholar, but all your deeds are bad.
0: Aa mahatalli enipti sitam varini ikkada enduku teesukuravali?
1: Why should you bring here the mother Sita?
0: Parapurushuni yokka patrini aparinchadam enta paapamu?
1: Abducting the wife of someone else is the worst of the sins.
0: నీకు ఒక చిన్న ఉదాహరణ నీకు నీవు చూచుకో.
1: Find out truth in yourself.
0: నీ పత్ని అయినటువంటి నన్నే పరులోచి అపహరిస్తే నీవెంత బాధపడతావు?
1: If anyone kidnaps,
0: పోదలు చేస్తూ వచ్చింది.
1: మండోదరి could observe the wickedness, bad quality in her husband. She could correct him, she could teach him.
0: రావణ, మీరు గొప్ప చక్రవర్తి.

0: పెట్టి నన్నే పనులు వచ్చి అపహరిస్తే నీవెంత బాధపడతావు.
1: ఇఫ్ ఎనీవన్ కిడ్నాప్స్ మీ వుడ్ యు నాట్ సఫర్?
0: వారిని హతమార్చడానికి ఎంతనో ప్రయత్నం చేస్తావు.
1: యుల్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కిల్ ది అదర్ మ్యాన్.
0: కనుకని వారి పత్ని నీవు అపహరించడం చేత ఆ శ్రీరామచంద్రుడు ఎవరినో ఒకరి సైన్యాన్ని తీసుకుని నీ పైన వచ్చాడు.
1: సిన్స్ యూ హ్యావ్ కిడ్నాప్డ్ రామాస్ వైఫ్, హీ ఈస్ బ్రింగింగ్ ది అదర్ ఆర్మీ టు కిల్ యు. యూ షుడ్ నాట్ డూ ఇట్.
0: ఇది అతని ధర్మము.
1: ఇట్ ఈస్ హిస్ ధర్మ.
0: అది నైజము. అది సహజము. కాబట్టి నీవు అతను యుద్ధానికి వచ్చాడని చెప్పి కోప్పడుకోవటం నీదే బుద్ధి తక్కువ అన్నది.
1: నెవర్ బి యాంగ్రీ విత్ హిమ్ బికాస్ ఇట్ ఈస్ ధర్మ. ఇట్ ఈస్ క్వైట్ నేచురల్ ఫర్ హిమ్ టు ఫైట్.
0: అదే విధంగా మన సొత్తుని ఎవరైనా అపహరిస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది?
1: వుడ్ యూ నాట్ ఫీల్ సాడ్ ఇఫ్ సమ్వన్ రాబ్స్ యువర్
0: ప్రాపర్టీ? మనం అపహరిస్తే వారెంత బాధపడతారు?
1: ఇఫ్ యూ స్టీల్ సమ్వన్ అదర్స్ ప్రాపర్టీ దే ఫీల్ సాడ్.
0: ఈ భావాన్ని మీరు మొట్టమొదటి గుర్తించాలి.
1: ఫస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పొజిషన్.
0: బాధ అంటే నాదెట్టిదో అదే ఇంటికి కూడాను ఇతరులు ఎందుకు కూడా ఉంటుంది.
1: జస్ట్ యాజ్ ఐ సఫర్ ది అదర్ మ్యాన్ ఆల్సో వుడ్ సఫర్.
0: కనుక ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్
0: భావోద్ధారకులు.
1: దే ఆర్ గోయింగ్ టు బి ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక మీ యొక్క విశాల భావములు విశాల గుణములు పెంచుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ హావ్ నోబుల్ క్వాలిటీస్ వర్చ్యూస్ అండ్ బ్రాడ్ మైండ్.
0: కాలం గడిచే కొలది కాయాన్ని అపహరిస్తున్నారే కానీ దాని గుణాలను మాత్రము పెంచుకోవటం లేదు.
1: యాజ్ ది టైమ్ పాసెస్ బై వీఆర్ నాట్ గ్రోయింగ్ అడ్వాన్సింగ్ ఇన్ వర్చ్యూ.
0: కాయముతో పాటు గుణం కూడా పెరగాలి.
1: అలాంగ్ విత్ అవర్ ఏజ్ వి షుడ్ గ్రో ఇన్ క్యారెక్టర్.
0: మీరు చూచారు నిత్య జీవితంలో సత్యమైనటువంటి యొక్క ఆదర్శాలు.
1: యు మస్ట్ హావ్ సీన్ ది ఐడియల్స్ ఆఫ్ ట్రూత్.
0: ఆవుకు దూడ పుడుతుంది.
1: అండ్ యు గట్ ది కాఫ్ మోర్
0: అది పెరిగే కొలది
1: యాజ్ ఇట్ గ్రోస్
0: తన కొమ్ములు కూడా పెరుగుతాయి.
1: ఇట్ ది హార్న్స్ ఆల్సో గ్రో ఈక్వలీ.
0: కానీ కొమ్ములు పెరిగితే బాడీ తగ్గిపోతుందేమోనని కొమ్ములకు యాసిడ్ పెట్టి పెరగకుండా చేస్తున్నారు.
1: అండ్ దే సీ దట్ హార్న్స్ డు నాట్ గ్రో బై పుట్టింగ్ సమ్ యాసిడ్.
0: అదే విధంగానే ఈ మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా గుణం కూడా పెరుగుతూ వస్తుంది.
1: అండ్ ది క్వాలిటీస్ ఆల్సో గ్రో అలాంగ్ విత్ అవర్ ఏజ్.
0: కానీ దాన్ని పెరగకుండా కూడా ఒక పెడమార్గం పట్టించేటువంటి బుద్ధుల చేత ఆ పెరగదనమైనటువంటి గుణములు నశించిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ పర్వర్షన్ ది రాంగ్ డైరెక్షన్ వీ డోంట్ గ్రో ఇన్ క్వాలిటీ.
0: మన చేతులారా మనం చేసుకుంటున్నాము.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ సెల్ఫ్.
0: మన పవిత్రమైన భావాలు మన యందు ఉన్నాయి.
1: ద సీక్రెట్ థాట్స్ ఆర్ ఇన్
0: మానవుని యందు లేనటువంటి గుణములు సద్గుణములు ఎక్కడే లేదు.
1: ద గుడ్ క్వాలిటీస్ దట్ ఆర్ నాట్
0: చాలా ఉన్నతుడు
1: నోవేర్ ఎల్స్
0: పవిత్రుడు
1: ఈ సీక్రెట్.
0: అలాంటి పవిత్రమైనటువంటి మానవత్వంలో ఉండేటువంటి గుణాన్ని మన చేతులారా మనం పాడు
1: చేసుకుంటున్నాం.
0: దుర్భావం మన యందు ఆవిర్భవించిన తక్షణమే దాన్ని నశింపజేయడానికి ప్రయత్నించాలి.
1: When there is any bad thought, try to remove it immediately.
0: Take time. Is it good or bad?
1: Take time.
0: Is it right or wrong? Question వేసుకో.
1: Take time. Question yourself. Good or bad?
0: Right or wrong?
1: Don't take time. Don't be
0: తొందరపాటు పట్టడం వలన చాలా ప్రమాదం వస్తుంది.
1: If you are in a hurry, you'll be
0: put waste time. Makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Don't be in a hurry.
0: తొందరపడి దాన్ని ఇష్టమొచ్చినట్టుగా పంపకూడదు.
1: Out of hurry, don't allow yourself.
0: ఏదైనా ఒక భావం వస్తే ఇది నాకు మంచిదే కాదా.
1: The moment thought arises, inquire good or bad.
0: నేను మానవుడై పుట్టి నేను విద్యార్థి అయి పుట్టి నేను ఈ విధమైనటువంటి భావాలు పోర్చుకోవడం చాలా చెడ్డది అని తల గ్రంథకొచ్చుకోవాలి.
1: I am man, I am a student, just discriminate and then find out.
0: ఎక్కడ తల ఎత్తాలో అక్కడ ఎత్తాలి. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి.
1: యూ కెన్ కీప్ యువర్ హెడ్ హెల్డ్ హై.
0: హనుమంతుడు
1: రావణ
0: దగ్గరికి పోయాడు.
1: హనుమాన్ హస్ గాన్ టు రావణ.
0: రావణ దగ్గరికి పోయేటప్పటికి తల ఎత్తి ఇష్టం వచ్చినట్టు చెప్పాడు.
1: హనుమాన్ కెప్ట్ హిస్ హెడ్ హెల్డ్ హై అండ్ స్పోక్ యాజ్ హి లైక్.
0: బుద్ధి చెప్పేద రావణ ఈ లంక నీకేలలేదురా దుర్గుణ. ఇష్టం వచ్చినట్టు తిట్టాడు.
1: హీ వెంట్ ఆన్ అక్యూజింగ్ హిమ్, స్కోల్డింగ్ హిమ్.
0: బుద్ధి చెప్పేది వినుము నీవు ఇక సద్దు చేయక నాద పలుకులు. బుద్ధికి యోచించి చావుకు బద్ధుడైతే పాపమతివి. బుద్ధి చెప్పేద రావణ.
1: He said that I will teach you a lesson. You, all your actions will put you to death.
0: ఇది నీవు చేయవలసినటువంటి పని.
1: Is the thing you are supposed to do?
0: గొప్పవాడు అనుకున్నారు.
1: You think you are a great one?
0: గొప్ప విద్యావంతుడు అనుకున్నారు.
1: You think you are educated?
0: కానీ నీవు చేసిన పని చాలా చెడ్డది.
1: But your actions are mean.
0: సీతతో భాషించితి రాముల చేతి ముద్దుటుంగరమెందితి. పాతకుడు నీ వనముగాచిన పడుగు రాక్షసుల దంపతి. కోతి నంచును నాత పోరి ప్రాతపురి పాలాయ హచ్చుడు. బుద్ధి చెప్పెద రావణ. పది తలలుండే తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు. ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత చెక్కిది. పది పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ.
1: అండ్ ఈ థాట్ ఇమే లెసన్ ఫైనల్లీ టెలింగ్ ఐఎమ్ గోయింగ్ టు కిల్ యూ.
0: ఈ విధంగా ధైర్యంగా చెప్పాడు.
1: అండ్ ఈ స్పోక్ విత్ ఆల్ ద కరేజ్.
0: కానీ చెప్పాడు నేను ఈ రావణుడు కాబట్టి నేను తల కిందికి ఉంచుకోకుండా

0: ఉన్నాను.
1: యాజ్ యువర్ రావణ ఐ కుడ్ హోల్డ్ మై హెడ్
0: దైవత్వం దగ్గర తల కొంచుకుంటాను.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఐ విల్ బి హంబుల్
0: దీనుడి దగ్గర తల ఎత్తుకుంటాను.
1: అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్
0: రాముని దగ్గర నేను తల ఉంచుకుంటాను.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ్ ఐ ఇన్ ఆల్ హ్యూమిలిటీ ఐ విల్ బెండ్ డౌన్ మై హెడ్
0: ఎందుకంటే అతను గుణవంతుడు.
1: బికాస్ హిస్ వర్చువస్.
0: నీవు బలవంతుడు.
1: వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్.
0: బలం దగ్గర నేను లెక్క చేయను.
1: ఐ డోంట్ మైండ్ యువర్ స్ట్రెంగ్త్.
0: గుణం దగ్గర నేను విచారం చేస్తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ రెస్పెక్ట్ ద వర్చ్యూ.
0: ఈ విధంగా ఎన్నో విధములు బోధించుతూ వచ్చాడు.
1: అండ్ హీ టాట్ ఇన్ సెవెరల్
0: అదే విధంగానే మీరందరికీ ఒక కోతులు వలె ఉంటున్నప్పటికీ మీరందరూ తగినటువంటి ఒక సత్యాన్ని బోధిస్తూ రావాలి.
1: దో యు ఆర్ ఆల్ హియర్ లైక్ మంకీస్ యూ షుడ్ ఆల్సో టీచ్ ట్రూత్ టు ఎవ్రీబడి.
0: ఎందుకంటే మీరు మంకీలు కాదు కానీ బుద్ధి మంకీగా ఉంటుండాలి.
1: యు ఆర్ నాట్ మంకీస్ ట్రూలీ స్పీకింగ్ బట్ యు హావ్ మంకీ మైండ్.
0: ఆ మంకీ మైండ్ మ్యాన్ కైండ్ గా మార్చుకోండి.
1: మంకీ మైండ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మ్యాన్ కైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకున్నప్పుడే మీరు హనుమంతుడి వలె మీరు తయారవుతారు.
1: వెన్ వన్స్ యు టర్న్ టు మ్యాన్ కైండ్ దెన్ యుల్ బి హనుమాన్.
0: అప్పుడు చెడ్డను చాలా అపహరించడానికి ప్రయత్నం చేస్తాడు.
1: అండ్ దెన్ యుల్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు కిల్.
0: మంకీని పోషించడానికి కృషి చేస్తాడు.
1: అండ్ దెన్ యుల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు టీచ్ అండ్ కరెక్ట్ అదర్స్.
0: కనుక మీరు మంచిని పోషించండి.
1: And sustain goodness.
0: చెడ్డని హతమార్చండి.
1: Give up the bad quality.
0: ఈ విధమైనటువంటి మంచి గుణము చేత మీరు గొప్ప విద్యావంతులు కాండి.
1: You should be highly educated with all these good
0: qualities. ఈ విద్యావంతులైపోయి ప్రపంచానికి సత్యాన్ని చాటుతూ పోండి.
1: And you should propagate the principle of truth.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: You don't need to fear anybody.
0: సత్యానికి మాత్రమే మనం భయపడాలి.
1: And you should think
0: ప్రేమ చేతనే మనం జీవించాలి.
1: And lead your life with love.
0: అప్పుడే మీరు అన్ని విధములకు బాగుపడతారు.
1: Then you'll be good in every possible way.
0: దేనికి మీరు కొన్ని విధాలు లొంగకండి.
1: Don't submit yourself for anything.
0: Kanuka.
1: Hence.
0: Ee naadu manam telusukovalsinatundi.
1: What we should know today.
0: Edo bhagavantuni varninchadamu.
1: Not simply praising God.
0: Bhagavantuni keerthinchadamu.
1: Extolling him.
0: Ivi kaadu manamu. Nee keerthanu bhagavantuniki entativi.
1: After all, what is your
0: singing? Nee vandanu bhagavantuniki entativi.
1: What for in front of God?
0: Entaro varninchetundi vaaru lokamlo unnaru.
1: There are many, many.
0: Endaro mahanubhavulu unnaru.
1: Many noble souls.
0: Kaani మనం వండని కాదు మనకు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ నరేషన్.
0: ప్రవర్తన అత్యవసరము.
1: ద కాండక్ట్ ఇస్
0: ఇంపార్టెంట్. ప్రవర్తనలో మంచిగా ప్రవర్తించండి.
1: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: గుణముల్లో మంచివి పెంచుకోండి.
1: వి షుడ్ హావ్ గుడ్ వర్చ్యూస్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మీ కీర్తి మీ యొక్క ఆదర్శము దేశమునికి ఎంతనో సరే ఉత్తమమైనట్టుగా కనిపిస్తుంది.
1: యు షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ బై బీయింగ్ గుడ్. యువర్ ఐడియలిజం విల్ బి అప్హెల్డ్. యు విల్ బి రిపీటెడ్.
0: లాంగ్ లైఫ్ అనేటువంటి కోరుకోండి, తప్పులేదు.
1: Nothing wrong in desiring, praying for long life.
0: ఆ లాంగ్ లైఫ్ కు తగినటువంటి గుణములు కూడా మీరు పెంచుకోవాలి.
1: Should also have qualities appropriate to our desire.
0: లాంగ్ లైఫ్ ఉంటుంది.
1: With long life.
0: అందరితోనూ వీడు చెడ్డవాడు చెడ్డవాడు ఈ విధంగా అనిపించుకునే దానికంటే ఇంక లాంగ్ లైఫ్ కంటే షార్ట్ లైఫ్ మంచిది.
1: Instead of getting a bad name with a long life, well, better we have short life then.
0: లాంగ్ లైఫ్ తో పాటు బ్రాడ్ మైండ్ కూడా పెంచాలి.
1: లాంగ్ లైఫ్ అండ్ బ్రాడ్ మైండ్ షుడ్ గో టుగెదర్.
0: అప్పుడే మీ యొక్క లాంగ్ లైఫ్ కీర్తిని పొందుతుంది.
1: దెన్ ద లాంగ్ లైఫ్ విల్ బి రిప్యూటెడ్.
0: ఈనాటి మానవులు ప్రతి ఒక్కరు కూడాను తెల్లవారు లేచిన తక్షణమే నాకు దీర్ఘాయుష్యం ప్రసాదించు స్వామి.
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఎవ్రీవన్ ప్రేస్ ఫర్ లాంగ్ లైఫ్.
0: దివ్య భావాలు ప్రశంసించమని కోరటం లేదే.
1: యూ డోంట్ ప్రే ఫర్ డివైన్ థాట్స్.
0: దీర్ఘాయుష్తో పాటు దివ్యమైన భావాలు కూడా రావాలి.
1: Long life and divine feelings.
0: వాటి నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And we should proceed in the sacred path.
0: అప్పుడే దానివల్ల దివ్యమైన భావాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
1: Then we'll have divine feelings and sentiments.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీరు చాలా యువకులు.
1: You are quite young.
0: ఇలాంటి యువకత్వం లోపల మున్ముందుకు ఎంతనో పెరగవలసినటువంటి వారు.
1: You have got a long life.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మీ తలపైనే ఉన్నాయి.
1: Good and bad rest on you.
0: దీన్ని భారాన్ని మోయగలిగే శక్తిని కూడా మీ అందే ఉంటున్నది.
1: ది స్ట్రెంగ్త్ టు బేర్ ద బర్డెన్ ఇస్
0: కాబట్టి భారతదేశమే కాకుండా అన్ని దేశాల యొక్క మంచిని కూడాను మీరు ఆశించాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రే ఫర్ ద వెల్ఫేర్
0: ఆఫ్ ద వరల్డ్. కేవలం భారతదేశం మాత్రం క్షేమంగా ఉండాలని కోరకూడదు.
1: మియర్లీ డోంట్ డిజైర్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్
0: భారత్. విశ్వం విష్ణుమయం జగత్. విశ్వమంతా భగవంతుని యొక్క దేశమే.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్
0: గాడ్. కనుక మనం చెప్తున్నాం దినం కూడాను లోక సమస్తా సుఖినో భవంతు. లోకమంతా సుఖంగా ఉండాలి.
1: వి ప్రే ఫర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అంతేకాని అయ్యో మనపై వచ్చినారే వాళ్ళు చావని వీళ్ళు ఇలాంటివంతా మనం పెట్టుకోకూడదు.
1: వి షుడ్ నాట్ ప్రే ఫర్ ది ఫెయిల్యూర్ ఆఫ్ సంబడి.
0: ఎవరిపైన కూడా దుర్భావం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: డోంట్ ఎంటర్టైన్ ఇల్ ఫీలింగ్స్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు సద్భావం పెంచుకోండి.
1: డెవలప్ గుడ్ థాట్స్ టువర్డ్స్
0: అందరి యందు ఒక ఏకత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: వి షుడ్ హావ్ లవ్ టువర్డ్స్ ఆల్.
0: మీరందరూ స్వామి యొక్క దీనిని అనుసరిస్తున్నారు కనుకనే స్వామి ఎప్పుడు కూడా అందరినీ ప్రేమిస్తాడు.
1: యాజ్ యూ ఫాలో స్వామి యూ నోటీస్ దట్ స్వామి లవింగ్ ఎవ్రీబడి.
0: అయితే కొన్ని కొన్ని సందర్భాల లోపల కొంచెం ప్రేమించకుండా అనగా చెప్పకుండా మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుతుంటాడు.
1: At certain times he doesn't talk to you, he doesn't look at you and try to
0: నీ పైన కోపం ఏమీ లేదు.
1: He's not angry with anybody.
0: నీ పైన ఏ విధంగా అయిష్టం ఏమీ లేదు.
1: Not any dislike.
0: కానీ మీ ప్రవర్తన నాకు మనసు విసుగు పుట్టించి మిమ్మల్ని చూడటానికి ఇష్టం ఉండదు.
1: Because of he is disgusted with your conduct, therefore doesn't want to look at you.
0: కర్మే సరైనటువంటి ప్రవర్తన ఉంటే తప్పక నేను చూస్తాను, మీతో మాట్లాడతాను.
1: If you got good conduct, Swami will suddenly look at you and will talk.
0: అది లేదు కనుకనే మీ వైపును కూడా చూడటానికి ఇష్టం ఉండదు.
1: In the absence of that, he doesn't want to look at you.
0: ఎవరైనా చూస్తారా? కడుపులో పెట్టుకుంటారు కానీ తిరిగి బయట పోయిన తర్వాత దాన్ని ఎవరైనా కడుపుతో చూస్తారు?
1: Though the waste matter is there in the stomach, he will have it. The moment it is excreted, he doesn't want to
0: అదే రీతిగానే నేను ప్రేమతో నా హృదయంలో ఉంచుకుంటాను.
1: The heart is full of love.
0: అదే చెడ్డగా బయటికి వచ్చేటప్పటికి చూడబుద్ధి కాదు.
1: When once he finds something bad in you, he doesn't want to look at you.
0: కనుకనే మీరు మంచి ప్రవర్తన పెంచుకోండి.
1: యూ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్.
0: ఏది నేను చెప్తానో దానికి విరుద్ధంగా చేస్తుంటారు.
1: యు ఆర్ యాక్టింగ్ అగైన్స్ట్ భగవాన్.
0: ఒకరికొకరు అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా చెడ్డది.
1: Don't have too many contacts. Friendship is bad.
0: Too many contacts chestukuntuntaru.
1: Too many contacts you have.
0: Dani valla veelu jeevitame naasanam aipothundi.
1: Therefore you are spoiling your life.
0: Nee vachinde endukosam vachavu?
1: Why have you come here?
0: Nee vidyana abhyasinchu kosam vachanu.
1: You have come here to study.
0: Nee vidyalo nee lakshyanni pettuko.
1: And keep
0: ante gaani vaalato veelto enduku ee sambandhalu pettukotaru?
1: Have this only aim to acquire knowledge, education here. Why contacts?
0: Kanukane nee vachina palli maaripothunnaa kanukane nee paina naaku kontha varaku aishtanga vastundi.
1: Since you have forgotten your aim, Swami doesn't want to look at you.
0: Meer vachina palli sakramanga meer chestukuntarandi, nenu kudana sakramanga meeto maatadu.
1: You go on discharging your duty as expected of you, then Swami will talk to you.
0: ఇది మీ బుద్ధిని చక్క చేసుకునే నిమిత్తమే నేను చేస్తుండేది, కానీ నాకెప్పుడు ద్వేషం లేదు.
1: It is only to correct you, to teach you. Swami acts like that.
0: మన వినయం మాత్రం ముందు మాత్రమే వినయం చూపించి వెనుకపోయినప్పుడు అహంకారంగా ఉండకూడదు.
1: We should not be humble in front of others and arrogant.
0: జీవితమంతా వినయంలోనే ఉండాలి.
1: The whole life should be
0: విద్యా వినయ సంపన్నేనండి.
1: The greatness of student lies in humility.
0: విద్యార్థినిగా ఎటువంటి వాడు?
1: Who is a student?
0: విద్యయసగును వినయంబు.
1: Education
0: వినయమును కలుగు పాత్రత.
1: That gives you discernment.
0: పాత్రత వలన ధనము.
1: And then wealth.
0: ధనము వలన ధర్మంబు.
1: And then you can have good conduct.
0: తగినటువంటి సద్గుణాలు పెంచుకోవాలి.
1: And that leads you to virtues.
0: అది ఏ విద్య యొక్క సరైన లక్షణము?
1: దట్ ఈస్ ది ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధమైన మార్గాన్ని మీరు పెట్టుకుని
1: యు బి హంబుల్ ఇన్ లైఫ్,
0: మిత భాషగా ఉంటుండి,
1: హావ్ లిమిటెడ్ టాక్,
0: మిత ప్రవర్తన లోపల
1: అండర్ డిసిప్లిన్ బిహేవియర్,
0: పవిత్రమైనటువంటి యొక్క నడవడికను మీరు పెంచుకోండి,
1: హావ్ ది సీక్రెట్ కాండక్ట్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల పాల పాల రాధా కృష్ణ జై.

ఆకాశమందున్న ఆ సూర్యచంద్రులు స్మరించు నిత్యము సాయినామం. దివియందు మెదిలేటి దేవతలు ఎల్లరూ స్తుతించు సర్వదా ముక్తినామం. అంబరము చుంబించు ఆ నగవులెల్లను నినదించునెప్పుడు నీదునామం. క్షీరాధి సదృశుడౌ శ్రీరత్నగర్భుండు పలికేను నిండుగా పరమనామం. ప్రణవనాదాన ప్రభవించు పుణ్యనామం. పరమ ఋషులెల్ల పఠించు భవ్యనామం. తగిలి జగమంత కీర్తించు ధన్యనామం. సత్యపథమందు నడిపించు సాయినామం. డియరెస్ స్వామి, దై నేమ్ ఈజ్ సంగ్ బై ద డైటీస్ ఇన్ ద హెవెన్స్. మౌంటైన్స్ సింగ్ దై గ్లోరీ. ఓషన్స్ రెజనేట్ విత్ దై డివైన్ నేమ్. ఇట్ ఈజ్ సంగ్ బై ద సేజెస్ అండ్ సియర్స్. ద ఎంటైర్ వరల్డ్ రెజనేట్స్ విత్ యువర్ నేమ్, ఓ కలియుగావతారి. Blessed are we to witness the golden age of Sai Avatar. Jagamu Sai Mayamu, ee yugamu Sai Mayamu.

స్వామి, ఏ జన్మ ఫలమో ఏ నోము ఫలమో మమ్మల్ని ప్రశాంతి నిలయానికి చేర్చారు. మాపై అపార కరుణతో మీ అవతార ఉద్యమంలో మమ్మల్ని ఒక భాగం చేశారు. శత వసంతాల మీ అవతార వైభవాన్ని కనులారా వీక్షించే భాగ్యం కల్పించారు. స్వామి, యు హావ్ డ్రాన్ అస్ టు థీ, మేడ్ అస్ అ పార్ట్ ఆఫ్ థై అవతారిక్ మిషన్ అండ్ బ్లెస్డ్ అస్ టు విట్నెస్ 100 ఇయర్స్ ఆఫ్ థై డివైన్ గ్లోరీ. డియరెస్ట్ లార్డ్, యాజ్ వీ ట్రావర్స్ దిస్ పాత్ ఆఫ్ సాధన, లెట్ థై నేమ్ గైడ్ అస్ ఎట్ ఎవ్రీ స్టెప్ అండ్ లీడ్ అస్ టు యువర్ డివైన్ లోటస్ ఫీట్. అడుగు అడుగునా సాయిరాం.

0: మనసును శాంతిపరిచే సమయమునందే ఇంకొక ఒక బాధలతో వచ్చినటువంటి వ్యక్తి అక్కడ చేరాడు. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
1: While relieving you of your pain and your tiresomeness, there came another individual who had some great troubles. Therefore, I gave up the duty of serving you and I went to that individual who is having some trouble.
0: Kanuka evvaru mana daggariki vachi mana yokka sevanu korutaro varu shreshthamainatundi vyakti. Inka karyam emiti antava? నా యొక్క కర్తవ్యం లోపల ఏ ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా? వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి. మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయింది చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రం చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతను ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో, మంచి పలుకుతో, మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
1: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
2: So that is the beautiful story that Swami narrated to bring about that answer, that, you know, that discussion so beautifully leads to this question that the king was asking. What is the most important task? Who is the most important person? And what is the most important time?
3: Really, very, very profound questions. And somehow if you see who is the most important person, that itself is, and Swami says, based on the story, that anybody coming to you seeking for your help at any point in time is the best person. And you should not even consider that person is good, not good, he is the one or she is the one who has done this to me, done that to me. Forget all those. And how is that possible? How is it possible for you to actually forget everything from the past only when you live in the present? So it's like a refresh. Are you ready to refresh your mind every second and live as if this is the first moment of your life? And you're living this moment of life without carrying any impressions from the past. So that is how only when you do that, you'll be able to live in the present and do what is right in the present. Having lived in the present, what is it that you should do? You should do your duty. And this story has another beautiful dimension. Okay, you are watering the plants and the king comes. So the king is more important than the plants and you rush to the king. Now, just because he is the king, if you continue serving the king when the wounded soldier comes, then you are not doing your duty. You are doing it with some ulterior motive or some reward in your mind. Oh, if I keep serving the king is going to look after me. Then there is no sense of detached service that you are doing. So he says the moment the third person comes, a wounded soldier comes, he goes to serve that person. Because that is the duty of the hermit. Such a beautiful story how only a person who is absolutely living in the present moment and who is totally detached from everything and does everything for duty's sake,

தெய்வம் என்ன சிக்கினி லேதி தெய்வம் ఎద్దిలేదను చుంటిమో అద్ది కలదు, ఎద్ది కలదను చుంటి

0: Thus, what you deny is present. That what you say is present is non-existent. But at all times, God is present. It is a world that is non-existent. See this fact.
1: ప్రతి మానవుడు తెలియని విషయాన్ని తెలుసుకునుటకు, తెలుసుకున్న విషయాన్ని అనుభవించుటకు, తెలిసి తెలియని విషయాన్ని యోచించుటకు కృషి చేస్తుంటాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు నో వాట్ ఇస్ నాట్ నోన్ టు హిమ్. హావింగ్ నోన్ హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ అండ్ హీ వాంట్స్ టు ఆల్సో స్ట్రైవ్ to understand the matter about which he has only mixed understanding.
1: ఈ దృశ్య కల్పితమైన జగత్తు రెండింటితో కూడినటువంటిది.
0: The scenario, the world, has got two aspects.
1: ప్రతి పదార్థమునకు పరార్థము అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: Every object has got the divinity.
1: ఈ పదార్థము అనేటువంటిది పరమార్థములకు భిన్నమైనటువంటిది కాదు.
0: This matter is not different from divinity.
1: పదార్థ పదార్థములు రెండు కూడాను అవినాభావ సంబంధములు.
0: Matter and divinity are interrelated.
1: ఇవి రెండు కూడాను అన్యోన్య ఆశ్రయములు.
0: Both are interdependent.
1: పదార్థము లేని పరార్థము అస్తిత్వము లేనటువంటిది.
0: ద మ్యాటర్ వితౌట్ డివినిటీ ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: కనుకనే దీనిని ఈనాటి వైజ్ఞానికులు మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు.
0: దిస్ ఈజ్ కాల్డ్ బై మోడర్న్ సైంటిస్ట్ యాజ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: అయితే ఈ పదార్థం అనేటువంటిది పరార్థమును ఏ విధంగా నిరూపిస్తుంది?
0: హౌఎవర్ How does this matter prove the presence of divinity there?
1: Parartamu moolam. Padarthamu kevalam drishya kalpitam.
0: The divinity is the basis, while the matter
1: drishya kalpitamaina padarthamu sthoolam. Adrishyamaina kunti yokka parartamu sukshmam.
0: The divinity is gross. That what you find the matter there is subtle.
1: Padarthamu adeyamu. Parartamu adharamu.
0: The divinity is the support and the matter depends on it.
1: Adhara adeyamu yokka sambandhame ee jagattu.
0: The relationship between the support and the supported is this creation.
1: Aithe itti drishyakalpitamaina ee jagattu nandu ఆధారభూతమైనటువంటి యొక్క పరతత్వాన్ని గుర్తించాలని కొందరు విద్యార్థులు ప్రారంభించారు.
0: సమ్ స్టూడెంట్స్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ టు నో ది డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ అపారెంట్.
1: భరద్వాజుని కుమారుడైనటువంటి సుకేతుడు, శివని కుమారుడైనటువంటి సత్యకాముడు ఈ స్టూడెంట్స్ కు లీడర్స్ గా నిలిచి తిప్పిలాదకుడు అనేటువంటి మహర్షి దగ్గర వెళ్ళినారు.
0: ది సన్ ఆఫ్ భరద్వాజ సుకేంద్ర అండ్ ది సన్ ఆఫ్ శివిధి సత్యకామ వెంట్ టు ద సెయింట్ బై నేమ్ పిప్పిలాద.
1: ఈ విద్యార్థులు తమకు తెలియనటువంటి పరతత్వాన్ని, జగత్తుకు ఆధారమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించాలని ప్రశ్నిస్తూ వచ్చారు.
0: These students started questioning the saint Pippilada in order to know which they do not know and also to realize the divinity which is the primal basis for this world.
1: Pippilada kuda ee students yokka oka utsahamulo santasinchi
0: Pippilada was happy about the interest they have taken.
1: Nayana denikaina oka adhikaram undali.
0: The students, you need to have deservedness, authority to know anything.
1: డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ పాస్ కావాలి.
0: టు బి ఎ డాక్టర్ యూ షుడ్ పాస్ ఎంబీబీఎస్.
1: ఇంజనీర్ అయి బ్రిడ్జ్ కట్టాలంటే అతను ఇంజనీరింగ్ కావాలి.
0: If you want to construct a bridge as an engineer, you should get
1: qualification.
0: Whatever little task we may undertake, we should have that authority. Any individual without this deservedness cannot accomplish anything.
1: నాయనా ఆత్మతత్వం అనేటువంటిది కేవలము ఒక భౌతికమైనటువంటి వస్తువు కాదు.
0: చిల్డ్రన్, ద స్టూడెంట్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ నాట్ ఎ వరల్డ్లీ థింగ్.
1: జగత్తుకు మూలాధారమైనటువంటి ఆది.
0: ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఆదికి మూలాధారమైనటువంటి యొక్క దివ్య శక్తి.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ బిహైండ్ దిస్ బిగినింగ్.
1: అది ఏ పరతత్వం.
0: దట్ ఈస్ డివినిటీ.
1: అట్టి పరతత్వాన్ని గుర్తించాలంటే
0: to know that divinity,
1: tamaratvanni visarjinchali.
0: One has to get away from ignorance.
1: Tamaratvanni visarjinchal anukunte,
0: to get away from ignorance,
1: prakriti bhavamul nunchi dooram kavali.
0: One should be away from worldly feelings and thoughts.
1: Prakriti bhavamul nundi dooram kavali anukunte,
0: to be away from worldly feeling,
1: deha bhranti mana.
0: One should not have this body illusion.
1: Kanuka meeru ఈ విధంగా ప్రశ్నించడానికి మీకు అధికారము లేదు.
0: దెర్ఫోర్ యు డోంట్ డిజర్వ్ టు ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దట్.
1: కొంతకాలం ఆశ్రమంలో ఉండి,
0: యు స్టే హియర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ దిస్ హెర్మిటేజ్,
1: నా ఆజ్ఞను శిరస వహించి,
0: యు ఫాలో మై కమాండ్,
1: నా యొక్క సందేశమును చక్కగా శ్రవణము చేసి,
0: లిసన్ టు మై మెసేజ్ క్లియర్లీ,
1: నా ఉద్దేశములను అర్థం చేసుకుని,
0: అండర్స్టాండ్ మై అబ్జెక్టివ్స్,
1: ఉత్తమమైనటువంటి పరతత్వము నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ నోబుల్ డివినిటీ.
1: అందరి చందమామను వేలితో చూపినట్టుగా,
0: జస్ట్ యాజ్ ద మూన్ ఎట్ ఫార్ ఆఫ్ ఇస్ పాయింటెడ్ విత్ ద ఫింగర్,
1: ఇంద్రియాతీతమైనటువంటి పరతత్వాన్ని నేను ఈ రీతిగా వాక్కులో మీకు చెప్పాలి.
0: ద డివినిటీ విచ్ ఇస్ బియాండ్ ద సెన్సెస్, హౌ ఆమ్ ఐ టు టెల్ యూ బై వర్డ్.
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
0: ఇట్ ఇస్ బియాండ్
1: తో యోచించడానికి కానీ, వాక్కుతో ఉచ్చరించడానికి కానీ వీలు కానటువంటి పరతత్వాన్ని మీకు బోధించడం అంటే మీకు అర్థం కాదు.
0: దిస్ డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్ బై వర్డ్, ఇట్ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ బై మైండ్, అండ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో.
1: కనుక ఒక సంవత్సరమైనా మీరు ఆశ్రమంలో నుంచి సరి అయినటువంటి సాధనలు కలిపి మీ యొక్క చిత్తమును శుద్ధి గావించుకొని నిశ్చలమైనటువంటి భక్తితో నిర్మలమైనటువంటి భావముతో ఆజ్ఞను శిరసావహించండి.
0: దెర్ఫోర్ యు స్టే హియర్ ఫర్ వన్ ఇయర్ ఇన్ దిస్ హెర్మిటేజ్, అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ స్టడీ ఫీలింగ్.
1: ఈ స్టూడెంట్స్ విద్యార్థులు 6 మంది.
0: స్టూడెంట్స్ ఆర్ 6 ఇన్ టోటల్.
1: పిల్లలు వేసేటువంటి ప్రశ్నలు, గురువు చెప్పేటువంటి ఆన్సర్స్, ఈ రెండింటినీ పురస్కరించుకొని దీనికి ప్రశ్నోత్తర వాహిని అనగా ఉపనిషత్తు అని పేరు పెట్టారు.
0: దిస్ ఈస్ ద క్వశ్చన్స్ పోస్డ్ బై ది స్టూడెంట్స్ అండ్ ది ఆన్సర్స్ గివెన్ బై ది ప్రిసెప్టర్. ఇట్ ఇస్ కాల్డ్ నో
1: ఆన్సర్. క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇదియే ఈ ఉపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటి. ఇది కఠోపనిషత్తులో కూడా ఒక భాగమే.
0: This is all between the question and answer. Question and answer is a part of Kathopanishad.
1: Kanuka oka samvatsaramu guru vaadunu sirasavahinchi atani adugujadalanu anusarinchi tucha atani yokka aagyanu sirasavahinchi kaalamunu aanandamuga gadupthu vacharu.
0: Therefore they stayed there for one full year, followed the footsteps of their preceptor and followed his command in toto.
1: Students elanti vaallu,
0: what sort of students are there?
1: Ye vidhamga naina tama yokka sankalpamunu nerveechukovali, devaru grahanni pondali, guru vaadunu sariyinatundi reetilo paatinchali ani parama dikshato undi cherinatundi vaaru.
0: The students who have assembled there in order to have their desire fulfilled, determination fulfilled,
1: grace of God. మనస్సు కలిసి అయితే ఐసా లేకపోతే పైసా అన్నట్టుగా వారు పోయేటువంటి వారు కాదు.
0: They didn't have any wavering mind.
1: ఆ స్టూడెంట్స్ అంతా కఠినమైనటువంటి దీక్షను పొందుతూ వచ్చారు.
0: Students had strong determination.
1: భరద్వాజుని కుమారుడు ఎలాంటి వాడు? సుకేతుడు చాలా గొప్ప దీక్ష పోలినటువంటి వాడు.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ సన్ ఆఫ్ భరద్వాజ?
1: ఈ సుకేశుడు అనేటువంటి వాడు సుఖ ఈశుడే. సుకేశుడు
0: ది సుకేశ ఈజ్ ఈశ ఇన్ ఆల్ హ్యాపీనెస్. సుఖ
1: జీవితంలో ఏమి సుఖం ఉంది?
0: వాట్ హ్యాపీనెస్ ఈస్ దేర్ ఇన్ లైఫ్?
1: ఇందులో సుఖం అనేటువంటిది ఏమి?
0: వాట్ ఈస్ హ్యాపీనెస్?
1: దేహరీతిగా అనుభవించేది ఆ సుఖము?
0: Is it the happiness relating to the body?
1: ఇంద్రియ రీతిగా అనుభవించేది ఆ సుఖము?
0: Or is it to be experienced through
1: sense? మానసిక రీతిగా అనుభవించేది ఆ సుఖము?
0: Is it on the mental plane?
1: సర్వేంద్రియ సంబంధమైనటువంటి ఆ సుఖము?
0: Is happiness that is linked with all senses?
1: కాదు కాదు.
0: Now,
1: ఆత్మ సుఖమే నిజ సుఖము.
0: The bliss of the self is the true happiness.
1: ఇదియే నా యొక్క స్వభావము.
0: This is my nature.
1: స్వభావం అనగా ఏమిటి? మానవుని స్వభావము తప్పు చేయటము మొదటి తప్పు. స్వభావము చేసిన తప్పునే తిరిగి చేయకుండా ఉండటం అది తప్పు అన్నాడు. ఇది తప్పు చేయటం స్వభావం కానే కాదు.
0: ఇట్ ఇస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ టు కమిట్ మిస్టేక్ అండ్ టు సీ దట్ దే డోంట్ కమిట్ దోస్ మిస్టేక్స్ అగైన్.
1: స్వభావం అంటే
0: వాట్ ఇస్ నేచర్?
1: తప్పులు చేయటము,
0: కమిటింగ్
1: అబద్ధాలు ఆడటము,
0: అటరింగ్
1: అన్యాయాలు చేయటము, అపహరించటము, యాక్సెప్ట్ చేయటము, ఇవి ఆ మన స్వభావాలు.
0: Is it our nature to make fun of others?
1: Svabhavamu. Sva. Atma. Bhavamu. Atma bhavame svabhavu.
0: Sva meaning the self, atma. Bhava is the feeling, atmic feeling.
1: Nenu svatantrudiga jeevinchali antaru.
0: We say that I should live independently.
1: Eviti svatantram ante?
0: What do you mean by independence?
1: Ishtamachinattuga prapanchamanta chuttatamu. Lega ishtamanta vachinattu bazaru chuttatamu. Idi kaadu svatantram.
0: Independence doesn't mean not to go everywhere all around as you like and to go around the street.
1: Tantramu.
0: It is swa tantra.
1: Deham oka tantramu.
0: Body is tantra.
1: Manasu oka yantramu.
0: The machine of the mind.
1: Swasam oka mantramu.
0: The breath is mantra.
1: Ee yantra mantra tantramu tho koodinatvantadi manava jeevitamu.
0: Human life is a combination of these three: mantra, yantra and tantra.
1: Emiti ee mantramu?
0: What is this mantra?
1: ఇది మంత్రం.
0: దిస్ మంత్ర ఇస్ సోహం.
1: ఈ మంత్రం ఎక్కడ నుంచి వస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ డస్ ఇట్ కమ్?
1: దేహం అనేటువంటి యంత్రం నుంచి వస్తుండాలి.
0: దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మెషిన్ ఆఫ్ ద బాడీ.
1: దేహమే లేకపోతే ఈ మంత్రమే రాదు.
0: When there is no body, you don't have this mantra anyway.
1: ఈ రెండింటికి తంత్రం ఒకటి ఉంటుండాలి.
0: For both there is one tantra.
1: తంత్రమే మన హృదయము.
0: That tantra is our హృదయం.
1: హృదయము నుంచి ఆవిర్భవిస్తుంటుండాలి సోహం మంత్రం.
0: Out of that హృదయం originates the mantra of soham.
1: ఆ సోహం అనేటువంటి మంత్రమును ఈ యంత్రము ఆచరించడమే, అనుసరించడమే, అనుష్ఠించడమే, ఇదే స్వాతంత్రం.
0: The body, which is the machine to follow and to repeat soham, the mantra, is the true independence.
1: స్వాతంత్రం అంటే ఇష్టానుసారం ప్రవర్తించడం కాదు.
0: Independence doesn't mean as to lead a life of
1: alaga conscience. Idi right anekuntadi nee yokka hrudayaniki chusinappudu daarini nee anusarinchali.
0: Independence means conscience, which tells you this is right, then you should follow.
1: Adi vidhamugane.
0: Similarly,
1: ee yokka manavattvam lopala
0: in human life
1: tatti daniki kudanu meemu anubhavinchalantaru. Kaani ee shishyulu aaru mandi kudanu మహా దీక్షను పూరినటువంటి వారు.
0: పీపుల్ సే దే వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ దిస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ టైప్. దే ఆర్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: ఎట్టి కష్టములకైనా, నష్టములకైనా, దుఃఖములకైనా, విచారములకైనా కడపటికి ప్రాణము నిడిచేదానికైనా కానీ సిద్ధంగా ఉన్నారు ఈ ఆరు మంది విశుద్ధ విద్యార్థులు.
0: ఆల్ ది సిక్స్ స్టూడెంట్స్ ఆర్ రెడీ టు బేర్ ద సఫరింగ్స్, ద లాసెస్, ద బ్లేమ్ అండ్ ద మిజరీ అండ్ దే మస్ట్ ఫుల్ఫిల్ దేర్
1: వారి తండ్రులు చూస్తామా అంటే మహా గొప్ప మహర్షులు.
0: ఫాదర్స్ ఆఫ్ దీస్
1: భరద్వాజ మహర్షి మీకు తెలుసు. ప్రపంచము లోపల అస్త్రశస్త్ర విద్యలు ఎందుకు కాకుండా వైద్య శాస్త్రం లోపల మహాప్రవీణుడు.
0: భరద్వాజ సైన్స్ నోస్ వెల్. ఈస్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ, హీ నోస్ మెడిసిన్ ఆల్సో.
1: శస్త్ర వైద్యుడు అని మీకు పేరు కూడా.
0: హీ ఇస్ ఆల్సో ద సర్జన్.
1: పూర్వమంతా కూడా ఆపరేషన్ చేసేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు.
0: In earlier olden times there was no operation as such.
1: Bharadwaja Maharshi okkadu maatrame dinini kalipettadu.
0: It is only Saint Bharadwaja who discovered this operation.
1: Bharadwaja Kumarude Sukesha.
0: The son of Saint Bharadwaja is Sukesha.
1: Sivi Ani Maharshiyaka Kumarudu Satyakamudu.
0: Satyakama is the son of the Saint Sivi.
1: Satyakamudu Naga Yevati.
0: What is the meaning of Satyakama?
1: Kama Managa Korika.
0: Kama means desire.
1: Deni Kortunadu. Satyani Korinavadu Satyakama.
0: What does he desire? He desires truth.
1: The
0: students have got in their life the true meaning of their
1: name. Therefore, we should
0: conduct appropriately the name
1: we bear. It is
0: not important if we are given a name.
1: కనుకనే ఇలాంటి మహా తపస్సంపన్నులైనటువంటి వాడు చిన్న వయసు నుండి దీక్షను పూని సర్వసంగ పరిత్యాగులైపోయి ఇల్లును వదలి ఆశ్రమమును చేరి గురువును ఆశ్రయిస్తూ వచ్చారు.
0: These are the people of great penance. At this young age, they had strong determination and they left the house.
1: నిత్యము వీరి యొక్క కృత్యములు ఏమిటి?
0: What is their daily routine?
1: బ్రహ్మముహూర్తములో లేవటం.
0: Get up in the early morning.
1: Gurugulaku suprabhatamu lepinchatamu.
0: They wake up their guru.
1: Guru stotramu cheppatamu.
0: They repeat extol preceptor.
1: Sri Guruto patu nadiki velli snanam acharinchatamu.
0: They follow preceptor, have a bath in the river.
1: Akkada nunchi guru vaadina prakaram vaaru cheppinavanni shravanam cheyatamu.
0: They follow guru and listen to what all is
1: preaching. Shravanam chesinatuvanti dani sayankalam tirigi telle appajeppatamu.
0: What all that lesson, they must repeat in verbatim in the
1: evening. Vokka chanamaina kudanu swarthamu anetuvanti daniki manasulo unchukolaka guru vaadini tana yokka prana samananga bhavistu vacharu.
0: Therefore they didn't have even a trace of selfishness for a moment. It's only guru's command that's most important.
1: Vari okka samvatsaram annadu. Samvatsaram ante emito mukkuda marchipoyaru paapa.
0: But he has laid down 1 year, but they forgot this period.
1: ఈనాటి విద్యార్థులు చూస్తామంటే
0: ఇఫ్ వి టేక్ మోడర్న్
1: సంవత్సరం చెప్పారు 9 నెలలు అయింది 10 నెలలు అయింది 11 నెలలు అయింది ఇంకొక నెల మాత్రమే ఉంది దీన్ని లెక్క వేసుకుంటూ వస్తుంటారు మన వాళ్ళు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ కౌంట్ డేస్ 9 మంత్స్ 10 మంత్స్ 11 మంత్స్ అండ్ సో ఆన్.
1: కానీ కాలమును కూడా మర్చిపోయారు ఈ యొక్క విద్యార్థులు.
0: దో స్టూడెంట్స్ ఫర్గాట్ టైం.
1: సంవత్సరం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై సంవత్సర?
1: నెలలతో కూడిన సంవత్సరము.
0: The samvatsara here is a combination of months.
1: Varamato kudinadi neda.
0: This month is the one with time.
1: Dinamato kudinadi varamu.
0: The week has got days.
1: Gantalato kudinatundi dinamu.
0: Hours constitute the day.
1: Nimishamato kudinatundi gantalu.
0: Minutes comprise hours.
1: Sekendato kudinatundi nimishamu.
0: Seconds constitute a minute.
1: Kabatti okkokka second kudalu. వారు అంత పవిత్రమైనటువంటి దీక్షను సాధిస్తూ వచ్చారు.
0: ఫర్ ఎవ్రీ సెకండ్
1: కూడాను నూతనమైనటువంటిది.
0: ఎవ్రీ సెకండ్ ఇస్ ఫ్రెష్ అండ్ న్యూ.
1: ఆ విధంగా గడుపుకుని వచ్చేటప్పటికి గురువు గురువు చెప్పిన మాటను తప్పించుకునేటువంటి వాడు కాదు. అతను సంవత్సరం పూర్తి అయింది.
0: దే కంప్లీటెడ్ వన్ ఫుల్ ఇయర్.
1: పిల్లలు ఏమి ప్రశ్నించలేదు.
0: స్టూడెంట్స్ డిడ్ నాట్ క్వశ్చన్.
1: కానీ అందరికంటే చిన్న పిల్లవాడు కబంధుడు.
0: ది యంగెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ ఇస్
1: రామాయణంలోని కబంధుడు కాదు.
0: ఈజ్ నాట్ కబంధ ఆఫ్ రామాయణ.
1: రామాయణంలోని కబంధుడు మీకు అందరికీ తెలుసును బాగా.
0: యు నో వెరీ వెల్ కబంధ ఆఫ్ రామాయణ.
1: చాలా విచిత్రమైనటువంటి వేషధారి.
0: ఈజ్ వెరీ పిక్యూలర్ మ్యాన్.
1: అతని స్వరూపం మహా చాలా విచిత్రము.
0: హిస్ ఫామ్ ఇస్ వెరీ పిక్యూలియర్.
1: అతని తల ఇక్కడ మెడపైన లేదు, తల పొట్టపై ఉంటుండాలి.
0: His head is not on the neck, it is on the stomach.
1: Anaga deeni artham emiti?
0: What is the meaning of this?
1: Taru yochinchetundi yochanalu kani,
0: all his thoughts,
1: taru chesetundi samasta panulu kani,
0: all his actions,
1: potta kosam chestunnadu anetundi artham.
0: Meaning he does them all for his living.
1: Kani ee vidyarthulu tama talanu potta poshinchukovadam kosam kaadu.
0: But these students have got their head not to carry on their living.
1: Kabandudu pilichadu.
0: He called Kabandha.
1: Nayana, neeku ichina gadu poorthi ayyadi.
0: He said, you completed the stipulated period.
1: Nee sodarulu teechukoni ramannadu.
0: You call your brothers and come here.
1: Aanandamuto uppungipoyadu ee Kabandhudu.
0: Kabandha was blissful and ecstatic.
1: Aa 6 mandi sodarulu teechukoni vachadu.
0: He called all of the 6 brothers.
1: చిన్నవాడినే ప్రశ్నించాడు, ఏమి నీ సందేహం అడగమని చెప్పాడు.
0: హి ఆస్ ది యంగెస్ట్ వన్, వాట్ యువర్ డౌట్ హి సేడ్.
1: గురుజీ, ఈ సృష్టి ఎట్ల జరిగింది? ఈ జీవులను ఎవరు సృష్టించారు? ఈ సృష్టించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? ఈ జీవులు చేయవలసినటువంటి పని ఏమిటి అని ప్రశ్నించాడు.
0: హి ఆస్ క్వశ్చన్, గురుజీ, వాట్ ఇస్ దిస్ క్రియేషన్? Why these beings are created? What is the significance? What is expected of these beings?
1: Tippiravudu chirunavu navutu nayana deenini srishtinchinatundi vadu prajapati annadu.
0: Tippilada smiling, he said, the creator is prajapati.
1: Veeru ento goppaga yochinchukoni undinaru, ento goppa aantharam vastundani aashinchukoni undinaru, kaani ఇది ప్రజాపతి సృష్టించాలంటే సంవత్సరం కాచుకున్నందుకు ఇది ఆ జవాబు అనుకున్నారు.
0: దే థాట్ డీప్ ఎనఫ్, దే వెయిటెడ్ ఫర్ వన్ ఇయర్. ఇస్ దిస్ ఎ సింపుల్ ఆన్సర్ వి గెట్ ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ వన్ లాంగ్ ఇయర్?
1: అప్పుడు చెప్పాడు, నాయన, ఇంత మాత్రంతోనే మీరు యోచించనక్కర్లేదు. ఈ చిన్న వయసు, ఈ చంచలత్వానికి సరియనిచ్చి వయసు మీ చంచలత్వానికి అవకాశం ఇవ్వకూడదు. తిరచిత్తులై కూర్చోమన్నాడు.
0: He said, don't bother about these simple matters. This is an age when you have wavering mind. You have steady mind now.
1: ప్రజాపతి తత్సంకల్పం చేత ఏకోహం బహుశ్యాం, నేను ఒక్కడే అనేకంగా కావాలి అని ఆశించాను.
0: ప్రజాపతి will that he is the one to manifest into many.
1: నేను ఒక్కడే,
0: I am one,
1: కానీ అనేకంగా ఉండాలి.
0: But I should be many.
1: అనేకత్వంలో తిరిగి నేను ఒక్కడే ఉండాలి.
0: In this multiplicity you should remain one.
1: నాలో అనేకత్వము, అనేకత్వములో నేను, ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సృష్టికి మూల కారణమన్నాడు.
0: The multiplicity is in me, I am in this multiplicity. This is the creation.
1: ఒకటి లేక మరొకటి కాదు.
0: Without wanting, the other thing cannot happen.
1: అయితే ఇక్కడ రెండు నేను సృష్టిస్తానని చెప్పాడు.
0: Here I will create two, he said.
1: ఒకటి రై, ఒకటి సూర్యుడు. అనగా సూర్యుడు చంద్రుడు.
0: మీనింగ్ ద సన్ అండ్ ద మూన్.
1: ఈ సూర్యచంద్రాలను సృష్టించాడు.
0: మీనింగ్ హి క్రియేటెడ్ సన్ అండ్ ద మూన్.
1: దీంట్లో ఇంక మీరు సైంటిస్ట్ చాలా మంది పిల్లలకు బాగా తెలుసు, సూర్యుని సృష్టించేటప్పటికి సూర్యుని యొక్క కిరణములు, దీని సోలార్ సిస్టమ్ అంటారు, ఇప్పుడు ఈ సూర్య కిరణం నుంచి ప్రపంచము సర్వస్వము సృష్టింపబడుతూ వచ్చింది.
0: ద మూమెంట్ సన్ ఇస్ క్రియేటెడ్, out of the sunlight, the rays of sunlight which is called solar system,
1: ఈ సూర్యకిరణములు చంద్రుడి పైన పడేటప్పటికి చంద్రుని యొక్క స్వరూపం కూడాను చల్లదనంగా కూడాను హాయిని అందించేటువంటి స్థితికి వచ్చింది.
0: The moment the sunlight falls on the moon, it becomes quite cool and gives you happiness.
1: ఈ యొక్క దీని వల్ల సస్యశ్యామలమైపోయింది ప్రపంచమంతా.
0: Because of this we yield crop.
1: ఈ యొక్క క్రాప్ అనగా ఏమి? తిండి పదార్థములంతా పెరుగుతూ వచ్చాయి.
0: We get all forms of food because of sunlight.
1: ఈ తిండి పదార్థముల చేత మానవత్వం ప్రారంభమైంది.
0: Out of this food, the humanity started living.
1: ప్రతి మానవుడు కూడా తిండి వల్లనే ఈ యొక్క మానవత్వాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు.
0: Therefore, every human being is born out of this.
1: కనుక మొట్టమొదటి సృష్టించింది రెండే, రవి చంద్ర.
0: Therefore, two are created in the first instance, the sun and the moon.
1: అందువల్లే ఆనాటి శిష్యుడు రవిచంద్ర బుధనీని రాహుకేతువునీని అని పరమ గురువు అయినటువంటి యొక్క కర్ణాటక దేశంలో ఉండేటువంటి సుధాముడు చెప్పాడు.
0: సుధామ హూస్ ప్రెసెంట్ ఇన్ కర్ణాటక, హీ సెడ్, ఐఎమ్ ద సన్ అండ్ ద మూన్.
1: చంద్రుడు నీవే,
0: యు ఆర్ ద సన్ అండ్ ద మూన్.
1: రవి పురుషత్వము,
0: ద సన్ రిప్రజెంట్స్ మాస్కులినిటీ, ద మూన్ రిప్రజెంట్స్ ఫెమినిటీ.
1: చంద్రుడు అనగా స్త్రీలింగము,
0: మూన్ రిప్రజెంట్స్ వుమన్.
1: సూర్యుడు అనగా పుంలింగము,
0: సన్ స్టాండ్ ఫర్ మ్యాన్.
1: కనుకని ఈ రెండింటి యొక్క చేరిక చేతనే సమస్త సృష్టి ప్రారంభమైంది.
0: Out of the combination of these two, the entire creation emanated.
1: ఈ ప్రారంభము లోపలన,
0: in this commencement,
1: సూర్యుని యొక్క కిరణముల యొక్క దీనితో పంచభూతములు కూడా ప్రారంభమైనాయి.
0: Out of sun rays all five elements.
1: ఈ పంచభూతములు సూర్యుని యొక్క పంచ ప్రాణములు.
0: All the five elements are the five life principles of sun.
1: ఇంకా 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలలు కూడాను సూర్యునికు 12 నేత్రములు.
0: Then there are 12 months in a year. There are the 12 eyes of sun.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: సూర్యునికి సప్త రంగులు ఉంటున్నాయి.
0: The sun has got different colors in his light.
1: ఈ రంగులే అతని యొక్క రథము.
0: The colors of the sunlight is his chariot.
1: ఇక్కడ మూడు ఏకమైపోయినాయి.
0: Here all the three have merged.
1: రంగులు చేరినాయి.
0: Colors have joined.
1: పాదములు చేరినాయి.
0: There are also the steps.
1: దీనికి తగినటువంటి స్వరూపం ఏర్పడిపోయింది.
0: Then they could have the proper form.
1: ఈ సర్వ స్వరూపం కూడా సృష్టికి ఆది కారణమైపోయింది.
0: The whole form is the beginning, primal cause for the creation.
1: ఈ పంచభూతముల యొక్క తత్వం లోపల ఒకదానికొకటి విరుద్ధంగా మారడానికి కొడుకున్నాయి.
0: The five elements became opposite later, gradually.
1: ఎందుకోసం ఈ విరుద్ధం ఏర్పడిపోయింది?
0: Why did they oppose each other?
1: ఒక్కొక్క భూతములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది.
0: Each element has got one power, faculty.
1: శాసించాడు.
0: That's what he commanded.
1: ఐకమత్యము అత్యవసరము.
0: Unity is most essential.
1: ఏకత్వంలోనే సర్వత్వము ఉంటుండాలి.
0: In this unity there is everything.
1: కనుక ఆ సర్వత్వంలోనే దివ్యత్వం ఉంటుండాలి.
0: It is this, in this unity there is divinity.
1: కనుక మీరందరూ కూడాను నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భావంతో ఉండండి.
0: So you should all live with pure and steady.
1: అది ప్యూరిటీ.
0: That is purity.
1: ఆ ప్యూరిటీ వలనే యూనిటీ.
0: Out of this purity there will be unity.
1: ఈ యూనిటీ వలనే divinity.
0: Out of this unity the divinity shines.
1: కనుక మీరు ఏకత్వాన్ని మీరు అనుభవించాలి.
0: Therefore you should experience the unity.
1: అని గాలికి వీసే శక్తిని ఇచ్చాడు.
0: So saying he gives the faculty of blowing.
1: ప్రాణుల ఉచ్ఛ్వాస విశ్వాసం అత్యవసరము.
0: The beings need inhalation and exhalation.
1: గాలి లేక క్షణమైన జీవుడు ఉండలేరు.
0: Without this air, beings cannot live for a moment.
1: కనుక ఇవన్నీ కూడా ఆకాశ తత్వములే.
0: So they all the nature of ether, space.
1: ఈ యొక్క గాలిని ఇచ్చినప్పటికీ
0: దీనికి
1: రెండవది అగ్ని కూడా ప్రవేశపెట్టాడు.
0: Along with the wind, he also gave the fire.
1: ఈ అగ్ని ఆర్పకుండా గాలిని చూసుకోవాలి. ఒకదానిని ఒకటి కాపాడుతూ రావాలి.
0: We should see that wind doesn't extinguish the fire.
1: పంచభూతములు కూడా ప్రపంచాన్ని పోషించాలి.
0: All these five elements should sustain this world in unity.
1: ఈ అగ్ని అనేటువంటిది మన దేహంలో లేకపోతే,
0: when this fire is not present in our body,
1: ప్రాణము ఉండదు.
0: There will not be life.
1: గాలి వెళ్లిపోతుంది.
0: Naturally the air, the breath leaves.
1: కనుకనే 98.4 అనేటువంటి యొక్క ఈ హీట్ ను ఈ దేహంలో పెట్టాడు.
0: Therefore the heat, the fire is kept at the rate of 98.4.
1: అదే ఫైర్.
0: That is the fire.
1: దాని తర్వాత ఇందులో జలమును ప్రవేశపెట్టాడు.
0: Later he introduced water.
1: ఈ జలమే లేకపోతే,
0: without water,
1: ఈ యొక్క కండరములు నరములు ఇవన్నీ కూడా స్తంభించిపోయి ఎండిపోతాయి.
0: The muscles and the nerves, they become dry.
1: ఇందులో ఉండినటువంటి యొక్క దివ్యత్వం కూడా ఆరిపోతుంది.
0: The divinity here in the muscles and nerves also are extinguished.
1: ప్రాణములకు ఆధారము.
0: The water is the basis for life.
1: మనలో ఉండినటువంటి ప్రాణమంతా కూడా జలము నుంచి వచ్చినటువంటిది.
0: We get the life out of water.
1: ఎవరైనా మూర్చబడిపోయినప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటారు.
0: If anyone faints, we sprinkle water.
1: లేక నీళ్లు త్రాపుతూ ఉంటారు.
0: We'll make him drink water.
1: అనగా ఆ ప్రాణము ఆ నీటి ద్వారా లోపల ప్రవేశిస్తుంది.
0: Meaning he will have a life through the water.
1: ఈ వాటర్ నిచ్చాడు.
0: Then he gave water.
1: తదుపరి దేహము ఇది మృణ్మయము.
0: Then the body, the product of earth.
1: ఈ మృణ్మయం అనేటువంటిది దేహమంతా మట్టిమయమే.
0: The body is full of this earth.
1: ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
1: సూర్యరశ్మి నుంచి, పంట నుంచి వచ్చినటువంటిది ఈ మట్టి, భూమి నుంచి వచ్చినటువంటిది.
0: యూ గాట్ ఇట్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ క్రాప్.
1: మీరు చక్కగా ఆడవారికి తెలుసు, మగవారికి తెలియదు. పుట్టిన బిడ్డను చక్కగా స్నానం చేయించి పౌడర్ కొట్టి మంచి పరిశుద్ధంగా చేసి ఉయ్యల్లో ఉంచినప్పుడు ఆ బిడ్డ చేతిరిక్క ముడుచుకొని హాయిగా నిద్రిస్తుంటారు.
0: Men do not know, women know this very clearly. And give birth to a child and make
1: him... బిడ్డ ఏ బయట ప్రదేశానికి పోదు, ఏ మట్టిని ముట్టదు, ఎక్కడ ఆడుకోదు, ఏ యొక్క ధూడిని అతను పేరు చేరడానికి వీలు కాదు.
0: The child is put in the cradle. The child doesn't go about anywhere around and catch hold of the dust.
1: కానీ ఆ ముడుచుకున్న చేతులు కొంచెం విప్పి చూస్తే అంత మట్టి ఉంటుంది. ఆ సందుల్లో అంత మట్టి ఉంటుంది.
0: When you open my hand, you'll find the dust there.
1: అనగా ఏమిటి? దేహం అంతా మట్టిమయమే.
0: What does it mean? The body is the product of
1: it. మృణ్మయమే.
0: This is మృణ్మయ.
1: అయ్యా, ఈ మృణ్మయము లోపల చిన్మయం ఉంటుందని నిరూపిస్తూ వచ్చాడు.
0: It is only in the product of earth there is this awareness.
1: కానీ ఎంత చెప్పినప్పటికీ
0: in spite of telling
1: పంచభూతములు వదలలేదు.
0: The five elements didn't leave.
1: నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప.
0: Each one is competing that I am great.
1: నేను ఈ దేహిన ఈ దేహంలో లేకపోతే ఏమి ప్రయోజనము, కాబట్టి నేనే దీనికి గొప్ప.
0: I am the heat. If I am not present in the body, what will happen? Therefore, I am great.
1: Water. నేనే ఇందులో లేకపోతే ఈ దేహం అంతా డ్రై అయిపోతుంది, కాబట్టి నేనే గొప్ప.
0: Water. If I am not there in the body, it becomes dry. Therefore, I am great.
1: గాలి చెప్తుందని ఎందుకు మీరు విచారిస్తారు, నేనే ఇందులో లేకపోతే మీరు ఏమాత్రము ఉండలేరు అని చెప్పి.
0: Then the air breath says, if I am not there, you can't do anything.
1: ఒకదాని అక్కడ ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి, గుణములు.
0: There the qualities like jealousy, competition stepped in.
1: సృష్టి నుంచి పంచభూతములు, పంచభూతముల నుంచి ఈ పంచ కోశములకు సంబంధించిన ద్వేషములు ప్రారంభమవుతూ వచ్చాయి.
0: Therefore, out of the sun came the five elements and then five life sheets.
1: ఈ ఐదు కూడును ఒకదానికొకటి భేదము చూస్తూ వచ్చినప్పుడు ఇందులో సుకేశుడు మరొక ప్రశ్న అడిగాడు.
0: When they were showing differences of that kind, Sukesh has put another question.
1: స్వామి, అన్ని దేనికి అది గొప్పగా చెప్తున్నారు కదా, ఇందులో ఏది ప్రధానమైనటువంటిది మీరు సెలవు ఇవ్వాలని కోరారు.
0: He said, Swami, each one claims that it is separately great or the other. What is the main thing among these? Please tell me, he said.
1: నాయన, ఏది లేకపోతే ఈ జీవితం లేదు అదే గొప్పది అన్నారు.
0: He said, that which if is not there, there is no life, that is greater.
1: చూచాయి.
0: They waited.
1: ఒకదాని గురించి చాలా పోట్లాడుతూ వచ్చాయి.
0: దే ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్.
1: ఇందులోపల ప్రాణము లేచింది.
0: దెన్ ద లైఫ్ ప్రిన్సిపల్ గాట్ అప్.
1: అయ్యా, మీరే చాలా మంది గొప్పవారు, మీరే ఉండండి, నేను వెళ్లిపోతాను అని.
0: ద లైఫ్ గాట్ అప్, యూఆర్ రియలీ గ్రేట్, యూ స్టే హియర్, ఐ విల్ గో అవే.
1: ఈ యొక్క ప్రాణము దేహాన్ని వదలన అన్ని స్తంభించిపోయినాయి.
0: ద మూమెంట్ లైఫ్ గెట్స్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ, ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ టు ఎ స్టాండ్ స్టిల్.
1: అప్పుడు ఈ పంచభూతములు ప్రాణాన్ని ప్రాప్తించాయి.
0: Then all the five elements led to life.
1: నీవు లేకపోతే మాకు మేము బ్రతకలేము.
0: We can't live without you.
1: మాకు సర్వాధారము నీవే.
0: You are the basis for everything.
1: అని ప్రాణమే ప్రధానము అని నిర్ణయించుకున్నారు.
0: They all have resolved that life is the main thing.
1: ఈ విధంగా ఉండటం చేత
0: because the situation
1: మరొక ఉపనిషత్ ఇంకొక రకమైన దీని కింద బోధిస్తూ వచ్చింది.
0: Another Upanishad started teaching in a different way.
1: ఇక్కడ దేవతలకంతా కూడాను ఒక గురువు బృహస్పతి.
0: For all the angels, Brihaspati is a preceptor.
1: రాక్షసులకంతా ఒక గురువు.
0: Demons have a preceptor.
1: విరోచనుడు.
0: He is Virochana.
1: ఈ విరోచనుడు అనేటువంటి వాడు,
0: this Virochanudu,
1: ప్రహ్లాదుని గ్రాండ్ సన్.
0: He is the grandson of ప్రహ్లాద.
1: అతను రాక్షసులకంతా గొప్పవాడు.
0: He is greatest among the demons.
1: ఇంకా ఇతను బృహస్పతి దేవతలకంతా గొప్పవాడు.
0: బృహస్పతి ఇస్ ది గ్రేటెస్ట్ అమంగ్ ది ఏంజెల్స్.
1: ఈ ఇరువురు కురుడను కూడారు.
0: బోత్ ఆఫ్ దెమ్ మెట్.
1: పోయి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆనాడు రాక్షసులు కూడాను బ్రహ్మతత్వం తెలుసుకోవాలని ఆశ ఉండేది.
0: ఇన్ దోస్ డేస్ ఈవెన్ డెమన్స్ ఆల్సో హాడ్ ఎ డిజైర్ టు నో ద నాలెడ్జ్.
1: సాక్షాత్ మానవులు కూడాను బ్రహ్మతత్వం అంటే ఏమో తెలుసుకోవడానికి ఇష్టం లేదు.
0: టుడే ది హ్యుమానిటీ ఆల్సో డజంట్ రిలీజ్ ఎనీ బ్రహ్మ.
1: ఇరువురు వెళ్ళారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వెంట్.
1: ఇరువురు వెళ్ళేటప్పటికి
0: బై టైమ్ దే బోత్ ఆఫ్ దెమ్ వెంట్,
1: గురువు చెప్పాడు.
0: ప్రిసెప్టర్ సెడ్,
1: ప్రజాపతి,
0: ప్రజాపతి,
1: నాయన మీరు ఎందుకోసం వచ్చారు?
0: చిల్డ్రన్, వై హావ్ యూ కమ్?
1: మేము బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి.
0: వి నాట్
1: బ్రహ్మను చూడాలి అన్నారు.
0: వి వాంట్ టు నో బ్రహ్మన్, వి వాంట్ టు సీ బ్రహ్మన్.
1: ఓహో, బ్రహ్మను చూడాలి, ఇది చాలా సులభమైనటువంటిది కదా.
0: హి సెడ్, యు వాంట్ టు సీ బ్రహ్మన్, ఇట్స్ క్వైట్ ఈజీ.
1: నీటిలో ప్రతిబింబాన్ని మీరు చూడండి, అదే బ్రహ్మ అన్నాడు.
0: యు సీ ది రిఫ్లెక్షన్ ఇన్ వాటర్, దట్ ఇస్ బ్రహ్మ, హి సెడ్.
1: అరే అరే అరే, నీటిలో ప్రతిబింబాన్ని చూడటమే బ్రహ్మనా, ఎంత సులభమైనటువంటిది అని. మంచి డ్రెస్సు వేసుకున్నారు, చక్కగా అన్ని విధాల అలంకారం చేసుకున్నారు, ఆ నీటిలో పోయి తమ ప్రతిబింబాన్ని చూచారు.
0: ఇస్ దట్ సింపుల్ టు సీ బ్రహ్మన్? ఇమ్మీడియట్లీ దే పుట్ ఆన్ ద డ్రెస్ అండ్ డెకరేటెడ్ వాంటెడ్ టు సీ ద రిఫ్లెక్షన్ ఇన్ వాటర్. ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్.
1: బ్రహ్మను చూచాను అని తిరిగి వెళ్ళాడు. తన రాజ్యం లోపల నీటిలో ఉన్న ప్రతిబింబమే బ్రహ్మ అని సర్వులకు చాటుతూ వచ్చాడు.
0: హి స్టార్టెడ్ ప్రాపగేటింగ్ టు ఎవ్రీబడి ద రిఫ్లెక్షన్ ఇన్ వాటర్ ఇస్ బ్రహ్మన్.
1: కానీ దేవతలు అంత అజ్ఞానులు కాదు. వారు నిత్యానికి వచ్చిన పరిశీలన కలిపేటువంటి ప్రజ్ఞావంతులు.
0: బట్ ది ఏంజెల్స్ దేర్ దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, దే హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కొంత దూరం పోయాడు, తిరిగి బృహస్పతి వారు వెనుకకు వచ్చాడు.
0: దే వెంట్ టు సర్టెన్ డిస్టెన్స్ అండ్ బృహస్పతి రిటర్న్.
1: ప్రజాపతి
0: సార్, ప్రజాపతి
1: ప్రతిబింబమే ఆత్మతత్వం అయితే,
0: ఇఫ్ ది రిఫ్లెక్షన్ ఇస్ ఆత్మ,
1: బింబం ఉండినంత వరకు ప్రతిబింబం కనిపిస్తుంది.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఆబ్జెక్ట్ యూ హ్యావ్ ద రిఫ్లెక్షన్.
1: బింబము పోతానే ప్రతిబింబం కూడా పోతుంది.
0: వెన్ ది ఆబ్జెక్ట్ ఈస్ నాట్ దేర్ దేర్ విల్ బి నో రిఫ్లెక్షన్.
1: బింబము శాశ్వతమైనటువంటి కాదు ఈ దేహము.
0: దిస్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఇన్ దిస్ బాడీ.
1: కాబట్టి ఇది ఆత్మ శాశ్వతమైనటువంటిది కదా.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్,
1: కాబట్టి ఇది నాకంత తృప్తిగా లేదు అన్నాడు.
0: He said, I am not satisfied with this answer.
1: చెప్పాడు ప్రజాపతి, నాయన ఇంకా కొంతకాలము ఆశ్రమంలో ఉంది.
0: Then Prajapati said, my son, you wait here in this hermitage for some more time.
1: తెలుసుకోవచ్చు అన్నాడు.
0: You can understand.
1: అన్నాడు బ్రహ్మతత్వాన్ని బ్రహ్మస్వరూపాన్ని చూడాలి చూడాలి చూడాలని చాలా తపిస్తూ వచ్చాడు.
0: He was waiting there, earning and pining to see Brahman and Mother Nature. కొంతకాలం
1: గడిచిన తర్వాత అతని తపోశక్తిని, అతని దీక్షను, అతని శ్రద్ధాభక్తులను చక్కగా చూసి బృహస్పతి రామన్నాడు.
0: వాచింగ్ హిస్ పెనెన్స్ స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సెరిటీ హి కాల్డ్ హిమ్ కమ్ హియర్ క్లోజ్.
1: చూడు, ఆత్మను దర్శించాలనుకుంటే నీవు స్వప్నములో ఉండినటువంటి దానిని నీవు స్వప్న దర్శనం చేసుకో, అప్పుడు నీకు తప్పక ఆత్మ దర్శనం అవుతుంది అన్నాడు.
0: హి సెడ్ ఇఫ్ యు వాంట్ టు సీ ఆత్మన్ యు వాచ్ దేర్ ఇన్ ఎ డ్రీమ్ దట్ ఇస్ ఆత్మన్.
1: అనుకున్నాడు స్వప్నం ఇది జాగ్రత్త అవస్థలోని ప్రతిబింబమే కదా.
0: Then he thought, this dream is just a reflection of the waking state.
1: స్వప్నమును చూచేంత వరకు మాత్రమే ఇది సత్యంగా ఉంటుంటుంది.
0: They appear to be truth so long we are in a dream.
1: స్వప్నం పోతానే ఇది కూడా పోతుంది.
0: As the dream vanishes, they also go.
1: కాబట్టి ఆత్మ సత్యమైనటువంటిది కనుక స్వప్న దర్శనం కూడాను ఇది ఆత్మ దర్శనం కాదు అని తిరిగి సందేహం కలిగి.
0: So Atma is permanent truth. It cannot be visualized in a dream. Then again he had another doubt.
1: Tirigi vachadu Prajapati dagariki.
0: He returned back to Prajapati.
1: Swami, Atma nitya satyamainatundi kada.
0: The self is eternal and permanent.
1: Swapnavastha kevalam tatkalikamainatundi.
0: The dream is merely temporary.
1: Idi satyamaina atma swaroopam ettavutundi.
0: Can that be true form of Atma?
1: Kanuka naaku ee sandehanga untundali. Naa sandehanni teerchi nannu కేవలం తమ అనుగ్రహానికి పాత్రునిగా చేయమన్నాడు.
0: ఐ గాట్ దిస్ డౌట్ నౌ, ప్లీజ్ క్లారిఫై మై డౌట్ అండ్ మేక్ మీ డిజర్వ్ యువర్ గ్రేస్.
1: ఇంకా కొంతకాలం ముందు ఉన్నాడు.
0: హి సెడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం.
1: తిరిగి తాను ఆత్మదర్శనం కావాలి, ఆ దీక్షను పూనుకున్నాడు కనుకనే ఏమైనా సరే ఎంతకాలమైనా నేను ఉంటానని ఆశ్రమంలో నిలిచాడు.
0: అండ్ హి గాట్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ టు సీ ది ఆత్మ. హి స్టేడ్ దేర్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం.
1: మరి కొంతకాలం ఉండిన తర్వాత
0: after some period of stay there,
1: నాయన సుషుప్తిలోని దర్శనమే ఆత్మ దర్శనము అన్నాడు.
0: He says that vision experience in deep sleep is ఆత్మ.
1: సుషుప్తి సుషుప్తి గాఢ నిద్ర.
0: సుషుప్తి డీప్ స్లీప్.
1: గాఢ నిద్రలో ఏమీ ఉండదే.
0: In deep sleep nothing is present.
1: ఇది కేవలం అజ్ఞాన స్థితి కదా.
0: It is a state of ignorance.
1: కాబట్టి అజ్ఞానం ఆత్మ ఎత్తవుతుంది.
0: How can ignorance be ఆత్మ?
1: కాబట్టి ఈ యొక్క సూక్ష్మ స్వరూపంలో కానీ ఈ యొక్క గాఢ నిద్రలో కానీ ఉండేటువంటిది ఆత్మ కాదు.
0: Therefore either in the subtle form or in the deep sleep is not.
1: జ్ఞానము అజ్ఞానాన్ని దూరం చేయాలి కానీ అజ్ఞానమే ఆత్మ అనుకుంటే ఇది నేను నమ్మలేకపోతున్నాను.
0: The wisdom to drive out ignorance. Ignorance cannot be considered as ఆత్మ. I will accept it.
1: ప్రకాశం జ్ఞానం ప్రకాశం.
0: This wisdom is self effulgence.
1: సుషుప్తి అంధకారం.
0: Deep sleep is
1: dark. అంధకారమే అజ్ఞానం.
0: Darkness is
1: ignorance. అజ్ఞానం ఆత్మస్వరూపం కాదు.
0: Therefore ignorance is not ఆత్మ.
1: కనుక స్వామి నన్ను క్షమించి నిజమైనటువంటి విషయం నాకు తెలుపమని చెప్పని తిరిగి ప్రార్థించాడు.
0: Again pray, Swami, excuse me, I want to have a true experience, please teach me again.
1: ఈ విధంగా ప్రజాపతి ఎందుకోసం ఈ విధంగా చెప్తూ వచ్చాడు? ఒకే దూరి ఆత్మతత్వం ఎందుకు చెప్పకూడదు?
0: Why did ప్రజాపతి say
1: gradually? మానవుని యొక్క విచారణ శక్తి ద్వారా దీనిని తనకు తానే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: Man should know through the path of inquiry one's own self.
1: నాయన పండరసం కావాలంటే పండను కొను.
0: If you want the juice, buy the fruits.
1: రసం తీసేటువంటిది ఒకటి ఇది ఉంటుంటుంది, దానిని కొను.
0: You also purchase that by where you
1: can get the juice. ఈ పండను కోసి పైపు తొక్కునంతా తీసి పారవేయి.
0: Cut the fruit and remove the rind covering.
1: చేసిన తర్వాత లోపల విత్తనాలు కూడా తీసివేయి.
0: Remove the seeds there too.
1: ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టమవుతుంది? అవన్నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది.
0: Without doing these things, how difficult it is. It all amounts to personal experience.
1: పంచరసం యొక్క మాధుర్యం కూడా వాళ్ళకి చక్కగా తెలుస్తుంది.
0: Then only you will clearly understand the sweetness
1: of it. కాకుండా ఏదో బజార్లో పోయి రెక్స్ అనేటువంటి ఒక ఫ్రూట్ జ్యూస్ బాటిల్ అని తీసుకుని వస్తే తాగితే అది ఏమీ అర్థమే కాదు.
0: On the other hand, if he goes to the shop and purchases Rex, he cannot experience of the fruit sweet So aspirant cannot understand when the ready-made stuff is given.
1: Personal ga manasuto buddhito indriyamuto yojanato vaadu anni vidhala sadhana cheyali.
0: Therefore he should conduct practice with the mind and the body and the intellect.
1: Ee sadhana sampattini andinche nimittamai ఈ మేధాశక్తిని అందులో ప్రవేశపెట్టి నిమిత్తమై ఇన్ని రకములుగా బోధిస్తూ వచ్చాడు.
0: In order to make him undertake all the spiritual practices to see that he will have his intellectual activity.
1: ప్రతిబింబము ఆత్మ అన్నాడు. ప్రతిబింబము బింబమే లేనప్పుడు ప్రతిబింబం ఎక్కడ వస్తుంది? అది కాదన్నాడు. తిరిగి స్వప్న దృశ్యము ఆత్మ అన్నాడు. స్వప్నమంతా తాత్కాలికమైనటువంటి కానీ శాశ్వతమైనటువంటి కాదు. అది కాదన్నాడు. సుషుప్తి సుషుప్తిలో ఉండేటువంటిది అజ్ఞానమే కాని జ్ఞానము కాదు. కాబట్టి జ్ఞానం పరమాత్మ స్వరూపము. ఇవి మూడు కాదు అని చెప్పని వాదించాడు. ఏది ఆత్మ అన్నాడు.
0: వాట్ ఈజ్ ఆత్మ దెన్?
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడింటిని నీవు మాని స్థిర్యంలో ప్రవేశించమన్నాడు.
0: Then he said, you go beyond the waking state, dreaming and deep sleep, enter into Turiya.
1: Turiya anugana nalugavadi ena artham.
0: Turiya means ultimate, the fourth one.
1: Fourth one. Kanuka ee Turiya avasthalonu praveshinchamannadu.
0: You step into the state of Turiya.
1: Ee Turiya managa emiki?
0: What do you mean by Turiya?
1: Gunamulaku atheetamainatundi.
0: That which is beyond all attributes.
1: Anaga kama krodha lobha moha namatchinamulaku atheetamainatundi.
0: Meaning it is all beyond the anger, lust, greed and so on.
1: Panchabhootamulaku atheetamainatundi.
0: Beyond all the five elements.
1: Panchakosamulu annamaya maha pranamaya manomaya vijnanamaya anandamaya. Ee panchakosamulaku atheetamainatundi.
0: It is beyond all the life sheets.
1: ఈ అన్నింటికి అతీతమై ఉంది కూడాను.
0: బీయింగ్ ట్రాన్సెండెంటల్
1: ఎందుకు ఉంటుంది?
0: గెట్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: చూసారా, ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం. అన్నిటికీ అతీతమై ఉంది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్,
1: కానీ అన్నిటిలోనే ఉంది.
0: బట్ గెట్ ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
1: అయితే మనకు ఏ విధంగా కనిపిస్తుంటుండాలి?
0: దెన్ హౌ డస్ ఇట్ అపియర్ టు యూ?
1: నేను అప్పుడప్పుడు పిల్లలకి చెప్తుంటున్నావు.
0: స్వామి టెల్స్ స్టూడెంట్స్ నౌ అండ్ దెన్
1: వెన్ యూ థింక్ యు ఆర్
0: ద వన్ యూ థింక్ యు ఆర్
1: The one others think you are.
0: The one others think you are.
1: The one you really are.
0: The one you really are.
1: దీనినే బైబిల్ కూడాను.
0: This Bible.
1: I am the messenger of God.
0: Also states, I am the messenger.
1: I am the son of God.
0: Later it declares, I am the son of God.
1: మూడోది, I and my father are one.
0: The third step is, I and my father are one.
1: ఇది కూడాను. ఈ ఖురాన్ దీంట్లో కూడా చెప్తుంది, పర్షియన్ లాంగ్వేజ్ లోపల.
0: దిస్ ఇస్ ఆల్సో స్టేటెడ్ ఇన్ ఖురాన్ ఇన్ పర్షియన్
1: లాంగ్వేజ్.
0: I am in the light.
1: The light is in me.
0: The light is in me.
1: I am the light.
0: I am the light.
1: ఈ అన్ని తన సత్యములు ఎందుకు ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ఏకత్వం అక్కడ నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ఆల్ దీస్ ద ప్రిన్సిపల్ యూనిట్ ఈస్ క్లియర్లీ డెమోన్స్ట్రేటెడ్.
1: కనుకనే అన్నింటి ఎందు ఉండి కూడాను తాను దేనికి ఆ సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: దో హీస్ ప్రెజెంట్ ఇన్ ఆల్, హీస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ వన్ హియర్.
1: ఒక కదిలే జలము లోపల
0: ద వాటర్ దట్ మూవింగ్,
1: చంద్రుడు కూడా కదిలినట్టుగా కనిపిస్తాడు.
0: వీ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ యాజ్ ఇట్ ఇస్ ఆల్సో మూవింగ్.
1: కానీ కదలిక నీటిది కానీ చంద్రుడి కాదు.
0: దిస్ మూమెంట్ ఈస్ దట్ ఆఫ్ వాటర్, నాట్ ఆఫ్ ద మూన్.
1: మూన్ స్టడీగానే ఉన్నాడు.
0: మూన్ ఇస్ స్టడీ.
1: కదిలేది నీరు.
0: That which moves in water.
1: ఈ కదిలే నీతి యందు ప్రతిబింబించేటువంటి చంద్రుడు కూడాను కదిలినట్టుగా ఉంటుండాలి.
0: సో ఇన్ దిస్ వాటర్
1: దట్ కదులుతున్నాడు, ఈవెన్ యూ థింక్ యు ఆర్.
0: వెన్ యూ సే ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ ఇస్ మూవింగ్, అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
1: మలినమైన జలము లోపల చంద్రుడు మలినంగా కనిపిస్తున్నాడు.
0: ఇన్ ద డర్టీ వాటర్ వీ ఫైండ్ ద డర్టీ రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
1: అదే ఈవెన్ అదర్స్ థింక్ యూఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేటువంటి
0: దట్ అమౌంట్స్ ద వన్ అదర్స్ థింక్ యూఆర్.
1: దేన్ని బట్టి? నీ ప్రవర్తన బట్టి నీవు మంచి చెడ్డ అంటున్నారు.
0: ఆన్ వాట్ బేసిస్? బేసింగ్ ఆన్ యువర్ బిహేవియర్. దే గుడ్ ఆర్ బ్యాడ్.
1: నీవు సరైన ప్రవర్తన లేకపోతే గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంటాడు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ కాండక్ట్ దే సే యూఆర్ బ్యాడ్ బాయ్.
1: సరే ప్రవర్తనలోకి
0: గుడ్ అంటారు. ఇఫ్ యూ హావ్ గుడ్ బిహేవియర్ యూ దే కాల్
1: అనేది ఎవరు
0: ఊసేది
1: కాదు, అదర్ థింక్ యూ ఆర్.
0: సో యూ షుడ్ నాట్ డిసైడ్ వెదర్ యూ ఆర్ గుడ్ ఆర్ నాట్, అదర్ షుడ్ డిసైడ్.
1: ఇంకా నిశ్చలమైన నిర్మలమైన జలము లోపల సూర్యుడు చక్కగా ప్రతిబింబిస్తూ ఉంటుంటాడు.
0: ఇన్ ద స్టడీ ప్యూర్ వాటర్ ద సన్ రిఫ్లెక్ట్
1: చేయాలి. ఈవెన్ యూ థింక్ యు ఆర్
0: దట్ అమౌంట్స్ టు ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ఇది ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఇస్
0: దిస్ ఇస్ ఈక్వల్ టు సేయింగ్ ఐఎమ్ ఇన్ ద లైట్.
1: ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: ఐఎమ్ ఇన్ ది లైట్.
1: ఇన్ ది లైట్ అంటే నీకు స్వతంత్రం లేదు.
0: When you say, I'm in the light, you are not independent.
1: నేను అతని స్వాధీనంలో ఉన్నాను.
0: I'm under his control.
1: పరాధీనుణ్ణి.
0: I'm a slave.
1: నేను ఈ దేహంలో ఉన్నాను.
0: I'm in this body.
1: కాబట్టి I am in the light. నేను దేహంలో ఉన్నాను, బంధింపబడ్డాను.
0: Therefore the declaration is, I am in the body, I am bound, bondage.
1: క్రమక్రమేణ విచారణ కలిపి
0: లేటర్ ఎంక్వైర్స్,
1: నో ది లైట్ ఈజ్ ఇన్ మీ.
0: Later he will say, no, the light is in me.
1: నాను ఈ లైట్ ఉండబట్టే నేను చూడగలుగుతున్నాను.
0: Because of the light it is in me, I am able to see.
1: నాను ఈ లైట్ ఉండబట్టే నేను వినగలుగుతున్నాను.
0: As the light is in me, I am able to listen.
1: నాను ఈ లైట్ ఉండబట్టే యోచించగలుగుతున్నాను.
0: Because of the light in me, I am able to see.
1: కాబట్టి లైట్ బయటది కాదు, లైట్ నాదే, నాలోనే ఉన్నది.
0: So light is not present outside, it is within.
1: ఇది రెండవ స్టెప్.
0: This is the second step.
1: The third step is, I am the light.
0: Then the third step declaration is
1: not in, not out.
0: You are not in and not outside.
1: I am the light.
0: I am the light.
1: ఈ తత్వాన్ని పిప్పిరాజుకులు ఈ ఆరు మంది శిష్యులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విద్యార్థులకు బోధిస్తూ వచ్చాడు.
0: పిప్పిరాజు taught all these principles, the entire philosophy to all the students.
1: నాలుగవ తురియావస్థ అంటే ఏమిటి?
0: What do you mean by fourth stage turiya, ultimate?
1: ఇందులోనే ఆత్మతత్వం ఉంటుంది.
0: Here lies Atma.
1: Nayana, నీవు దేహరీతిగా అస్థిరం అనుకున్నావు.
0: You consider temporary from the point of body.
1: కానీ చక్రరీతిగా మరో కల్పితం లోపల నీవు కూడా అది అసత్యమే అనుకున్నావు.
0: In a dream, as a creation of the mind, you consider yourself false.
1: కానీ సుషుప్తిలో అజ్ఞానం అనుకుంటున్నావు.
0: In deep sleep, you call it ignorance.
1: జ్ఞాన అజ్ఞాన రెండింటి యొక్క ఏకత్వమే స్వప్నము.
0: The unity of ignorance and wisdom is dream.
1: డ్రీమ్ అనేటువంటిది కేవలము ఒక అసత్యము కాదది, జ్ఞానాజ్ఞానముల యొక్క చేరిక.
0: డ్రీమ్ ఇస్ నాట్ అటర్లీ ఫాల్స్, ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: జాగ్రత్తలో ఉండేటువంటి ప్రపంచము కనిపిస్తుంటాది.
0: ద వరల్డ్ దట్ యు సీ ఇన్ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇస్ సీన్ దేర్.
1: ఇంకా అజ్ఞానంలో ఉండేటువంటి యొక్క దీనిని అనుభవిస్తున్నారు.
0: యు ఆల్సో ఎక్స్పీరియన్స్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మీరు పైన పండుకున్నారే కానీ
0: యు లై డౌన్ ఆన్ ద బెడ్,
1: ఏదో బొమ్మల బజార్లో చూస్తున్నట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
0: యూ డ్రీమ్ యాజ్ ఇఫ్ యూఆర్ మూవింగ్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్స్.
1: కానీ చుట్టేది ఎవరక్కడ?
0: హూ ఇస్ మూవింగ్ దేర్?
1: మైండ్.
0: ఇట్స్ ద మైండ్ దట్ గోస్ అబౌట్.
1: బాడీ కాదు, బాడీ ఇక్కడే ఉంటున్నాడు.
0: ఇట్స్ నాట్ ద బాడీ, బాడీ ఇస్
1: బాడీ. జాగ్రత్త, మైండ్ స్వప్నం.
0: బాడీ ఇస్ ద వేకింగ్ స్టేట్, మైండ్ ఇస్ ద డ్రీమ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే అజ్ఞానం.
0: ద యూనిటీ ఆఫ్ ది టూ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: సరే, అజ్ఞానము జ్ఞానము అనేటువంటిది ఎట్లా వస్తుంది?
0: హౌ డు యూ గెట్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్?
1: ఇందు కూడా చెప్తారు. తెలిసి తగినటువంటి రీతిలో నీవు దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించకపోవటమే ఒక మాయా అజ్ఞానము అంటారు.
0: ఇగ్నోరెన్స్ ఆర్ ఇల్యూజన్ ఇస్ ద వన్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు నో.
1: భగవంతుడే,
0: గాడ్.
1: భగవంతుడిని ఏమని పిలుచుకుంటారు?
0: హౌ డు యు కాల్ గాడ్?
1: కేశవాయ నమః, మాధవాయ నమః.
0: వి ఆల్సో గివ్ ద నేమ్స్, కేశవాయ నమః, మాధవాయ నమః.
1: మాధవుడు,
0: గాడ్ ఇస్ కాల్డ్ మాధవ.
1: మాధవుడు,
0: మాధవుడు.
1: మాధవుడు అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై మాధవ?
1: భూమి,
0: మా అర్త్,
1: మా లక్ష్మి,
0: మా గాడెస్ ఆఫ్ వెల్త్,
1: మా మాయా,
0: మా ఇల్యూషన్,
1: ధవ,
0: ధవ
1: హస్బెండ్,
0: ద హస్బెండ్ మాస్టర్,
1: మాస్టర్
0: ధవ
1: లీడర్,
0: ఇస్ ద లీడర్.
1: భూమికి పతి, భూమికి మాస్టర్,
0: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది అర్త్.
1: లక్ష్మికి పతి,
0: ఇస్ ది మాస్టర్ ఆఫ్ గాడెస్ ఆఫ్ వెల్త్.
1: మాయకు యజమాని,
0: ఇది మాస్టర్ ఆఫ్ ఇల్యూషన్.
1: కనుక నీ భగవంతుని మాయోపాధి అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ వి కాల్ గాడ్
1: మాయను ఇల్యూషన్ వాడు భగవంతుడు.
0: గాడ్ హ్యాస్ గాట్ దిస్ వెస్చర్ ఆఫ్ ఇల్యూషన్.
1: కనుక మాధవ అనగా ఏమిటి?
0: వాట్ మీన్ బై మాధవ?
1: ఈ విధమైనటువంటి జ్ఞానాజ్ఞానములతో కూడి అజ్ఞానంలోనే ఉన్నాడు, జ్ఞానంలోనే ఉన్నాడు.
0: మాధవ మీన్స్ హీస్ దేర్ ఇన్ ఇగ్నరెన్స్.
1: అంటే జ్ఞానాజ్ఞానం రెండు తనలో లేవు.
0: For that reason, ignorance and wisdom are not in him.
1: దీనిని సత్యభూతి ఆత్మ అన్నాడు.
0: ఆత్మ ఇస్ ఎ విట్నెస్ టు దిస్.
1: కనుక పరిశుద్ధమైన జలము లోపల పరిశుద్ధంగా కనిపించేటువంటి సూర్యుని యొక్క ప్రతిబింబమే ఇది ఆత్మ అన్నారు.
0: సో ఇన్ ఎ ప్యూర్ వాటర్ ద ప్యూర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇస్ ఆత్మ.
1: కానీ
0: బట్
1: బృహస్పతి తృప్తి పడలేదు.
0: బృహస్పతి వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
1: స్వామి నీవు ఏదో పరిశుద్ధమైన జలంలో కనిపించేటువంటిది పరమాత్మగా భావిస్తున్నావు, నాకు బోధిస్తున్నావు.
0: You consider and you teach me that which is reflected
1: in pure water as God.
0: Even now I don't have full satisfaction.
1: If I watch
0: my reflection in water,
1: there's
0: no motion at all.
1: అన్ని రంగంలో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.
0: All limbs are clearly.
1: కానీ
0: but
1: left right గా కనిపిస్తుంది, right left గా కనిపిస్తుంది.
0: Left is seen as right, right is observed as left.
1: ఆ నీళ్ళల్లో మనం చూసినప్పుడు మన రైట్ ఐ లెఫ్ట్ ఐ గా కనిపిస్తా ఉంది, లెఫ్ట్ ఐ రైట్ ఐ గా కనిపిస్తా ఉంది.
0: When you look into the water, the right eye is seen as the left.
1: కాబట్టి ఇది నేను నమ్మను, ఇది ఆత్మ కాదు.
0: Therefore I don't believe this.
1: సాక్షాత్ ఆత్మ సాక్షాత్ ఆత్మ.
0: It is not ఆత్మ. I want సాక్షాత్ true ఆత్మ.
1: ఇది ప్రతిబింబాత్మ అన్నాడు.
0: This is ఆత్మ of the reflection.
1: అనగా భక్తునికి ఈ విచారణ శక్తితో తన సత్యాన్ని గుర్తించుకోవడానికి తగిన అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు ప్రజాపతి.
0: ప్రజాపతి హస్ గివింగ్ హిమ్ యాంపుల్ స్కోప్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ టు నో ద ట్రూత్. లెఫ్ట్ ఈజ్ సీన్ యాజ్ ద రైట్, రైట్ ఈజ్ అబ్సర్వ్డ్ యాజ్ ద లెఫ్ట్.
1: చూసావా, ఆ నీళ్ళల్లో మనం చూసినప్పుడు మన రైట్ అయ్యి లెఫ్ట్ అయ్యిగా కనిపిస్తా ఉంది, లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యిగా కనిపిస్తా ఉంది.

0: Prajapati has given him ample scope to investigate and inquire to know the truth.
1: Anaga, manamu idi yedi atma kadu.
0: Meaning, nothing of this sort is atma.
1: Idanta kevalo prakrutamainatuvanti ivanni.
0: These all worldly things.
1: Aithe indulo kuda atma undi.
0: However, even here there is atma.
1: Atmaku roopamu ledu.
0: Atma has no form.
1: Atmaku naamamu ledu.
0: Atma has no name.
1: Anni neemamulu anni peru daanive.
0: All names belong to atma.
1: అన్ని రూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఆత్మ.
1: ప్రత్యేకించి పర్టికులర్ గా ఒక్క రూపనామము లేవు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ నేమ్.
1: ఇంకా ఏమి స్వామి రూపము?
0: దెన్ వాట్ ఈస్ దిస్ ట్రూ ఫార్మ్ స్వామి?
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ రిప్లైడ్,
1: నీవు నా ఆజ్ఞను శిరసా వహించి
0: యు ఫాలో మై కమాండ్,
1: ధ్యానంలో కూర్చోమన్నాడు.
0: సిట్ డౌన్ ఇన్ మెడిటేషన్.
1: కూర్చున్నాడు. అది సత్యము కాదు, ఇది సత్యము కాదు, ఇది సత్యము కాదు, ఇది సత్యం ఏంటి? వాట్ ఈస్ ట్రూత్?
0: హి సట్ డౌన్ అండ్ స్టార్టెడ్ ఎంక్వైరింగ్, ఇన్వెస్టిగేటింగ్. దట్స్ నాట్ ట్రూత్, దిస్ ఇస్ నాట్ ట్రూత్. దెన్ వాట్ ఈస్ ట్రూత్?
1: ఇవన్నీ చెప్పిన వాడు ఎవరు?
0: హూ ఇస్ వన్ దట్ టాట్ ఆల్ దీ?
1: ఈ నీటి బిందువును చూడమన్నావు.
0: యు వాంటెడ్ హిమ్ టు సీ ఇన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ వాటర్.
1: డ్రీమ్ లో చూడమన్నావు.
0: యు వాంటెడ్ హిమ్ టు సీ ఇన్ ది డ్రీమ్.
1: కేవల సుషుప్తిలో చూడమన్నావు.
0: హి వాస్ ఆస్క్డ్ టు సీ ఇన్ డీప్ స్లీప్.
1: తురియములో చూడమన్నావు.
0: హి వాస్ డైరెక్టెడ్ టు సీ ఇన్ ది కాయా.
1: ఇవన్నీ బోధించిన వాడెవరు?
0: హూ ఇస్ ఆన్ ద టాట్ ఆల్ దీస్?
1: గురువి. ఇది నీ ప్రజాపతి.
0: ఇట్ ఇస్ ద ప్రిసెప్టర్. హూ ఇస్ ప్రజాపతి?
1: ఆ ప్రజాపతి ఆత్మ అని ధ్యానంలో కూర్చున్నాడు.
0: సేయింగ్ ద ప్రజాపతి ఇస్ ఆత్మ, హీ సాట్ డౌన్ ఇన్ మెడిటేషన్.
1: అక్కడ కోటి సూర్య కాంతితో దివ్యమైనటువంటి ఒక జ్యోతి ప్రారంభమైంది.
0: దేర్ హీ సా ద లైట్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ ద బ్రిలియన్స్ ఆఫ్ 1 crore సన్.
1: అది ఆత్మ.
0: That is Atma.
1: Surya Chandradulu veliginchedi kudanu adi Atma.
0: The one that lights the sun and the moon is Atma.
1: Sarveendriyamulu praktimpa chesedi Atmane.
0: All limbs work because of Atma.
1: ఈ హెపరములకు ఆనందాన్ని అందించేది ఆత్మనే.
0: ద వన్ ద కన్వర్స్ బ్లీస్ హియర్ అండ్ హియర్ ఆఫ్
1: సర్వములకు ప్రకాశమే.
0: ఫర్ ఎవ్రీథింగ్ లైట్.
1: ఈ ప్రకాశము ఎక్కడ ఉంటుంది?
0: వేర్ డస్ ఇట్ లై? ద లైట్
1: అది అజ్ఞానములోనే ఉంటుంది. అది జ్ఞానము.
0: ఇట్ ఈస్ ది విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: అప్పుడు చెప్పాడు, అజ్ఞానంలోని ప్రజ్ఞానము, ప్రజ్ఞానంలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపము.
0: దెన్ హి సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ లైట్ లేటర్.
1: అజ్ఞానంలోని ప్రజ్ఞానము,
0: ఇట్ ఈస్ అవేర్నెస్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ప్రజ్ఞానంలోని పరంజ్యోతి,
0: ఇన్ దిస్ అవేర్నెస్ ది లైట్ ఆఫ్ లైట్
1: పరంజ్యోతి పరమాత్మ స్వరూపము
0: అండ్ ది లైట్ ఆఫ్ లైట్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ అజ్ఞానం లోపలనే ఉంటుంది అది మనకు ప్రజ్ఞానము.
0: దేర్ఫోర్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఒకటి భగవంతుని కూడాను ప్రశ్నించారు, యమలోక వాసులు, స్వర్గలోక వాసులు.
0: ఎట్ వన్ టైమ్ ది ఇంద్రలర్స్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్ ఆస్క్డ్ ఈవెన్ గాడ్,
1: స్వామి మీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి?
0: స్వామి వాట్ ఇస్ యువర్ పర్మనెంట్ అడ్రస్?
1: మీరు స్వర్గలోకంలో ఉంటారా, లేక కైలాసంలో ఉంటారా, లేక ఇంకే విధమైనటువంటి యొక్క దీనిలో ఉంటుంటారా, ఎక్కడ ఉంటారు మీరు చెప్పమని చెప్పారు.
0: దే ఆస్క్డ్ హిమ్ టు ఇన్ఫార్మ్ దెమ్ వెదర్ హిస్ ఎ రెసిడెంట్ ఆఫ్ కైలాస వైకుంఠం.
1: కుంఠితం కాలేదు వైకుంఠము.
0: హి సెడ్ ద వైకుంఠ ద వన్ విచ్ ఇస్ డిసీట్లెస్.
1: కాబట్టి వైకుంఠ వాసుడు అంటానికి నీకు ఎక్కడ అడ్రస్ వేసేది?
0: దెన్ ఇఫ్ యు సే వైకుంఠ, హౌ కెన్ ఐ పుట్ దట్ అడ్రస్?
1: ఎక్కడ చూసినా కుంఠితం కానటువంటిది, కాబట్టి వైకుంఠం ఎక్కడ పోతుంది అడ్రస్?
0: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ఫాల్ట్లెస్, డిఫెక్ట్లెస్. దెన్ వాట్ ఈస్ హ్యాపెన్ టు వైకుంఠ?
1: కనుక మీరు ఎక్కడ ఉంటారో దీనికి తెలుపమని చెప్పారు.
0: దే వాంటెడ్ టు నో హిస్ పర్మనెంట్ అడ్రస్.
1: నాయన నా పర్మనెంట్ అడ్రస్ నరకము అన్నాడు.
0: హి సెడ్ మై డియర్ సన్, మై పర్మనెంట్ అడ్రస్ ఇస్ హెల్.
1: అరే అరే, భగవంతుడు స్వర్గములో ఉండకుండా, వైకుంఠములో ఉండకుండా, కైలాసంలో ఉండకుండా నరకంలో ఉంటున్నాడే, ఏమిటి ఆశ్చర్యము? తమాషలు చెప్తున్నాడా, లేదు సత్యంగా బోధిస్తున్నాడా అని ప్రశ్నించారు.
0: He was very much surprised and he wanted to know how is that God is present only in hell. How is it that he doesn't stay there in heaven, Kailasa, Vaikuntha?
1: Asatyam kaadu, asatyam kaadu, idhe satyam annadu.
0: That's not false, that is the truth.
1: Yetta satyam ka swami, neevu narakamulo enduku undalsindi, paapam chesina vaadu narakamulo undali.
0: How can that be truth? Only those that commit sin should be there in hell.
1: Nayana, aa narakavasulu nannu edukunu ekkuva praapthistuntaru ganaka nenu akkade undavali.
0: He said, my son, the inhabitants of hell pray to me. Those who are in heaven, they don't think of me at all. Those who are in happiness don't think of me. Those who are in misery.

0: అందువల్ల లోకంలో సంకటం వస్తే వెంకట శ్రమణ అంటారు. ఆ దుఃఖం వచ్చినప్పుడే భగవంతుని ప్రార్థిస్తారు.
1: Therefore in the world it is said only in misery will be devoted.
0: కనుక నీ నరకమే నా యొక్క నిజ స్థానం అన్నాడు.
1: Therefore hell is my true place.
0: అనగా కష్టపడేటువంటి వారి దగ్గరనే దైవ ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటాయి.
1: It means though the struggle offer their prayer wholeheartedly.
0: అన్ని సుఖంగా ఉంటే
1: everything is happy.
0: దైవము కనిపించదు, ఏది కనిపించదు.
1: They don't think of God or anyone else.
0: కలిమి కలిగిన నాడు కైలాసపతినయన ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: In times of wealth, the worst of the sinner may transcend disobey the Kailasapati.
0: కలిమి కలిగిన నాడు కైలాసపతినయన ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: When he is wealthy, the sinner will disobey the Shiva and moves about.
0: కలిమి తొలగగానే కనిపించు లోకము.
1: The moment money is gone, the whole world is in there.
0: నేను కనిపిస్తాను నాయన, అంత వరకు నేను కనిపించను.
1: Then he will see me. Till then, I am not seeing.
0: నాకు గాడ్ రేజ్ వైకుంఠము.
1: Then my God raises Vaikuntha.
0: ధనమే స్వర్గము.
1: Money is heaven.
0: సుఖమే కైలాసము.
1: Happiness is కైలాస.
0: నాకు దేవుడే అక్కర్లేదు.
1: I don't want God at all.
0: కనుక కష్టమైనటువంటిది ప్రజలకు అందించడంలో భగవంతుని ప్రీతితో అందించేటువంటివి కానీ దేశంతో ఇచ్చేటువంటివి కాదు.
1: Therefore difficulties are given to mankind not out of any hatred, it is out of love. Only the difficulty will fructify and give the success.
0: కనుక మధ్య మధ్య మనకు కష్టం కలగాలి.
1: Therefore in between we should
0: బాధలు సంభవించాలి.
1: There should be problems.
0: అప్పుడే మనకు సరి అయినటువంటి ఒక విచారణ శక్తి మనలో వస్తుంది.
1: Then we will have the correct inquiry.
0: పాండవులు
1: పాండవులు
0: మహా సంతోషమైనటువంటి స్థితి లోపల
1: వెరీ వెరీ హ్యాపీ
0: వారు రాజ్యం లేనటువంటి సమయంలో
1: రూలింగ్ ది కింగ్డమ్
0: ఎప్పుడూ కృష్ణుని స్మరించలేదు.
1: దే నెవర్ థాట్ ఆఫ్ కృష్ణ ఎనీ మోమెంట్.
0: కుంతీదేవి కూడా అదే చెప్పింది.
1: కుంతి ఆల్సో సెట్ సేమ్ వే.
0: కృష్ణ యుద్ధం అయిన తర్వాత నా కుమారులు పంచ ప్రాణములుగా తిరిగి కాపాడుకుని వచ్చావు, నీకు ఇది నా నమస్కారము అని
1: కుంతి సెట్. After the war, you have taken my children during that time also as your life
0: principle.
1: So in spite of 100 children there, not even one
0: will survive. All
1: the 5 sons, you have taken them as life
0: principles.
1: I offer my obeisance.
0: Atta.
1: Aunty.
0: నీకేం కావాలి కోరుకో, తప్పక నీకు కూడా అభిష్టాన్ని
1: నెరవేరుస్తానండి.
0: నాయన కృష్ణ నేను అడగమన్నావు కనుక నేను అడుగుతున్నాను. నాకెప్పుడు కష్టములే
1: ప్రసాదించండి.
0: నాకు కష్టములే ప్రసాదించమని చెప్పింది.
1: గ్రాంట్ మీ ది ట్రబుల్.
0: ఏంటిది కష్టాన్ని కోరుతావా? ఇంతకాలం 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు అడవిలో ఉంటూ నీ కుమారులు అంతా అవస్థపడ్డావు. వాళ్ళు అవస్థపడుతున్నారని రాత్రింపవడు నీవు చింతిస్తూ కూర్చున్నావు. ఇంకా కష్టాన్ని ఎందుకు
1: కోరుకుంటుంది?
0: కృష్ణ నేను పాండురాణిగా ఉండినప్పుడు నిన్ను ఒక్క క్షణమైనా స్మరించలేదు.
1: సో లాంగ్ ఐ వాస్ ది క్వీన్ ఐ నెవర్ థాట్ ఆఫ్ యూ.
0: నాకు ఈ కష్టాలన్నీ రావటం చేత క్షణక్షణము కూడాను కృష్ణ ఆపద్ బాంధవ కృష్ణ ఆపద్ బాంధవ అని నిన్ను స్మరిస్తున్నాను.
1: Because of these difficulties, I am chanting your name as a refuge for Lord.
0: కనుక నిన్ను స్మరించాలంటే నాకు కష్టమే ప్రసాదిస్తుంది.
1: So to chant your name, confer all troubles.
0: కనుక మానవులకు కష్టాలు వస్తుంటాయి. కష్టాలు రావాలని నేను కోరను, సుఖంగానే ఉండాలి. కానీ వచ్చినప్పటికీ మనం ఏమాత్రము భయపడకూడదు.
1: Human beings face troubles. One should be happy.
0: దాన్ని సాధించడానికి తగినటువంటి యొక్క శక్తిని కూడా మనం పెంచుకోవాలి.
1: We have the determination to accomplish.
0: ఏమిటి ఈ కష్టాలు?
1: వాట్ ఆర్ డిస్టర్బెన్స్?
0: అన్ని కదిలిపోయే మేఘాలు.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
0: సుఖం ఎంత అస్థిరమో కష్టమో అంత అస్థిరమే.
1: ద ప్లెజర్ ఇస్ టెంపరీ, ట్రబుల్ ఇస్ ఈక్వల్లీ టెంపరీ.
0: కాబట్టి రెండు కూడా టెంపరీ.
1: సో బోత్ ఆర్ టెంపరీ.
0: ఎంత త్వరగా పోతుందో అది త్వరగా వస్తుంది. పౌర్ణమి పౌర్ణమి పౌర్ణమి ఎంతో ఆనందంగా ఆ మూన్ లైట్ చూసి మూన్ లైట్ డిన్నర్ కూడా పెట్టుకుంటారు.
1: యాజ్ ఫాస్ట్ ఇట్ కమ్స్ యాజ్ ఫాస్ట్ ఇట్ డిసపియర్స్. Thinking of the full moon, we are
0: ready. Ah, moon light, any day moon, one day maybe.
1: The full moon light. Then the moon light
0: starts taking photos, taking photos, taking photos. Three hours to start.
1: Later it diminishes gradually. You will have dark
0: night. Oh, hours to change. Day, chala, chikri ga unje. When the one day moon light start out to me.
1: When you say it's dark night, pitch darkness, the light starts.
0: Then you will put me. One day I will put mark to change. Continue, Kani. Permanent, because
1: all change, nothing is permanent.
0: Because anything is permanent. ఆత్మతత్వమే.
1: సో దట్ విచ్ ఇస్ స్టడీ ఫర్ ఆల్ ఇస్ ఆత్మ.
0: పిప్పిలాది చెప్పాడు నాయన, ఆత్మతత్వం అనేటువంటిది కేవలము తుర్యావస్థ స్థితి ఎందు ఒక జ్యోతిర్మయంగా ఉంటుంది.
1: పిల్లాదా సెట్ దిస్ ఆత్మ ఇన్ ది స్టేట్ ఆఫ్ తుర్య అల్టిమేట్
0: ఈ జ్యోతి కలవకుండా ఉంటుంటుంది.
1: ఇన్ దిస్ లైట్ దిస్ ప్రణవ టు
0: కనుక ఆ ప్రణవతత్వం నుంచి ప్రారంభమవుతుంది ఈ జ్యోతి.
1: అవుట్ ఆఫ్ దట్ ప్రణవ
0: ప్రణవ తత్వం నుంచి ఎందుకు జ్యోతి ప్రారంభమవుతుంది?
1: వై షుడ్ దిస్ లైట్ స్టార్ట్ ఫ్రమ్ ప్రణవ?
0: చక్కగా గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ,
0: సృష్టి అనేటువంటిది ఒకటి జరిగింది.
1: క్రియేషన్ హ్యాడ్ హ్యాపెన్.
0: సృష్టి అనగా ఏంటి? ఒక పని చేయటము.
1: క్రియేషన్ మీన్స్ డూయింగ్ ఎన్ యాక్షన్.
0: అక్కడ కదలిక జరిగింది.
1: దేర్ దేర్ ఇస్ ఎన్ యాక్టివిటీ.
0: ఎక్కడ కదలిక జరుగుతుందో అక్కడంతా కంపం ఉంటుంది.
1: దేర్ దేర్ ఇస్ మూమెంట్, దేర్ ఇస్ బౌండ్ టు బి సౌండ్.
0: ఎక్కడ కదలిక ఉంటుందో అక్కడంతా సౌండ్ ఉంటుంది.
1: దేర్ దేర్ ఇస్ మూమెంట్, దేర్ ఇస్ సౌండ్.
0: సృష్టి అనేటువంటిది ఒక కర్మ జరిగేటప్పటికీ ఆ కర్మ నుంచి కూడా ప్రణవము అనే ఒక శబ్దం ప్రారంభమైంది.
1: When this action of creation is done, the sound of pranava started there.
0: నిజంగా మీరు చక్కగా సైంటిస్టులు కూడా దీన్ని బాగా తెలుసు. మన కన్ను కూడా కదులుతూ ఉంటుంది.
1: The eye is also moved.
0: కదులుతూ ఉండినప్పటికీ అక్కడ శబ్దం ఉంది. దాంట్లో
1: తేలింది మూమెంట్ ఆఫ్ ఐలిడ్స్ ఆల్సో దేర్ ఇస్ సౌండ్.
0: మనకు వినిపించడం లేదు కానీ ఎక్కడ కదలిక ఉందో అక్కడంతా శబ్దం ఉంది.
1: You may not hear the sound. Wherever there is movement, there is sound.
0: లేని కదలిక ఉండడానికి వీలే లేదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ మూమెంట్ వేర్ దేర్ ఇస్ నో సౌండ్.
0: కనుకనే కదలికే సృష్టి, దాని ప్రతిధ్వని ప్రణవం.
1: దేర్ ఫార్ మూమెంట్ ఇస్ క్రియేషన్.
0: జ్యోతి ప్రకాశం నుంచినే సర్వము ప్రారంభమవుతుంది.
1: అవుట్ ఆఫ్ దట్ ఎఫల్జెన్స్ కేమ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: ఒక్క భగవత్ సృష్టి లోపల ఒక్క యంత్రమే ఈ సూర్యుడు.
1: ఇన్ గాడ్ క్రియేషన్
0: ఇలాంటి సూర్యులు కోట్లకు ఉంటున్నారు.
1: దర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ సచ్ సన్.
0: కోట్ల కంటే కూడా ఇంకా చాలా తక్కువే.
1: ఇట్స్ స్టిల్ లెస్ నంబర్.
0: ఒక మిల్కీ వే అనేటువంటిది చిన్నదిగా కనిపిస్తుంది మనకు.
1: ద మిల్కీ వే అపియర్స్ టు బి వెరీ స్మాల్.
0: ఆ మిల్కీ వే లోపల కొన్ని బిలియన్ స్టార్స్ ఉన్నాయి.
1: ఇన్ దట్ మిల్కీ వే దర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్.
0: అలాంటి మిల్కీ వేస్ ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ ఆర్ మెనీ మెనీ మిల్కీ వే.
0: అందులోపల మనకు కనిపించే సూర్యుడు ఏదో చిన్న నక్షత్రం వంటి వాడు.
1: ద సన్ వి సీ ఇస్ లైక్ ఎ స్మాల్ స్టార్.
0: మనకు దగ్గరలో ఉంటున్నాడు.
1: ఇస్ క్వైట్ క్లోజ్.
0: అంటే ఎంత దగ్గరలో ఉంటున్నాడు?
1: హౌ నియర్?
0: 10 కోట్ల మైళ్ళ దగ్గరలో ఉంటున్నాడు.
1: హి సో నియర్ 10 crores of miles.
0: 10 కోట్ల మైళ్ళ దగ్గర.
1: హి సో నియర్ ఎట్ 10 crores of miles.
0: నక్షత్రాలు చూస్తామంటే ఎంత దూరం ఉందో చెప్పడానికి వీలు
1: కాదు. దెన్ ఇఫ్ యు టేక్ ద స్టార్స్ వి కాంట్ సే.
0: కొన్ని నక్షత్రాల యొక్క వెలుతురు ఈనాటికి కూడాను కొన్ని కోట్ల సంవత్సరం అయినప్పటికీ ఆ వెలుతురు ఇంకా భూమి పైన పడ్డం లేదు. ఇంకా బయలుదేరి వస్తూనే ఉంది.
1: The light of certain stars has not reached the earth. Still is coming now.
0: కనుక ఈ విధమైనటువంటి ఇంత విశాలమైనటువంటి సృష్టిలో
1: ఇన్ దిస్ వాస్ట్ క్రియేషన్
0: ఇంకా భగవంతుని యొక్క ప్రకాశం ఎంత గొప్పది వచ్చింది.
1: హౌ గ్రేట్ ఇస్ ద బ్రిలియన్స్ ఆఫ్ గాడ్.
0: ఈ చిన్న నక్షత్రములు ఈ సూర్యుని అందే ఇంత ప్రకాశం ఉంటుండాలి.
1: దేర్ సో మచ్ ఆఫ్ లైట్ బ్రిలియంట్.
0: అందువల్లే భగవద్గీత లోపల కోటి సూర్య కాంతి అన్నారు.
1: దేర్ ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఇస్ సెడ్ ఇట్ ఇస్ ద బ్రిలియంట్ ఆఫ్ 1 crore sun.
0: అది ఆత్మతత్వం. సర్వమునే వెలిగించేది అది.
1: దట్ ఈస్ ఆత్మ. ఇట్ ఇస్ వన్ దట్ విల్ హావ్
0: సర్వమును కలిగించేది ఆత్మనే.
1: ఇట్ ఇస్ వన్ దట్ మేల్స్ అండ్ మేక్స్ ఎవ్రీథింగ్ మూవ్.
0: జమునకు పరమునకు ఆత్మనే.
1: ఇట్ ఇస్ ఆత్మ ఫర్ లైఫ్ హియర్ అండ్ దేర్ ఆఫ్టర్.
0: ఈ విధంగా జవాబు చెప్పి
1: బై గివింగ్ రిప్లై లైక్ దాట్
0: సుకేశునకు తృప్తి పరిచాడు.
1: ఈ సాటిస్ఫైడ్ సుకేశ.
0: ఇంకా 4 ఉన్నారు శిష్యులు.
1: Then there are 4 more disciples.
0: ఆ నలుగురు లోపల ఇద్దరు దైపోయింది.
1: 2 were answered.
0: కనుక ఇంకా నలుగురికి కూడాను ముందు మాట్లాడుగా.
1: The rest Swami will talk to us later.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami stresses the importance of bringing a change in mental attitude, transforming the minds of the villagers by eradicating their bad habits and practices which would bring about their development. This divine droplet is taken from the discourse delivered on 22nd November 1978.
2: మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని, ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు.
3: సమ్ ఆఫ్ దెమ్ వెన్ దే ప్రెసెంటెడ్ ది రిపోర్ట్స్ ఫర్ ది ఏరియాస్ విచ్ దే హావ్ అడాప్టెడ్ దే సెడ్ వీ హావ్ టేకెన్ సమ్ విలేజెస్ అండ్ వీ హావ్ డన్ సమ్ గుడ్ వర్క్ ఇన్ ది విలేజెస్ అండ్ వీ హావ్ రిమూవ్డ్ ది డిఫికల్టీస్ అండ్ ది ట్రబుల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దీస్ విలేజెస్.
2: ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము, ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి?
3: We have adopted these villages. What is the kind of work which we are doing in these villages?
2: కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము.
3: Some said that we are
2: కాలువలు పరిశుభ్రం చేస్తున్నాము.
3: Some said that
2: బజార్లు ఊడుస్తున్నాము.
3: They are cleaning the bazaars.
2: భజనలు చేస్తున్నాము.
3: They are doing bhajans.
2: ఉపన్యాసాలు ఇస్తున్నాము.
3: We are giving lectures.
2: ఇవి మనం చేయవలసిన సేవలు.
3: Is this the service which we have to do?
2: భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికే ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి?
3: You can clean the gutter, you can clean the ground, you can clean the bazaar, you can build a road, but what is the change that has come in the human beings in that village?
2: మానవులలోని మనసును పరివర్తన గావించేటువంటి ప్రయత్నము సేవాదల సభ్యులు చేయబట్టాలి.
3: The Sevadal members should undertake to change the mental attitudes and transform the minds of human beings.
2: అంతే కాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు, వీటితో పాటు అవి కూడా మార్పు కావాలి.
3: Yes, you can bring about material changes. I am not saying that you should not bring about such material changes.
2: ఈ టంబ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము, ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టంబ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు త్రాగడానికి వీలవుతుందా?
3: We should bring about inner cleanliness as well. For instance, this is a tumbler. We take water by putting it into this tumbler, feeling that this should be clean. If you only clean the outside of the tumbler, is the water that we are going to drink from the tumbler going
2: to be clean? Lopala velapala kudanu parishuddham cheyali, pratyekanga lopalane parishuddham kavali.
3: Inside and outside should be clean. In particular, the inside should be clean.
2: Kanuka ee gramamulu yokka బహిర్భాగములు ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం గావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి.
3: While cleansing the external appearances of the village, such as the roads and the water and the gutters, we also should make an attempt to clean the inside of the people who live in that village.
2: ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు.
3: We'll take a village by village. In each village, there may be a few hundred people or a few thousand people.
2: ఈ కొన్ని వేలు కొన్ని నూర్లు ఉండేటువంటి యొక్క మనుషుల లోపల ఎన్ని దుర్గుణాలు ఉంటున్నాయి, ఎన్ని దురభ్యాసాలు ఉంటున్నాయి, ఎంత దురాచారాలు ఉంటున్నాయి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం యోచించి ఆ దురభ్యాసములను, ఆ దుర్భావములను, ఆ దుశ్చేష్టలను కొంతవరకు దారిలోకి తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
3: Taking a few hundreds or a few thousand people, the first thing we should know is how many of them and what kind of bad qualities are present in them and what bad practices are present in these people. To some extent, we should make an attempt to remove these bad qualities and bad practices.
2: Rural development ani cheppani prabhutvam kuda nu chaala varaku prayatnam chestundi, adi kotta kolidi dinamu vyayam chestu kaani aa gramalaku edo konni aasupatris kattamo లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, కక్కదొడ్లు కట్టడము ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా నువ్వు బాహ్యంగా అవసరమే. కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
3: ది గవర్నమెంట్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ఆల్సో అండర్టేకింగ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ బీయింగ్ స్పెండ్. దే బిల్డ్ హాస్పిటల్స్, దే గివ్ వాటర్ సప్లై, దే గివ్ ఆల్ సచ్ ఎమ్యూనిటీస్, దోస్ ఆర్ నెసెసరీ. బట్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్య సాయి ఆర్గనైజేషన్స్ ఇన్ అడిషన్ టు ప్రొవైడింగ్ సచ్ ఫెసిలిటీస్ షుడ్ డూ సంథింగ్ మోర్.
2: ఏ పల్లెలో ప్రవేశించినప్పటికీ ఆ పల్లెలో జరుగుతున్నటువంటి యొక్క దురభ్యాసం ఏమిటి అని మొట్టమొదటి గుర్తించాలి.
3: In whatever village we may enter, the first thing you should do is to recognize what are the bad practices which are amongst the people of that village.
2: ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు?
3: Where are they gambling?
2: ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి?
3: Where are they drinking?
2: ఈ విధమైనటువంటి దీని వల్ల కుటుంబాలు ఎన్ని నాశనమైపోతున్నాయి?
3: As a result of such gambling and drinking, how many families are going to ruin?
2: కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడం మానిపించి జూదాలు మానిపించి ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతనకు వారి కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు.
3: Recognizing the places and the faults like this gambling and drinking, it's only when by good practice and preaching them that we can get rid of these bad practices like drinking and gambling. Even the money you spend will produce good results and changes in the people of the village.
2: Pallalo tellavari kodiguttuto paatu lechi ratri 7 gantalaku vaari intiki vachi pani chestu untinappudu ఏదో 2-3 రూపాయలు సంపాదించుకుని వస్తారు. ఆ 2-3 రూపాయలు కూడా నువ్వు తాగటంలోనే తాను కడుపు నింపుకుంటే ఆలు బిడ్డల యొక్క పరిస్థితి ఏమిటి?
3: ఇన్ విలేజెస్ మోస్ట్లీ ది పీపుల్ హూ గెట్ అప్ యాజ్ ది కాక్ క్రోస్ అండ్ దే రిటర్న్ హోమ్ ఎట్ 7 PM ఇన్ ది నైట్ దే ఎర్న్ 2 or 3 రూపీస్ అండ్ ఇఫ్ దే స్పెండ్ దోస్ 2 or 3 రూపీస్ ఇన్ డ్రింకింగ్ వాట్ ఈస్ టు హ్యాపన్ టు ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ది వైఫ్ అండ్ ది చిల్డ్రన్.
2: కనుక అలాంటి వారికి మనం చక్కని బోధ చేసి వారిని ఏ రీతిగానైనా సరే ఇది చేతులు కాదు కాళ్ళు అని మరి వాళ్ళు పట్టుకునే కూడాను వారిని ఆ విధమైన మార్పు తెప్పించుకునేటువంటి ప్రయత్నము సత్యసాయి సేవాదళం వారు చేపట్టాలి.
3: బై అప్రోచింగ్ సచ్ పీపుల్ ప్రాపర్లీ, ఇఫ్ నెససరీ బై టచింగ్ దర్ ఫీట్ అండ్ నాట్ దర్ హ్యాండ్స్ అండ్ ప్రేయింగ్ టు దెమ్, ఇఫ్ దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ది సత్యసాయి సేవాదళ మెంబర్స్ షుడ్ అండర్టేక్ సచ్ ట్రాన్స్ఫర్మేషన్.
2: మేము కొన్ని గ్రామాలు తీసుకున్నాము, ఈ గ్రామంలో చాలా అభివృద్ధి వచ్చింది, చాలా మార్పు వచ్చింది స్వామి అని కూడా చెప్తుంటారు చాలా మంది.
3: Many say, Swami, we have been working in many villages and a lot of change has come in those villages.
2: Emi marpu ani prashninchinappudu andaru bhajanaku vastunnaru, andaru bhajanalu chestunnaru, andaru chakkaga anni vidhala kudanu nagara sankirtanam jarugutunnaru ani cheptunnare tappa ee nagara sankirtanam cheyatam kosamani, ee bhajanalu cheyatam kosamani, ee bhajan ledani evaru edustunnaru. Ive aa marpulu teppinchavalsindi.
3: When we ask a question, what is the kind of change that has come about in the village? The answer is, several people are coming for bhajan, several people are participating in Nagar Sankirtan. What is the change that is coming about by this bhajan? Who is worrying whether they all come for bhajan or for Nagar Sankirtan?
2: Vaani durabhyasamunu maanpinchaka, tappa taagi, bhajanlo vachi tappu taalalu vesukuntu, ugutu padutunte adi bhajan cheyatama?
3: Without giving up one's bad practice and heavily drunk, if he comes into a bhajan and if he participates in the bhajan as a drunken man, is this doing bhajan?
2: Vaadu bhajanaku raagapoyina paravaledu, vaani durabhyasanni maanipinchandi, ade goppa bhakti.
3: He does not have to come to bhajan. Make him give up his bad practice of drinking. That alone is the biggest change that you can produce.
2: కనుక ఇలాంటి దురభ్యాసములను మాన్పించేటువంటి యొక్క విషయం లోపల మన సత్యసాయి సేవా సంస్థల వారు ఈనాటి నుండి కొన్ని నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించాలి.
3: ఇన్ ఇరాడికేటింగ్ సచ్ బ్యాడ్ ప్రాక్టీసెస్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి సేవాదళ్ ఫ్రమ్ టుడే షుడ్ అండర్టేక్ సమ్ న్యూ మెథడ్స్ సమ్ నావెల్ మెథడ్స్ ఆఫ్ ఇరాడికేటింగ్ దీస్ ప్రాక్టీసెస్.
1: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ చాక్లెట్, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: Clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names. And all that you see around is a manifestation of that one and only entity.
1: Pogaku moolamu nippula punjamunda. Railu paruvuku nadipinchu driverunda. Automatic light ku avadulunda. Okadu jagatini srushtimpanunda valade. Okadu jagatini srushtimpanunda valade. Okadu jagatini srushtimpanunda valade.
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause, for this diverse manifestation, which you call is the universe or nature.
2: Prema Sarupula.
0: Embodiments of love.
2: Inadu lokamulo. Vaijnanikamna. Manava jati yantayo. Pragatini sadhinchinadi.
0: In the world of today, we find that man has made rapid strides of progress through the medium of science and technology.
2: Vijnana Sanketa Sastrakmana Brahmandamaina Vijayanni Kudanu Sadhinchinadi.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
2: Plastic, electronic, computers dwara Vaijnanika Sastrajnulu oka vipareetamainatuvanti yokka abhivruddhini sadhinchinadi.
0: In terms of the field of research dealing with plastics or the electrons or the computers, certainly the world has advanced a great degree.
2: Anu shastramanandu kani, akasha margamanandu kani, ee yokka shastravettalu oka bhavatitamainatuvanti yokka vijayanni kudanu sadhistu vachindi.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
2: Maroka vaipuna chustite naitikanga shudra vimarsalu sankuchita bhavamulu mitimiri perugutu vastunnavi.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
2: Rajakeeyanga aarthikanga kallolamulu perugutu vachinavi.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
2: Desiya mata kula bedhamulu perugutu vastunnavi.
0: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
2: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
0: Narrow regional outlook is on the ascendancy.
2: విద్యయందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: There is chaos in addition, agitation in the field of education.
2: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం సలుపుతున్నది.
0: స Such detrimental forces are on the rampage the world around.
2: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటిని మనం విచారించవలసిన అవసరం.
0: It's absolutely necessary at the moment to try and ponder over this question. What's the cause of these disturbances at the moment? We should also try and ask this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology. And on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
2: Naitikanga, mata, adhyatmikanga, manavuni yokka hrudayamu inta digidari povataku kaaranam enti?
0: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
2: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
0: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
2: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితమునకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
0: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand, you have problems galore pertaining to one's own basic values of one's own existence.
2: దీనికి అన్నింటికీ మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
0: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
2: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
0: Added to this selfishness is a case of lack of unity of purpose.
2: ఐకమత్యమే మానవ జీవిత సూత్రము.
0: యూనిటీ ఇస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్.
2: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గము.
0: అండ్ సర్వీస్ టు సొసైటీ ఇస్ ద ట్రూ మెజర్ ఆఫ్ హిస్ ప్రోగ్రెస్.
2: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయము మనకు అర్థమవుతుంది.
0: యూ హ్యావ్ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ భారత్ అండ్ యూ వుడ్ నో వాట్ ద హోల్ థింగ్ ఇస్ అబౌట్.
2: భారతదేశమునకు 10,000 miles దూరం నుండి ఇంగ్లాండ్.
0: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
2: England yokka bhoobhagamu kevalamu 92,000 chadrapu mailu maatrame vistirnam.
0: If you look at the area of this country England, it's about 92,000 square miles.
2: Dani yokka janaba chustama 5 kotla mandi janaba aanadu.
0: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
2: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 లక్షల చదరపు మైళ్ళు భారతదేశం.
0: Now, if you contrast this with the figures for India in those days, now the area 16 lakh square miles.
2: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 కోట్ల జనాభా.
0: If you look at the population of this Bharat, it is 44 crores.
2: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమీ మాత్రము లేదు.
0: And there's been no dearth of scientific talent in this country.
2: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
0: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
2: ఆనాడు బలవంతులైనటువంటి సూర్యులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
0: And nor was there a deficiency in terms of people who are valiant and valorous and mighty.
2: కానీ 44 కోట్ల జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని 16 లక్షల చదరపు మైళ్లు కలిగినటువంటి ఈ భారతదేశాన్ని 92,000 చదరపు మైళ్లు కలిగినటువంటి యొక్క ఇంగ్లాండు 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఇంగ్లాండు హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
0: బట్ దెన్ వాట్ యు ఫైండ్ ఇస్ దిస్ దిస్ కంట్రీ ఆఫ్ 44 crores పీపుల్ అండ్ 16 lakh స్క్వేర్ మైల్స్ కేమ్ అండర్ ద రూల్ ఆఫ్ ఎ కంట్రీ వేర్ యూ హ్యాడ్ ద పాపులేషన్ టచింగ్ ఎ మియర్ 5 crores అండ్ ఏరియా ఎ మియర్ 92,000 స్క్వేర్ మైల్స్ వాట్స్ ద రీజన్ ఫర్ దిస్?
2: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
0: A lack of unity of purpose and a mutual understanding is a basic reason for this.
2: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
0: Not only then, but even now you find this tendency, a lack of unity of purpose, certainly leading the country downward.
2: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
0: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
2: Manavudu marinappude jagattu marutundi.
0: When man transforms, so would the world around him also.
2: Vyakti manchi vaadainappude samajam kuda manchidu avutundi.
0: If an individual were to be good, the society also would be good.
2: Kanukani ee naadu rajakeeyanga ఆర్థికంగా, నైతికంగా, వైజ్ఞానికంగా ఎన్ని విధములైన పరిణామము చెందినప్పటికీ దేశం ఏమాత్రం కూడాను శాంతి భద్రతలను అందుకొనలేదు.
0: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
2: ఏనాడు దేశమునందు మానసిక పరిణామం అభివృద్ధి నుండునో ఆనాడే దేశం యొక్క విజయం కూడాను ఆనందం కూడాను చేకూరుతుంది.
0: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
2: మానసిక పరిణామం లేక ఎన్ని అభివృద్ధులు జరిగినప్పటికీ ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కానీ ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
0: Minus the transformation pertaining to the mind, any of these developments around you could at best be superficial and artificial without any deep basis.
2: ప్రతి పదార్థమునకును ఒక పదార్థం ఉన్నది.
0: For everything there is a basis. For every material thing there is a basis, all right.
2: పదార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
0: And that which has no basis as such, this material entity, has no meaning.
2: పదార్థము వస్తువు.
0: Now when you talk of a padartha, it's a material entity.
2: పదార్థము శక్తి.
0: When you talk of pararta, that is beyond, that is shakti or strength.
2: Okati prani.
0: One is this prani.
2: Rendavadi pranam.
0: The second is called prana.
2: Okati moolamu.
0: One is the basis, moola.
2: Rendavadi stoolamu.
0: The second is the stoola or the gross.
2: Ivi rendu kudunu paraspara viruddhanga matram laukikanga gochanam ainappatikini sukshma drushtiki rendu kudunu avinabhava sambandhamule anyonya snehamule.
0: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
2: ఆధునిక విజ్ఞానమునందు ఈ రెండింటికును పరిణామమును పురస్కరించుకొని ఒకటి మ్యాటర్, రెండవది ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
0: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
2: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉండకు వీలు కాదు.
0: Without this component of energy, in this world, you cannot have anything called matter.
2: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
0: The saying in the ఆధ్యాత్మిక parlance or the spiritual parlance is called శివశక్తి.
2: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: Now you must try and understand the meeting point of these two. And go deeper and then try to understand what it's all about.
2: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతుకొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
0: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
2: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
0: Now it's certainly a great triumph for man to have landed on the moon.
2: కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారే కానీ హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
0: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
2: ee vishalamainatunti oka jagattunandu galinaatunti chitra vichitramainatunti srushtulu chuste manavuni yokka shaktiki atheetamanga kanipistunnayi.
0: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
2: ee naadu chandramandalam cheyatunti vijayam anetunti ee reethiga unnadanaga samudramulo oka kaaki retta vale untunnadu.
0: Now when you look at this triumph of man, wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
2: Kanuka manamu srushti yokka rahasyamane gurtinchadaniki chetakaanatunna samayamlo srushtikartanu ee reethiga gurtinchadaniki veelavutundi.
0: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
2: Aithe manava jeevitamulo nityamainatunna yokka sahaja dharmamunandu సత్యాన్వేషణ అనగా సత్యమును మనము పరిశోధన చేయటం ప్రధానమైనటువంటి లక్ష్యమని గంగూలీ కూడా చెప్పారు.
0: బట్ దెన్ యాజ్ గంగూలీ జస్ట్ నౌ సెడ్, ఇన్ మ్యాన్స్ డే టు డే లైఫ్ ద పర్సూట్ ఆఫ్ ట్రూత్ షుడ్ సర్టన్లీ ఫార్మ్ ఎన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్.
2: సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ సెర్చ్ ఫర్ గాడ్.
0: ద సెర్చ్ ఫర్ ట్రూత్ ఈజ్ వెరీలీ ద సెర్చ్ ఫర్ గాడ్.
2: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
2: గాడ్ ఈజ్ బికాస్ ట్రూత్ ఈజ్ గాడ్.
0: బికాస్ ట్రూత్ ఈజ్ గాడ్.
2: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
0: నౌ యూ మస్ట్ డిసైడ్ అపాన్ దిస్, వాట్ ఇస్ ట్రూత్.
2: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
0: నౌ దిస్ ఇస్ వేర్ వి టెండ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ బిమ్యూజ్.
2: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ సత్య?
2: విన్నది విన్నట్టుగా చెప్పడం సత్యమా?
0: దస్ ట్రూత్ కన్సిస్ట్ ఇన్ రిలేటింగ్ ఆర్ రికౌంటింగ్ వాట్ యూ హావ్ సీన్.
2: చూచినది చూచినట్టుగా చెప్పడం సత్యమా?
0: ఆర్ వాట్ యూ హావ్ సీన్ రికౌంటింగ్ ఇట్ ఇన్ వర్డ్స్ ఇస్ ఇట్ ట్రూత్?
2: ఇది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ సో.
2: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి, రెండు సత్యములు ఉంటున్నాయి.
0: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
2: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
0: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
2: Palani vyakti palani blue color shirt veskunnadu ani cheptam.
0: So you say such and such an individual has worn a blue colored dress.
2: Adi satyame.
0: That certainly is truth.
2: Eppudu neevu choochinappudu maatram blue color veskunnadu.
0: That is truth all right, but when you have seen the person,
2: repatiki blue color maaripovachu.
0: Now tomorrow this blue color could change.
2: కనుక ఇది తాత్కాలిక సత్యం.
0: Now this is an example of temporary truth.
2: దీనిని సంస్కృతమందు నిజము అని చెప్తూ వచ్చారు.
0: Now the same thing in Sanskrit has been called nija.
2: సత్యము అనేటువంటిది ఇది కాదు.
0: This is not satya.
2: త్రికాల భాగ్యం మార్పు చెందనటువంటిది, భూత భవిష్యత్ వర్తమానములు యందు కూడాను మార్పు చెందనటువంటిదే సత్యం.
0: That which remains beyond change in the past, present and future, which is a lasting entity, that indeed is satya.
2: కాని అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాన్ని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
0: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on the path of satya.
2: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ఉదచ్యతే, ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
0: This is satya. This is what has been said as being whole and full.
2: కానీ తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు తలుపుతున్నాము.
0: Now we are certainly undertaking understanding what is effectively a temporary truth.
2: ఈ యొక్క పూర్ణమునందు అర్ధభాగముగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
0: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
2: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్ధంగా చూచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
0: So when you have a full circle going round, which is whole, and you cut it into two, what you are left with is the alphabet C.
2: ఆ C ని సైన్స్.
0: That C is your science.
2: ఇది పూర్ణము కాదు.
0: That C is your science and it is not complete.
2: పూర్ణములో ఈ యొక్క సెమీ సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
0: In a full circle, you have a semicircle. You don't have a full circle in a semicircle.
2: కనుక ఆధ్యాత్మికం అందు కూడాను సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
0: So in ఆధ్యాత్మిక you have science, but you don't have ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
2: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
0: So all that you see in the world around you in the form of matter, your research is pertaining to this.
2: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమూ కనిపించలేదు.
0: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
2: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
0: Now this satya is a manifestation of the cosmic will.
2: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
0: Now here we will do well to quote what Eddington once said, the famed British scientist.
2: The great end of life is not knowledge, but action.
0: The real end of life is not knowledge, but action.
2: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కాని ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
0: Today we are certainly collecting and collecting facts pertaining to science, but what we are thus collecting, we are not translating into action.
2: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థము కానటువంటి రెండు ఉంటున్నాయి.
0: Now any amount of experimentation, observation from your side would still leave two things beyond your understanding.
2: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది, ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
0: Now one is the one which is extremely weak, the other which is extremely strong. This is what
2: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: Now you can't understand these two.
2: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు, యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: Now Eddington again said, universe is a thought of God.
2: అందుని ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని కూడా ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
0: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
2: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును క్రోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
0: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
2: everything. దానిని ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంటుంది.
0: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
2: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని ఒక దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
0: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
2: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థంలోనే తన యొక్క జీవితం వ్యక్తం చేస్తున్నారు.
0: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
2: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు తత్వవేత్తలు మహనీయులు జ్ఞానులు మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
0: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
2: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థము ఏనాడు తెగించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: So that day when man would try to remove himself from this selfishness in him,
2: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడే కాని పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించటలేదు.
0: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
2: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించడానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడే కాని నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
0: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
2: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
0: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
2: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
0: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
2: ee panchabhutamulu yende pancha pranamulu kudanu cheri untunnavi.
0: And in these five we talk about the pancha prana, the five prana.
2: Modati suryudu,
0: the first, the sun.
2: ee suryuni yendu kevalamu prana shakti adhikanga untundadi.
0: Now in this sun we have got this life giving force.
2: Aneka mandi suryuni yokka tattvamu హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
0: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
2: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైన వాయుగుండము మాదిరి గోచరమవుతుండాలి.
0: Now according to them this sun is merely a gaseous mass.
2: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
0: But this is not the case. This is the very source of life.
2: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడా ఆవిర్భవిస్తుండాలి.
0: So what you call the life giving air for you is also emanating from the sun.
2: భూమి నుండి అపానవాయు వస్తుంటుండాలి.
0: And from the earth you have the అపానవాయు.
2: ఇంకా ఆకాశం నుండి కూడా సమానవాయు వస్తుంటుండాలి.
0: And from the sky you have what's called a సమానవాయు.
2: ఇంకా జలము లోపల వానవాయు ఉంటుండాలి.
0: And in water you have what's called a vanavayu.
2: ఈ వ్యానవాయు అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది.
0: Now this one, the vanavayu, is the most important thing.
2: అగ్నిలో ఉదానవాయు వస్తుంటుండాలి.
0: And in agni we talk of ఉదానవాయు.
2: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
0: Now in every being in this body you have 72 crores of nerves.
2: ఈ 72 కోట్ల యొక్క నరములు యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
0: And in these 72 crores of nerves, this vyanavayu tends to permeate freely.
2: ఇది ప్రకృతి యొక్క నైజం.
0: Now this is something pertaining to the secret of nature.
2: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాది.
0: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
2: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
0: ఈవెన్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టు బి సో ఇన్ ఎ సర్టెన్ బ్యాలెన్స్.
2: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
0: బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే?
2: మనము చేసేటువంటి పరిశోధన లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో తేజం లేదు.
0: టుడే ఇన్ వాట్ researches that we are undertaking, we do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
2: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధనలు తలపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
0: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
2: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
0: But increasingly he makes use of his own selfish interest.
2: తమ యొక్క అభివృద్ధి తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
0: He clamors for his own name and fame.
2: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: That's the reason why these five elements are also out of balance, tending to be out of balance.
2: ఈ యొక్క పంచభూతములతోనూ వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
0: Now the scientists are waging a war, as it were, with these five elements.
2: చెలగాట ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
0: They are literally playing fire with these five elements.
2: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
0: As a result, there is a change in the ecological balance of this world.
2: ఈ విధమైనటువంటి యొక్క అలజడికి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
0: The present state of agitation, the present problems that are creating up these
2: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమ నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
0: ఆర్ దీస్ అండర్టేకింగ్స్ నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్ సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
2: ఉదాహరణ,
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచం అంతా కూడాను 10 టూర్లు భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
0: Now talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
2: ఇది ఎంత పిచ్చి మాట.
0: Now how mad the whole state of affairs is.
2: ఒక్క తూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
0: You use your weapons once, the world gets destroyed. Now you have capacity to destroy 10 times.
2: కనుక ఈ మాటలంత కేవలము జగత్తును బెదిరించేటువంటివే కాని ఇది సరైన హృదయ మాటలు కాదు.
0: So these words that are being uttered now by them are threatening the very security of the world.
2: వీడు కీటకమైనా చేస్తుంది, మేలు మహేతుడైనా చేయడు. మంచి చేయటంలో మన సైన్స్ అభివృద్ధి చేయాలి కానీ చెడ్డ చేయటంలో కాదు మనం అభివృద్ధి చేసుకోవటం.
0: An ant could possibly do you harm, but the Lord will never do so. In science certainly, you try and do that which will be beneficial to you.
2: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబుస్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
0: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean.
2: తద్వారా ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
0: As a result, you do not know how much of pollution is coming through in these ocean waters.
2: ఈ వాయువు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
0: So also these harmful, the poisonous fumes which go. What destruction
2: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి ఒక చీలమును ఇస్తుందో యోచించటం లేదు.
0: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
2: ఈ చీలం వల్ల ఎన్ని రకములైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం లేదు.
0: And this milk which is damaged thus, if taken, can lead to any number of
2: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
0: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
2: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
0: Now there must be a ceiling, a limit on these experiments.
2: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
0: Anything beyond is what is being done.
2: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
0: Experiments probably are any number and of great magnitude.
2: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
0: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్ నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్
2: అయితే ఇట్టి విశాల హృదయము ఈ పవిత్రమైన భావము నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
0: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's the spiritual path alone which gives you this confidence to pursue.
2: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
0: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
2: అప్పుడే ఈ వాతావరణములు కూడాను మారుతుంది.
0: Then the climate around you would also change for the better.
2: మనము త్రాగే నీరు కూడాను పరిశుద్ధం అవుతుంది.
0: The water also would get purified, the drinking water.
2: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
0: At the moment the five elements are being defiled.
2: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
0: That's why the world is coming to grief in a number of ways.
2: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలు అయింది.
0: Now Since the Mahabharata war was waged, a period of 5,500 years.
2: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5,500 సంవత్సరంలో జరుగుతున్నాయి.
0: But then, when you look at the history of the country since that time, in these 5,500 years, at least 15,000 wars would have been waged.
2: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో.
0: And you do not know how many more are to come.
2: కారణం ఏమిటి?
0: What's the reason?
2: మానసిక పరిణామం లేదు.
0: There is no transformation of the mind.
2: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటి శేషించి ఉంటుండాలి.
0: There is this element of residue of animality in man.
2: కనుక మనలో ఉండేటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
0: So try and remove this animality from you.
2: ఈ పశుత్వం దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: And for the sake of this, try and develop love.
2: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
0: When the mind changes for the better, everything could change.
2: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక నిరుపయోగమైనటువంటివి.
0: You have no means of transforming the mind. You talk of progressing in a number of other directions. It's meaningless.
2: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యేహో. ప్రతి ఒక్క విషయమునకు మనస్సు చాలా అవసరం.
0: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
2: మనోమూలం ఇదం జగత్తు. సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
0: And the world as such rests on this, is pivoted on this mind.
2: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా నువ్వు గుర్తించినటువంటి వారం అవుతావు.
0: So when you purify the mind, you certainly recognize the underlying truth of all that's around you.
2: కానీ seeing is science అని అంటున్నాం.
0: You talk of seeing is science.
2: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
0: But this certainly does not convey the fullest meaning.
2: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
0: Now you say that my mind is in a state of agitation.
2: మనసును చూడగలుగుతున్నావా?
0: But then are you able to see the mind?
2: కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే.
0: It's only a case of experience.
2: I am very unhappy అంటారు.
0: Then you say I am very unhappy.
2: ఈ హ్యాపీ అనేది కానీ అన్హ్యాపీ అనేటువంటిది కానీ మనం చూడగలుగుతున్నామా?
0: Are you able to see what you call is happy and what is unhappy?
2: ఎంత నమ్ముతున్నాం మనం?
0: Then how are you believing this statement?
2: ఇది ఎక్స్పీరియన్స్.
0: This is from experience.
2: కనుకనే ఫెయిత్ అనేటువంటిది బియాండ్ రీజన్.
0: So you talk about faith now in this context, and faith is beyond
2: reason. అనేటువంటిది లేదు.
0: Faith is beyond reason. It has no reason as such.
2: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: So the first thing is that try and cultivate this element of faith in you.
2: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పకమునకు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
0: Now, before Newton started his researches in the field of gravitation, certainly this force of gravitation to the earth was present.
2: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని నిర్ణయం చేశాడు.
0: After he had concluded his researches, the findings, he said the earth has got the capacity to attract.
2: కానీ అంతకు పూర్వము దీనికి ఆకర్షణ శక్తి లేదా?
0: But then does it mean that the earth did not have this power of attraction?
2: ఉంది కానీ తనకు కనపడలేదు.
0: It did have, all right, but it was not seen, observed by anybody.
2: కనపడక పూర్వము లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you say that it did not exist because you did not see till then?
2: ఈనాడు సైంటిస్ట్ పరిశోధనలు చేస్తున్నప్పుడు ముందు ఏముంటుందో తనకేం తెలియదు.
0: Now, today, when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
2: ఈనాడు మనం నిర్ణయించినటువంటి ఒక పరిశోధము నిన్నటి దినము అది కొత్తదిగా ఉంటుంటాయి.
0: And today, what you have decided upon yourself at one point of time could be new.
2: కనుకనే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటుండాలి జగత్తులో.
0: So in this manner, you find that there are any number of things, the knowledge of which you do not have.
2: కేవలం తెలిసినటువంటిది కొంచెం దానిని మాత్రమే మనం ఆధారం చేసుకుని ఇంత మితిమీరి పోవడానికి గర్వించడానికి ఏమాత్రం ఆధారం లేదు.
0: We go merely by what little we know. We get puffed up by a sense of ego and arrogance.
2: మానవుని యందు ఏనాడు స్వార్థము ఈ అహంకారము ఏనాడు నిర్మూలమవునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
0: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness,
2: that will
0: be the day of progress for mankind. Now, when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
2: కాని ఇదంతా లోపల పెట్టుకొని ఇది ఏమిటి అని చెప్తే మీరు ఏమీ చెప్పగలరు.
0: But then the whole thing is shielded from view, just a tiny wee bit is shown. What can you decide now?
2: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
0: Now today, what the scientists have found is that wee bit of a thing jutting out.
2: ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
0: There is so much more to it which they have yet to see.
2: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందామనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
0: So day by day, as you keep experimenting and observing, the conclusion that you draw is there are many more things to be known than what have been known.
2: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉన్నటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
0: So man, confined as he is to this mere knowledge pertaining to his vidya and buddhi, can never hope to comprehend God, which is
2: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
0: He cannot measure or gauge God through these faculties of his.
2: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
0: Now he is something which is so very diverse and vast.
2: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
0: So today the need of the day is a broad vision.
2: Kotta vidya kaadu manam ee naadu koravalsinatvanti.
0: We don't need to have a new form of
2: kotta samasthanu kaadu manam koravalsinatvanti.
0: Nor a set of new organization.
2: Kotta vidhanam kaadu manam koravalsinatvanti.
0: Nor a new format or a new way.
2: Parishuddhamainatvanti hrudayam kaliginatvanti stree purushulu avasaram ee naadu.
0: What we need is men and women of a pure unsullied heart.
2: Kanuka ee naadu hrudaya parishuddhata chaala avasaram.
0: So cleanliness of purity of the heart is necessary today.
2: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలన చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
0: When can this be possible? The day when you have no trace of selfishness or ego in you.
2: ఇదికి ప్రేమను పెంచాలి.
0: For this you must develop and cultivate love.
2: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువులు ఉంటుంటాయి.
0: Now in order to purify a particular thing there is certain method for it, a certain thing necessary.
2: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
0: Now what is it that will help you to purify or cleanse your heart?
2: ఇది ప్రేమ.
0: That medium is love.
2: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయుచ్చినందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడాను ఏకత్వంగా ఉంటారు.
0: When you have pure unsullied love sprouting and springing in you, that will be the day when all individuals will come together. భారత
2: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: In this country of Bharat there are 70 crores of people living.
2: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
0: But there is no link between one and another.
2: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కానీ ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
0: Born in India, brought up in India and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shore.
2: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
0: యూ డెజర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడి ఎల్స్ ఎస్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో. హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
2: ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని, దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
0: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ద బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫార్.
2: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
0: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఇస్ భక్తి.
2: ఈ ప్రేమతత్వం నుండి సర్వస్వం కూడా ఇవిడి ఉంటుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
2: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
0: In a worldly context, what you have achieved in the fields of science and technology is absolutely necessary, no doubt.
2: ఇకమున సింగింప హేమతారక విద్య పరమున సింగింప బ్రహ్మ విద్య. మానస శాంతి, దేహం యొక్క కంఫర్ట్, ఈ రెండు మనకు అవసరం.
0: Now you certainly do need two things, the peace of mind and the bodily comfort.
2: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
0: But between the two, the comfort of the body is not that necessary.
2: దేహం ఒక్క కార్ట్ వంటిది.
0: The body is like a cart.
2: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
0: The mind is like a horse.
2: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
0: You have the horse in the front and the cart in the rear, then you can have a safe journey.
2: కాని ఈ నాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
0: But today with the increase in knowledge around you, you have put the cart before the horse.
2: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
0: Though you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
2: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
0: You do build mansions.
2: Air conditioners పెడుతున్నాం.
0: Talk of air conditioned comfort.
2: Dunlop sofas, Dunlop beds అంతా వేస్తున్నాం.
0: Want to rest and recline on Dunlop sofas and beds.
2: కానీ మానసిక శాంతి లేదు.
0: But you have no mental peace.
2: దీనికి ఎక్కడ సుఖం ఇస్తుంది? బాడీ కూల్ అవుతుంది, మైండ్ హీట్ అవుతుంది.
0: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
2: కనుక ఈనాడు మనం కోరవలసింది ఏమిటి? మానసిక శాంతి ఉంటే అరణ్యములో ఉంటుందే గానీ ఆనందాన్ని అనుభవిస్తాం.
0: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
2: కనుక మనకు మొట్టమొదట మనశ్శాంతి ఉండినప్పుడే మానవత్వం రాణిస్తుంది.
0: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
2: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
0: One who doesn't have this peace of mind can never experience any comfort.
2: వేదాంతం చెప్పింది అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
0: This is what the Vedanta has said. One who has lack of peace can never have peace.
2: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
0: వన్ హూ హాస్ లాక్ ఆఫ్ పీస్ కెన్ నెవర్ హావ్ కంఫర్ట్.
2: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి ఒక వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: దిస్ పీస్ ఆఫ్ మైండ్ కుడ్ బి ఆబ్టైన్డ్ త్రూ ది మీడియం ఆఫ్ లవ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఆల్ యువర్ ఎఫర్ట్ షుడ్ బి.
2: ఎంత సేపు చూచినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
0: యు టాక్ ఆఫ్ అబ్జర్వేషన్, యు టాక్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ ఎండ్లెస్ వే.
2: ఈ పరిశోధనలు జీవితం అంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
0: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
2: ఒక సైంటిస్ట్ కూడా నువ్వు కేవలం నీటి పైన తైలపు పుట్టు మాదిరి ఏకాకిగా ఉండరాదు.
0: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
2: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడా కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
0: Along with the scientist, you must have the component in the form of industrial life.
2: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
0: So when you have both of them coming together, you have your machinery coming through.
2: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడే జగత్తు సుఖేమంగా ఉంటుంది.
0: And when you have machinery, then the world can enjoy comfort.
2: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపరు, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
0: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
2: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు ల్యాబొరేటరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా దిష్టి పెడుతున్నారు.
0: దిస్ ఇస్ సింప్లిసిటీ అట్ ఇట్స్ బెస్ట్, నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ బియాండ్. అండ్ టుడే యూ హ్యావ్ ఎక్స్పెండిచర్ రన్నింగ్ ఇన్ టు క్రోర్స్ ఫర్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్.
2: సెన్స్ కు మనం బానిసలు కారాదు.
0: వి షుడ్ నెవర్ బికమ్ స్లేవ్స్ టు ద సెన్సెస్.
2: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
0: ద సెన్సెస్ షుడ్ బి ఇన్ అవర్ హోల్డ్.
2: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
0: బట్ టుడే యు ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోయింగ్ అప్వర్డ్స్ బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
2: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
0: వెన్ యూ మేక్ ఎ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
2: కనుక మనం సమాజం ఏ గతి పట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైనటువంటి బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
0: వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది పాత్ విత్ ద వరల్డ్ ఇస్ టేకింగ్, హూస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్.
2: కేవలం నేరో మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
0: నోబడీ ఇస్. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
2: కనుకు ఈనాటి సైంటిస్టులంతా ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
0: Today scientists should come forward to try and do benefit to the society.
2: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
0: They must make an effort to alleviate the suffering of people at large.
2: నిజంగా సైంటిస్ట్ చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
0: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
2: ఇదే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
0: దిస్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
2: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
0: ద వెల్ఫేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఈజ్ సర్టన్లీ మై ఓన్ వెల్ బీయింగ్.
2: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
0: మై పీపుల్, మై కిత్ అండ్ కిన్ అండ్ ఐ షుడ్ కమ్ అప్, దిస్ ఈజ్ ఎ వెరీ నారో అవుట్లుక్.
2: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
0: All should get the same type of life to lead.
2: Kanuka andari yendu okka daivattam undalanetundi ee aadhyatmikamlone nirupistundi.
0: It is the aadhyatmika, the spiritual domain, which proves beyond doubt the point that in all individuals
2: yesuham bahusyam
0: resides the one and the only one. The one manifests as the many.
2: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
0: This glorious divine feeling, when it's inborn in you, when it's born in you, then certainly you can talk about triumph of science.
2: కేవలం knowledge ని develop చేసినంతా మాత్రమే నా ప్రయోజనం లేదు.
0: Merely a furtherance of knowledge is of no use.
2: ఈ knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
0: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
2: Practical no లేనటువంటి ఒక knowledge ప్రయోజనం ఏమిటి? Useless.
0: That knowledge which cannot be transferred into practice is useless.
2: What knowledge without action is useless.
0: Knowledge.
2: Action without knowledge is foolishness.
0: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
2: కనుక మనం అన్నింటిని కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
0: So what you have learned, try and show it in practice.
2: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకములు ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటి అయిపోతున్నాయి.
0: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now. Nothing more than that.
2: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నారు?
0: How much of it is being thrown up in the society?
2: లేదు. ఇది ఏమాత్రం కూడా లేదు.
0: Not an iota of it.
2: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడాను అనుకూలంగా చేస్తూ రావాలి. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము భగవత్ తత్వము రెండు కూడాను భిన్నమైనటువంటివి కాదు.
3: Embodiments of love, what you must understand is what you call science, what you call spirituality, or that dealing with God,
2: ee rendu kudanu okkate,
3: they are not two disparate or different entities, the two are essentially one.
2: Idi okkati emiti idi
3: now this is, what is this? A piece of cloth.
2: Idi cloth kaadu, bundle of threads.
3: This is not a piece of cloth, it's a bundle of threads.
2: Kaani threads kaadu, cotton.
3: It's not threads again, it's cotton.
2: Thread, cloth, mudu okkate.
3: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
2: Laukikam, భౌతికం, ఆధ్యాత్మిక మూడు ఒక్కటే.
3: సో హియర్ యూ హ్యావ్ లౌకిక, భౌతిక అండ్ ఆధ్యాత్మిక ఆల్ ద
2: సేమ్. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
3: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
2: ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
3: ద ఫస్ట్ ద వన్ యూ థింక్ యు ఆర్, ద సెకండ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ద థర్డ్ వాట్ యూ రియలీ ఆర్.
2: కనుకనే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఈ మూడింటిని ఏకం చేయాలి.
3: సో యూ టాక్ అబౌట్ ద సింథసిస్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఇన్ దిస్
2: వర్క్. చేతులతో మనం పని చేయాలి.
3: We talk of work through the medium of hands.
2: Worship, నీవు మనస్తో చింతించాలి.
3: Talk of worship, the medium of heart.
2: Wisdom, బుద్ధితో విచారణ చేయాలి.
3: And you talk of wisdom, the intellect comes into play.
2: ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
3: What you try to, this process of inquiring through the medium of intellect is jnana.
2: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
3: And where you have a pure heart, that is bhakti.
2: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
3: And doing beneficial acts is karma.
2: Kalukane work, worship and wisdom is the three W's you kavali.
3: So you have here the three things, work, worship and wisdom, the three W's, that's what you must become.
2: Idi ee nijamainatvanti yokka manavatvaniki taginatvanti uttama margam.
3: This is the true hallmark of man's greatness, or his great, the path that he must take.
2: నిజంగా మన హృదయం యొక్క పరిశీలతను మనం ఏమాత్రము చూడటం లేదు.
3: బట్ టుడే వి రియల్లీ నాట్ కన్సర్న్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇట్.
2: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
3: యు మస్ట్ ట్రై అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ద ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
2: ప్రపంచంలో ఒక విధమైనటువంటి ఉపకారములకు కానీ అపకారములకు కానీ ఏక మనసే ఆధారం.
3: Now either for good to the society at large or for the bad, it's the mind
2: which is responsible.
3: Either for weakness or for strength, it's the mind again which is the cause.
2: కనుకనే బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
3: A powerful person tends to take up any number of
2: బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
3: ఎని నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. నౌ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ టాక్స్ అబౌట్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్స్.
2: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
3: ద వన్ ఎండోర్డ్ విత్ అ స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ and developed it.
2: ఈ పారాచూట్ కూడాను మనకు ఉపయోగమే, ఎయిర్ప్లేన్ ఉపయోగమే.
3: Now when you look closer, you do need the parachute as you need the aeroplane.
2: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
3: So both these two things are necessary for man, for your day to day life.
2: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
3: So the first thing is faith of belief as your strength.
2: మన faith అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
3: The faith should see no reason whatsoever.
2: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
3: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
2: నీ ఫేత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
3: ఇట్ ఇస్ త్రూ యువర్ ఫేత్ దట్ యు డూ యువర్ కర్మ ఆర్ యాక్షన్స్. ఫేత్
2: లేకపోతే మన చర్మ కూడా నివసించడానికి
3: వీలు కాదు. Without element of faith you cannot live even for a second.
2: కనుకనే ఈ ఫేత్ అనేటువంటిది మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంత వరకునైనా మనం సాధించవచ్చు.
3: ఆన్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫేత్ యు కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
2: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
3: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
2: ఇది అర్థం కాని మాటలు.
3: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో మీనింగ్.
2: నమ్మకం ఒక్కటే ఉండేది, మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేదు.
3: This is meaningless. What you talk of faith or belief is just one. Not, you can't have two types of faith. One
2: fully. Vicharana cheyakunda nirmala manastho nammatame oka moodha manasu antunnaru veellu.
3: You can't say that there's two types of faith, foolish and that which is not foolish. When you talk.
2: Idi anavasaramainatundi oka vicharana kalipi confusion ayipoyi kattagadapudu fuse pogottukottame nammakam antunnaru.
3: Now what you mean by this faith or belief is you keep looking at so many things and in the process you get confused, you lose your fuse itself.
2: Kanuka manam ee naadu హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
3: So try and believe in everybody through this medium of heart.
2: ఎవరిని మనం విమర్శించకూడదు.
3: Don't criticize or ridicule anyone.
2: కారణమేమనగా నీలో దోషం లేనప్పుడు నీవు పరులను ఒక నిందించడానికి అధికారం ఉండాలి.
3: Now when you have no fault in you have the right to criticize others.
2: మనలో ఏ నాటికి ఏ నిమిషంలో ఎక్కడ ఏ విధమైనటువంటి దోషం ఏర్పడుతుందో.
3: But you never know at what time, at what point of time and when you have these faults in you.
2: సర్వులను ప్రేమించేటువంటి ఒక తత్వాన్ని మనం పెంచుకోవాలి.
3: Try and develop that nature where you can love everyone.
2: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
3: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
2: ఒకవైపున మ్యాటర్, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటినీ చేర్చేటువంటి విధానం చూడాలి.
3: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
2: కనుక
3: దట్ పాత్
2: మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
3: సో వాట్ యూ మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
2: I think ee naadu manam veru veru chestunnam
3: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
2: Ekoham bahusyam, ekam nunchi anekam ayipoyutundari.
3: From the one have come the many.
2: Idi sareyindi kaadu.
3: Now what you are trying to do, providing this division,
2: anekam nunchi ekam chestu raavali.
3: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
2: ఒక వృక్షములో అనేక పుష్పాలు కనిపిస్తుంటాయి.
3: In a single tree you have flowers of any number.
2: అనేక ఫలములు కనిపిస్తుంటాయి.
3: Any number of fruits.
2: అనేక బ్రాంచెస్ ఉంటా ఉంటుంటాయి.
3: Any number of branches.
2: అనేక రూట్స్ ఉంటా ఉంటాయి.
3: Any number of roots.
2: కానీ ఈ లీవ్స్ ఉంటా ఉంటుంటాయి.
3: And also any number of leaves.
2: ఈ లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఈ రూట్స్, ఈ బ్రాంచెస్ అన్ని చేరి ఒక్క విత్తనం నుంచే వస్తున్నాయి.
3: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
2: దీనిని బీజం మాం సర్వభూతానాం అనింది భగవద్గీత.
3: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
2: కనుక భగవంతుడే దీనికి విత్తనం.
3: Now God is the seed.
2: విశ్వమే దీనికి పెద్ద వృక్షము.
3: This creation is the huge big tree.
2: ఈ విశ్వములో వచ్చినటువంటి యొక్క ఈ యొక్క ఫ్లవర్స్ మన యొక్క థాట్స్.
3: And in this tree you have flowers. Our thoughts.
2: నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీంట్లో ఉన్నటువంటి ఫలములు.
3: అండ్ ద గుడ్ దట్ యు డు ఆర్ ది ఫ్రూట్.
2: మన రిలేషన్షిప్ దీనికి బ్రాంచెస్.
3: Our relationships are like the branches.
2: దీని ఫలమైనటువంటి ఫలమే మన క్యారెక్టర్.
3: అండ్ దట్ ఫ్రూట్ దట్ కమ్స్ త్రూ ఈజ్ అ క్యారెక్టర్.
2: కింద ఉన్నటువంటి రూటే మనకు విశ్వాసము.
3: దట్ రూట్ డౌన్ బిలో ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్.
2: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
3: వెన్ యూ హ్యావ్ రూట్ బిలో అండ్ ద ఫ్రూట్ అబౌవ్, దెన్ యూ హ్యావ్ ద ట్రీ.
2: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
3: నౌ వితౌట్ ద ఫ్రూట్ అట్ ద టాప్ అండ్ రూట్ అట్ ద బాటమ్, దిస్ బికమ్స్ ఎ మియర్ ఫైర్ వుడ్.
2: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
3: సో ద కాస్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వన్.
2: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
3: సో త్రూ దిస్ లవ్ try and develop character.
2: The end of education is character.
3: The end of education is character.
2: The end of culture is perfection.
3: The end of culture is perfection.
2: The end of knowledge is love.
3: The end of knowledge is
2: the
3: love.
2: End of wisdom is freedom.
3: The end of wisdom is freedom.
2: You know, freedom, freedom, freedom. Ee freedom mitimirinatti freedom.
3: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
2: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోటీ చేతనే మతి చెడిపోతుంది.
3: వాట్ యు హావ్ రిలీజ్ ఫ్రీడమ్ ఇన్ ఎక్సెస్, యాజ్ అ రిజల్ట్ మెంటల్ డిరేంజ్మెంట్.
2: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
3: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ లిమిట్.
2: నశ్రేయో నియమం వినా.
3: ఎవ్రీథింగ్ బౌండ్ విత్ ఇన్ అ సర్టన్ లిమిట్.
2: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
3: వితౌట్ దిస్ లిమిట్ యూ కెనాట్ హ్యావ్ ఎ డిగ్రీ ఆఫ్ కంఫర్ట్.
2: ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధన కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటట్టుగా చేయాలి.
3: సో ఆల్ అవర్ ఎఫర్ట్స్ టుడే షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫర్దరింగ్స్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అస్ సచ్.
2: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
3: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్టైనింగ్ టు ద హార్ట్.
2: ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
3: వాట్ యూ హ్యావ్ రిలీజ్ ఫ్రీడమ్ ఇన్ ఎక్సెస్, as a result mental derangement.
2: Annitiki ni oka niyamam untundali.
3: For everything there is a limit.
2: Nasreyo niyamam.

0: క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమి?
1: టుడే యూ హ్యావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్టైనింగ్ టు ద హార్ట్. దిస్ ఇస్ లైక్ క్యాన్సర్.
0: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ఇన్ని జరుగుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్ ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
0: పూర్వము ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ద డేస్ గాన్ బై సచ్ డిసీజెస్.
0: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
1: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them and diagnose them. This is a mistaken notion.
0: ఎందుకంటే మనం తీసుకునేటువంటి గాలిలో పరిశుద్ధం లేదు.
1: Now the reason is that the air that you inhale is not pure.
0: మనం త్రాగే నీరులో పరిశుద్ధం లేదు.
1: The water that you drink is not pure.
0: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
1: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్ ఇస్
0: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
1: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
0: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
1: Everything is tainted.
0: కారణం ఏమిటి?
1: There is a trace of undesirable there. What
0: ఈ పరిశోధనల యొక్క రిజల్ట్.
1: The result is the experiments that have been done.
0: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
1: Now in this nature there ought to be a perfect balance among the different components.
0: పైన టాప్ లోపల ఎనర్జీ.
1: And right at the top you have energy.
0: దానికి స్కిల్.
1: Then you talk of skill.
0: దీనికి మధ్యలో బ్యాలెన్స్.
1: And before that you talk of balance.
0: Down low insight.
1: And under that you have insight.
0: పైన ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఈనాడు మనం స్కిల్ చేయటం లేదు, కిల్ చేస్తున్నాం.
1: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
0: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పిపోతాం.
1: And because you're killing it, the balance is being upset.
0: బ్యాలెన్స్ తప్పిపోవటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతాం.
1: And because this balance is upset, you don't have insight, you have this outward thing.
0: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
1: So your knowledge should first of all be made into a skill.
0: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
1: And that which tells you how to make this into a skill is ఆధ్యాత్మిక
0: స్పిరిచువాలిటీ. కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
1: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
0: కనుక దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగములో ఉన్నటువంటిది హ్యూమానిటీ.
1: So in the ఆధ్యాత్మిక parlance, you have an intermediate level, the human.
0: ఈ హ్యూమన్ లెవెల్ లోపల ఉంటున్నాడు.
1: The intermediate level is this human level.
0: క్రింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
1: And before that, and below that you have the level of matter.
0: పైన డివినిటీ ఉంటుండాలి.
1: And above this human level you have divinity.
0: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
1: So here you have these three sedimentation processes going from above. Sorry.
0: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
1: You have right at the basis or the below matter, in between human, and at the top divinity.
0: కనుకని డివినిటీ దూరం అయిపోతుండాలి.
1: Now today the man, instead of going up towards divinity, is coming down to the level of matter. He is getting far removed from divinity.
0: మనం క్రిందికి చూడకూడదు.
1: So you should never look down.
0: Low aim is a crime అన్నాడు.
1: A low aim is a crime.
0: కనుక మనం క్రింది దృష్టిని ఉండకూడదు. విశాలమైన పై దృష్టి. Look up.
1: Never look down. Look up always.
0: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలలోకి మనం పోవాలి.
1: ఆల్ ది వైల్ ట్రై అండ్ గెట్ యువర్సెల్ఫ్ మోటివేటెడ్ బై
0: థాట్స్. ఒక్క దాంట్లో మనం సక్సెస్ అయిపోతున్నా ఇంకా అన్నింటి ఎందుకు కూడా సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో.
1: హావ్ ఎ హై గోల్ ఇన్ ఎయిమ్. వన్స్ యూ సక్సీడ్ వన్స్ దేర్ నథింగ్ లైక్ సక్సెస్.
0: సక్సెస్ బిగెట్ సక్సెస్ అన్నారు.
1: సక్సెస్ బిగెట్ సక్సెస్ అస్ దే సే.
0: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
1: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సక్సెస్ దట్ యు మస్ట్ ట్రై టు అచీవ్.
0: కాన మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
1: ట్రై అండ్ మేక్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ టేక్ దెమ్ టుగెదర్. డోంట్ మేక్ ఎ డివిజన్ బిట్వీన్ ద టూ.
0: ప్రపంచం అంతా కూడా సైన్స్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ సైన్స్.
0: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
1: అండ్ ద వరల్డ్ ఎట్ ద సేమ్ వే
0: అది లేదు ఇది లేదు అది లేదు.
1: ఈ స్పిరిచువాలిటీ వితౌట్ వన్ ద అదర్ హ్యాస్ నో మీనింగ్.
0: ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్.
1: వన్ ఇస్ నెగటివ్, ద అదర్ ఇస్ పాజిటివ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
1: అండ్ దెన్ యూ హ్యావ్ ద టూ కమింగ్ టుగెదర్. నెగటివ్
0: నెగటివ్ గా పోతే, పాజిటివ్ పాజిటివ్ గా పోతే ప్రయోజనం లేదు.
1: యూ హ్యావ్ ఎ పాజిటివ్ రిజల్ట్. నెగటివ్ బై ఇట్సెల్ఫ్, పాజిటివ్ బై ఇట్సెల్ఫ్, యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: అండ్ టుడే ట్రై అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్. దట్ షుడ్ బి యువర్ ఎండెవర్.
0: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం గిట్టదు.
1: బట్ టుడే సైంటిస్ట్ సేస్ హి హస్ నో ప్లేస్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
1: హి సేడ్ దట్ బ్లైండ్ ఫెయిత్.
0: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
1: బట్ హీ షుడ్ నాట్ రియలీ గో దట్ వే.
0: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
1: వన్ హూ రియలీ బిలీవ్ సో ఈజ్ నో సైంటిస్ట్ అట్ ఆల్.
0: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటిని విశ్వసించాలి.
1: ఎ ట్రూ సైంటిస్ట్ గివ్స్ డ్యూ క్రెడెన్స్ ఫర్
0: రెండింటిని ఏకం చేయాలి.
1: ట్రైస్ టు సింథసైజ్ ద టూ.
0: ఈ ఏకం చేసినటువంటి నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
1: అండ్ వన్ హూ కెన్ బ్రింగ్ అబౌట్ ద సింథసిస్ ఈజ్ వన్ హూ హాస్ గాట్ ద టోటల్ పిక్చర్.
0: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం

0: You see, ఆదేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
1: One who has the total picture in mind. Now, embodiments of love. You must have God as the basis and try to look for something which is resting on it.
0: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైన్స్.
1: One who tries to seek to understand this nature around him is a scientist.
0: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సైంట్.
1: He is a scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation is a saint.
0: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సైంట్ ఇస్ అ సైంటిస్ట్.
1: There is no difference. One is the saint, the other is the scientist.
0: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
1: Now, when you look at it closely, matter and energy are closely linked. All right. You don't have to make a special effort to bring them together.
0: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమ తత్వము. ఈ ప్రేమ తత్వము ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
1: But the need of the day is this element of love, which again could be got only through the medium of spirituality.
0: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
1: Without love, you cannot live.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: And a small example for this.
0: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు, మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
1: Now, if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
0: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు, నా మిత్రుడు అనుకుంటే మనకు ఎంతో బలం ఇస్తుంది.
1: సో ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్ ఈస్ రిలేటెడ్ టు యూ, యూ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దాట్.
0: అదే విధంగా భగవంతుడే నా బంధువు, భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ వర్ టు సే గాడ్ ఈస్ మై రిలేటివ్, గాడ్ ఈస్ మై ఫ్రెండ్, హౌ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ షుడ్ యూ ఫీల్.
0: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
1: So the true relation of yours is really God.
0: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణం ఉండినంత వరకే సంబంధం.
1: These relatives of yours through the medium of this body, so long as you have your life.
0: మిత్రుడు నిజంగా.
1: So long as you have life in you.
0: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
1: Who's your true friend then again? God.
0: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
1: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way.
0: Tankulo water undinanta varaku nu frogs anni vachi cheripothayi.
1: When there is water in the tank or the pond, all the frogs collect there.
0: Water dry aipothane okka single frog kuda
1: undu. Once the pond dries up, you can't find even a single frog.
0: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ యువర్ రిలేటివ్స్ దే కమ్ టు యూ సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ సంథింగ్.
0: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు.
1: వన్ ఫేట్ డిసైడ్స్ అదర్వైజ్ ఆల్ యువర్ రిలేటివ్స్ డిసప్పియర్.
0: కానీ నిరంతరం కూడాను మన వెంట అదంట ఇంట కంట ఉంటుండి కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
1: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
0: మనం విశ్వసించి జగత్తును కూడా అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడా గుర్తించటము, ఇది చాలా సరే సహజమైన జీవితము.
1: సో బిలీవ్ ఇన్ ఎ గాడ్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్, ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ఈస్ సర్టన్లీ ఎ ట్రూ వే ఆఫ్ లైఫ్.
0: కనుక ఈనాడు సైంటిస్టులు కూడాను కొంతవరకు సరి అయినటువంటి సత్యాన్ని గుర్తించి దీన్ని తీర్చలేనిటువంటిది ఆధ్యాత్మికం వేరు కాదు అనేటువంటి యొక్క మార్గానికి ఏనాడు వస్తారో ఆనాడే మన జగత్తు చక్కగా శాంతి భద్రతను అందుకుంటుంది.
1: The day the scientists through their medium of research and experiments come to the realization that spirituality is not something which is different from science, that will be the day of prosperity and peace for mankind at large.
0: ప్రతి పదార్థాన్ని మనం పరిశీలించవలసింది.
1: We certainly have to observe and experiment on everything.
0: విరుద్ధమైన భావంతో పరిశీలించకూడదు.
1: But never do so with a prejudiced mind.
0: సమంజసమైనటువంటి భావంతో పరిశీలించాలి.
1: Do so by way with an open mind.
0: కనుక అక్కడనే ఉంటుండేది నిజమైన పరిశీలన.
1: Now there lies a true path of observation.
0: కానీ ఈ పరిశీలన మనం చేస్తూ పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
1: Observe us, experience us, and reach and become one with the Lord.
0: దీనికి ఈదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
1: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్, ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
0: ఈనాడు వ్యక్తులనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్, టుడేస్ యూత్ టేక్ టు ద పాత్ ఆఫ్ సైన్స్, యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్.
0: తెలిసింది తక్కువైనా కూడాను విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
1: వాట్ దే నో ఈజ్ హార్డ్లీ ఎనీథింగ్, వెరీ లిటిల్, బట్ దే టెండ్ టు బికమ్ ఆరోగెంట్.
0: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
1: They do have a lot of liking for this sort of a pursuit, but they don't have anything for their own interest.
0: ఆంగ్ల విద్య ఆవగింత నేర్చుకుంటే గుమ్మడికాయంత అహంకారం వస్తుంటుండాలి.
1: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
0: They feel
1: they have understood everything in terms of a big pumpkin.
0: ఎవరు విద్యావంతుడో అతనికి అహంకారం ఉండదు.
1: One who is truly educated has no trace of ego in him.
0: విద్యే వినయ సంపన్నే అన్నారు.
1: Vidya or education confers humility on a certain person.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is the indication that a person is educated.
0: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసి చేరుతుంది.
1: When you have this humility, you can move freely with others.
0: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Have this element of love in you. Find everybody through this divine quality of humility. And through this medium of love and humility, bring everybody together. And therein lies your peace and progress and prosperity.
0: Prema Swaroopulara, mottamota manasika parinamam tappa inki enni parinamamulu vachina jagattu manchidi paapu.
1: I'm hoping and blessing that you would do so. Embodiments of love. This transformation of mind is certainly called for. That is what is required at the moment.
0: Manasu maritene jagattanta marutundi.
1: When the mind changes, the world also would change.
0: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
1: So for the sake of changing the mind, develop this love.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
1: Understand this truth, you have understood everything.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 11th of May 1983.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Vishakhapatnam district, state of Andhra Pradesh, have come to Prashanti Nilayam for their three-day Parthi Yatra from 3rd to 5th of September. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, a devotional music program titled Manasa Sancharare will be offered at Bhagwan's divine lotus feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Aasasulato Andhra Pradesh Loni Vishakhapatnam Jilla Nundi Bhaktulu September 3rd Tedi Nundi 5th Tedi Varaku మూడు రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయం తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు మానస సంచరరే పేరిట స్వామివారి పాదపద్మాల చెంత భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

ఇంటిలోని పనుల కొరతలంతయుండు సుఖము చూడబోవా. శూన్యమే ఉద్యోగి పదవి అందున్న పడతికెప్పుడు

0: If one concentrates on solving the problem of money, how many more problems will be created at home and how many wants and deficiencies will develop? If only you carefully examine whether the women who go to office would really enjoy happiness, no, it is really nil.
1: ప్రియమైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
0: డియర్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆర్ కమిటెడ్ టు ట్రూత్, ఫాలో ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: న్యాయమే భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ భారతీయాస్ లివ్.
1: సువిశాల హృదయులు, శాంతికాములు అయిన విద్యార్థులే సత్య ధర్మములకు వారసులు.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ది స్టూడెంట్స్ గివన్ టు పీస్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్ హూ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ ఫాలో దిస్.
1: సత్యవచనమును, ధర్మాచరణను తగినటువంటి శక్తి సామర్థ్యములతో కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్ ఇన్ యువర్ కాండక్ట్.
1: విద్యార్థులు నేడు దేశమును కాదు రక్షించవలసినది, సత్యధర్మమును రక్షించాలి.
0: The students need not take care of and offer protection to the country and the world. What they should really protect is truth and righteousness.
1: ప్రపంచము సత్య ధర్మములపైనే ఆధారపడి ఉంటుంది.
0: The entire world is based upon truth and righteousness.
1: సత్య ధర్మములు ప్రపంచమును మోయుచున్నది.
0: It is the truth and righteousness which sustain and bear the burden of the world.
1: సత్య ధర్మములను రక్షించిన ప్రపంచము సుక్షేమంగా ఉంటుంది.
0: If truth and righteousness are protected and taken care of, the entire world will enjoy welfare and protection.
1: విజయము సత్య ధర్మములనే వరించును కాని బలమును, భుజబలమును, బుద్ధి బలమును, ధన బలమును, అధికార బలమును, ఆయుధ బలమునకు ఏమాత్రం కూడా లొంగవు.
0: Success always is based upon truth and right conduct. It is not based upon physical prowess and any other worldly matter.
1: Kanuka vidyarthulu suvishala hrudayulai pavitramaina satya dharmamulaku varasulani bhavinchi dani abhivruddhi gavinchutaku tagina krushi cheyavalanu.
0: Students should feel that they are inheritors of truth and righteousness and with broad mindedness follow the path of truth and righteousness.
1: సామాజిక జీవితమునకు, మానసిక సీమకు మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు రూపకల్పనయే ఈ యొక్క విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ విచ్ ఆర్ ది బేసిస్ ఆఫ్ సోషల్ లైఫ్ అండ్ మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ లైఫ్.
1: దివ్య మానవ మనసుత్వాన్ని, దివ్యత్వాన్ని విద్యా దర్పణమునందు మాత్రమే చూడవలదు.
0: వన్ కెన్ సీ the truth and various sacred qualities reflected in the mirror of education.
1: Kevalamu srushtiche manavu baddimpapadaka srushtine paripalincheetvanti yokka shakti samarthyamulanu mana nundi aavirbhampa cheskovalanu.
0: We should make the capacity to manifest and to control creation rather than being bound by creation.
1: ఇట్టి దివ్యమైన మానసిక తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ప్రపంచముతో, సమాజముతో, సృష్టితో, మానవనీయందున్నటువంటి సమస్త శక్తులతో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకోవచ్చు.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ అండర్స్టాండ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఏ హ్యాపీ అండ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద వరల్డ్ అట్ లార్జ్, విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అండ్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: విద్య యొక్క చైతన్యమును, చైతన్యము కాని ఇది కేవలము వ్యర్థమైనటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎ మియర్ వేస్ట్.
1: అహంకారపరమైనప్పుడు ఇది ఒక విధమైనటువంటి సంకుచితంగా మారిపోతుంది.
0: వెన్ ఎడ్యుకేషన్ ఇస్ కపుల్డ్ విత్ ఈగో, దెన్ ఇట్ బికమ్స్
1: ఆత్మపరమైనప్పుడు ఇది ఏ సార్థకం గావించుకుంటుంది.
0: వెన్ ఇట్ గోస్ విత్ ఆత్మ, ఇట్ గెట్స్ శాంక్టిఫైడ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక విద్యార్థులు అహంకారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వక ఆత్మవిశ్వాసము చేత విద్యను అభ్యసించి అభ్యసించినటువంటి విద్యను సమాజమునందు తాము అనుభవించి తోటి మానవులకు కూడాను దీని యొక్క విశిష్టతను అందించడానికి కృషి చేయాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఈగో అట్ ఆల్. విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దే షుడ్ అండర్స్టాండ్, ప్రాక్టీస్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యుమానిటీ అట్ లార్జ్.
1: విద్య అనగా కేవలం అక్షర జ్ఞానము మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్ లిటరసీ.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వంతో సత్య ధర్మములను అవ్యక్తము గావించుకొని మనం అనేక రకములుగా కూడా మనం కష్టములకు గురి అయిపోతున్నాము.
0: వీ హ్యావ్ టు జస్ట్ అలౌ ది డివినిటీ ఇన్ అస్ మేనిఫెస్ట్, అదర్వైజ్ వీ ఫేస్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్.
1: మానవుని యందు వ్యక్తము కావలసినటువంటి సత్య ధర్మములే.
0: వాట్ హ్యాస్ టు మేనిఫెస్ట్ ఇన్ మ్యాన్ ఈస్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
1: కానీ ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడాను కేవలము పట్టమును మాత్రమే అందించడమే ఒక ప్రధానమైన లక్ష్యంగా భావించి కేవలం పట్టమును అందించేటువంటి కర్మాగారములుగా తయారవుతున్నది.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సీమ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ కన్ఫరింగ్ డిగ్రీస్ యాజ్ ఇఫ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిగ్రీస్ అండ్ స్టూడెంట్స్ విత్ డిగ్రీస్.
1: పట్టమును అందుకోవటం మాత్రమే విద్య యొక్క విశిష్టత కానేరదు.
0: ఇట్ ఈస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు గెట్ ఎ మ్యూర్ డిగ్రీ.
1: నీతి వర్తనను అభివృద్ధి గావించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు డెవలప్ మోరల్ బిహేవియర్.
1: విగ్రహమును మనం పోషించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు ఫాస్టర్ సెన్స్ కంట్రోల్.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి విద్య యొక్క కర్తవ్యం.
0: దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాటి విద్యలు విద్యార్థుల యొక్క హృదయాన్ని కఠినముగా ఉంచుతున్నవి.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ సర్వింగ్ ఓన్లీ టు హార్డెన్ ది హార్ట్ ఆఫ్ స్టూడెంట్స్.
1: విద్యార్థుల యొక్క హృదయాలు పాషాణములుగా మారుతున్నవి.
0: స్టూడెంట్స్ హార్ట్స్ ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ స్టోన్స్.
1: దయా ప్రేమలు శూన్యమైపోయినవి.
0: కంపాషన్ అండ్ కైండ్నెస్ హావ్ టేకన్
1: సహనము సానుభూతి అంతర్ధానమైపోయినవి.
0: పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ హావ్ ఆల్సో డిసప్పియర్డ్.
1: పీడిత మానవాళికి సేవ చేయవలసినటువంటి విద్యార్థులు స్వార్థము సప్రయోజనం లోపల తమ యొక్క జీవితాన్ని పోషించుకోవడానికి కృషి చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ హూ షుడ్ హెల్ప్ ది సఫరింగ్ ఆర్ బికమింగ్ హైలీ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్.
1: స్వార్థము సప్రయోజనం నిర్మూలము గావించాలి.
0: వన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ఆల్ సెల్ఫిష్నెస్.
1: సమాజ సేవనే సరి అయినటువంటి సాధనని భావించాలి.
0: వన్ షుడ్ కన్సిడర్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ యాజ్ ది వెరీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది.
0: భారతీయ కల్చర్ ఈజ్ మోస్ట్ సీక్రెట్.
1: దీనికంటే పోలిక జరిగినటువంటి మరొకటి లేదు.
0: దెర్ ఈజ్ నథింగ్ విత్ విచ్ యూ కెన్ కంపేర్ దిస్.
1: కానీ ఆధునిక యుగం లోపల
0: బట్ ఇన్ ది మోడర్న్ వరల్డ్
1: అతి వేగంగా అభివృద్ధి గావించుకుంటూ వచ్చిన సాంకేతిక విజ్ఞాన శాస్త్రము,
0: ది టెక్నాలజీ హ్యాస్ మేడ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్.
1: ఒక పెద్ద పెనుగాల వలె వీచి
0: దిస్ హెస్ బికమ్ బిగ్ స్టార్మ్.
1: భౌతికమైన జీవితంలో అనేక విధమైనటువంటి మార్పులు కలిగించుతున్నవి.
0: దిస్ ఇస్ బ్రింగింగ్ అబౌట్ ఇన్యూమరబుల్ చేంజెస్ ఇన్ ది వరల్డ్లీ అండ్ ఫిజికల్ లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: భౌతికంగా లౌకికంగా వైజ్ఞానికంగా మానవాళి ఉన్నత స్థాయిని పొందినది నిజమే.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ మ్యాన్ హ్యాస్ మేడ్ ప్రోగ్రెస్ స్పీకింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ద సైంటిఫిక్ అండ్
1: నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా కూడా అనేక విధములుగా దిగజారిపోయినది.
0: బట్ స్పీకింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్లైడింగ్ డౌన్ అండ్ గోయింగ్ డౌన్.
1: నైతిక విలువలను కూలత వచ్చినది.
0: మొరాలిటీ హ్యాస్ బీన్ టోటలీ డిస్ట్రాయ్డ్.
1: కేవలము సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై యంత్రములు నిర్మించుకుంటున్నామే కానీ తిరిగి ఆ యంత్రములకు మనం బానిసలవుతున్నామనేటువంటి యొక్క విజ్ఞానం వీరిలో శూన్యమైపోతున్నది.
0: దే హావ్ లాస్ట్ ది విజ్డమ్ టు థింక్ దట్ దే ఆర్ ఓన్లీ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ దిస్ మెషిన్ విచ్ ఇస్ గివింగ్ సమ్ కంఫర్ట్స్.
1: కనుక విద్యార్థులు కేవలము ఒక సాంకేతిక విజ్ఞానమును సక్రమమైన మార్గంలో అనుభవించడానికి కానీ వినియోగించుకోవటానికి కానీ తగిన కృషి చేయాలి.
0: students should make an effort in learning and using this technical knowledge for the good of the humanity and in the proper way.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రము చెడ్డది కాదు.
0: టెక్నాలజీ ఈజ్ నాట్ బ్యాడ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: కానీ దానిని వినియోగించుకునేటువంటి విధానం లోపల మనం కొన్ని మార్పులు గావించుకోవాలి.
0: బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ సమ్ చేంజెస్ ఇన్ యూజింగ్ దిస్ టెక్నాలజీ.
1: ఇట్టి మార్పులు గావించుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యములు విద్యార్థి అందు ఉండి కూడాను దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.
0: స్టూడెంట్స్ డూ హ్యావ్ ది కెపాసిటీ టు మేక్ ది నెససరీ చేంజెస్ బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు మేక్ ది నెససరీ చేంజెస్ ఇన్ ది
1: సమాజము. నైతికంగా చాలా దిగజారిపోతున్నది అనేటువంటి విషయము దేశహితులైనటువంటి వారికి, లోక సాంప్రదాయమును అభివృద్ధి గావించాలని అభిలాష కలిగినటువంటి వారు కూడాను దీనికి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచడం లేదు.
0: ది వెల్ విషర్స్ ఆఫ్ హ్యూమానిటీ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ ఇన్ ది ప్రాపర్ డైరెక్షన్ టు బ్రింగ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ హ్యూమానిటీ.
1: లోకహితులు,
0: ది వెల్ విషర్స్,
1: సంఘ శ్రేయోభిమానులే,
0: పీపుల్ హూ విష్ ది
1: ఈ విధమైన దురవస్థలను తగినటువంటి యొక్క ప్రోత్సాహం ఉత్సాహములే అందించకుండా యువకులైనటువంటి వారు ఇంక ఏ గతి పట్టగలరు.
0: ఇఫ్ దే డు నాట్ గివ్ ఎ గుడ్ మోడల్ ఫర్ ద యంగ్స్టర్స్ దే టెన్ టు టేక్ ఎ రాంగ్ పాత్ నో డౌట్.
1: తెలుగులో ఒక గాథ ఉండదు.
0: దేర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ తెలుగు,
1: ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా?
0: ఇఫ్ ది మదర్ కౌ ఇట్సెల్ఫ్ గోస్ ఆన్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్,
1: దేశక్షేమమును ఆశించి, దేశ సౌభాగ్యమును విశ్వసించి, అనేక విధములుగా కూడాను దేశ సౌభాగ్య నిమిత్తమై, సాంస్కృతిక నిమిత్తమై ప్రచండమైనటువంటి యొక్క బోధన సల్పుతున్నటువంటి పెద్దలే దీనికి తగినటువంటి యొక్క శ్రద్ధను వహించకుండా ఉండిన పిల్లలు ఏ రీతిగా దీనిని అభివృద్ధి గావించగలరు?
0: ఎల్డర్స్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ ది వెల్ విషర్స్ ఆఫ్ సొసైటీ ఆర్ డిక్లరింగ్ ఓన్లీ ఇన్ స్పీచెస్ వెరీ హై థింగ్స్ అండ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ వాట్ రాంగ్ పాత్ వుడ్ ది యంగ్స్టర్స్ టేక్.
1: కనుక మొట్టమొదటి చదువుతో పాటు విద్యార్థులు సంస్కారం కూడా అభివృద్ధి గావించుకోవాలి.
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ద స్టూడెంట్స్ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది క్యారెక్టర్.
1: విద్యార్థులు చక్కని సంస్కారంతో జీవించాలన్న తల్లిదండ్రులు దీనికి సరైన ఆదర్శాన్ని అందించాలి.
0: ఇఫ్ ది స్టూడెంట్ షుడ్ లివ్ ఎ ప్రాపర్ లైఫ్ ద పేరెంట్స్ మస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపులరీ లైఫ్.
1: తల్లిదండ్రులు గొప్ప సంస్కారవంతులుగా ఉండినప్పుడే విద్యార్థులు కూడా చక్కని సంస్కారం పోషించుకోగలరు.
0: ఇఫ్ ది పేరెంట్స్ డు నాట్ హ్యావ్ గుడ్ టెండెన్సీస్ then students also will not be able to get them from their parents.
1: దురదృష్టవశాత్తు ఈ నాటి తల్లిదండ్రులు కూడా చక్కని సంస్కారమును అభివృద్ధి గావించుకోవటం లేదు.
0: Unfortunately, even the parents do not follow the right path.
1: గొప్ప గొప్ప విద్యావంతులు అయి ఉండవచ్చును,
0: they may be highly educated.
1: గొప్ప ధనవంతులుగా ఉండవచ్చును,
0: they may be highly wealthy.
1: భారతీయ సంస్కృతిని విశ్వసించవచ్చును,
0: they might also have formulated.
1: కానీ ఆచరణలో శూన్యంగా ఉండవచ్చు.
0: But they might not practice anything at all.
1: తల్లిదండ్రుల వల్లనే విద్యార్థుల యొక్క దురవస్థలు ఈ రకమైన మార్గంలో ప్రయాణం చెందుతున్నవి.
0: స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే తమ బిడ్డలు కొట్టుకుంటూ లేస్తున్నారు.
0: ఇఫ్ ది పేరెంట్స్ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ ఇన్ ద మార్నింగ్ క్వారలింగ్ దెమ్సెల్వ్స్, ది చిల్డ్రన్ విల్ బి ఫైటింగ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్.
1: దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులకు తగినటువంటి యొక్క ప్రోత్సాహం ఉత్సాహములు అందించి భావి పౌరులుగా తయారు చేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యం పెద్దలు కోల్పోతున్నారు.
0: Unfortunately, today the elders are losing that power to offer themselves as an example for the youngsters and the students.
1: తమ బిడ్డలు గొప్ప విద్యావంతులు కావాలని ఆశిస్తున్నారు.
0: They aspire that their children should become highly educated.
1: గొప్ప పదవిలో ప్రవేశించాలని కూడా ఆశిస్తున్నారు.
0: They also want that the children should get good jobs.
1: మంచి జీతమును అందుకోవాలని కూడా ఆశిస్తున్నారు.
0: They also desire them to get గుడ్ సాలరీ.
1: కానీ ఉత్తమ పౌరునిగా తయారు కావాలని ఆశించే తల్లిదండ్రులు చాలా తక్కువ.
0: బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ టు కమ్ అక్రాస్ ఎ పేరెంట్ హూ విష్ దాట్ దర్ చిల్డ్రన్ షుడ్ టేక్ ద రైట్ పాత్.
1: దండిగా ధనమును సంపాదించి కుమారులకు అందించడమే తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం అని భావిస్తున్నారు.
0: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ ఇట్ ఆస్ ద డ్యూటీ టు అర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ లీవ్ ఎ వెల్త్ ఫర్ దర్ చిల్డ్రన్.
1: కేవలం ఉన్నతమైనటువంటి యొక్క పేరును సంపాదించాలని కూడా ఆశిస్తున్నారు.
0: దే ఓన్లీ విష్ that their children should get good name.
1: కాని ఉన్నత ఆదర్శవంతమైనటువంటి గుణములు కలగాలని ఆశించడం లేదు.
0: But they are not aspiring that their children should have virtuous life.
1: అంతో ఇంతో వివేకముతో ఆధ్యాత్మిక భావంలో ప్రవేశించినటువంటి విద్యార్థులను కూడాను కూలదోస్తున్నారు తల్లిదండ్రులు.
0: In fact, it is the parents who are destroying ది చిల్డ్రన్ హూ హావ్ టేకన్ ఇన్ సంస్కార ప్రపత్తులతో,
1: వినయ విధేయతలతో, శాంతి సంస్కారములతో అభివృద్ధి గావించుకున్నటువంటి కుమారులకు ఇవి అన్నీ ఇప్పుడు ఈ చిన్న వయసుకు ఎందుకురా అని వారిని ఖండించి వారిని అనేక పెడమార్గములు పట్టించడానికి ప్రయత్నించేటువంటి యొక్క హిరణ్యకశిపులుగా తయారవుతున్నారు తండ్రులు.
0: దేర్ ఆర్ పేరెంట్స్ హూ మే బి కంపేర్డ్ టు హిరణ్యకశిపుస్ యాజ్ దే గో ఆన్ క్రిటిసైజింగ్ ద చిల్డ్రన్. వై షుడ్ యూ ఇన్ దిస్ యంగ్ ఏజ్ టేక్ టు డివోషన్ అండ్ సచ్ రైచియస్ లైఫ్ వర్క్
1: కాదు. పిల్లలు ఎట్టి అపవిత్రమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినా, ధర్మ విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరించినా, పెడమార్గం పట్టి ఉండిన తమ కుమారుడు చాలా గొప్పవాడని చెప్పని సమర్థించుకునేటువంటి యొక్క దుర్భావములు వీరు అభివృద్ధి అయిపోతున్నది.
0: నాట్ మియర్లీ దిస్, దేర్ ఆర్ పేరెంట్స్ హూ గో ఆన్ డిఫెండింగ్ అండ్ అప్రీషియేటింగ్ దేర్ ఓన్ చిల్డ్రన్ ఈవెన్ వెన్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ అండ్ అన్రైచియస్ పాత్.
1: వారి యొక్క తప్పులను సరైనటువంటి రీతిలో వారికి చెప్పి మంచి మార్గంలో ప్రవేశింప చేయడానికి తగిన కృషి చేయటం లేదు.
0: దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు కరెక్ట్ దెమ్ ఇన్ దేర్ రాంగ్ డూయింగ్ అండ్ షో దెమ్ ద రైట్ పాత్.
1: తెలిసినో తెలియకనో పెడమార్గం పట్టినప్పుడు తెలుసుకున్నటువంటి పెద్దలు దాని సక్రమ మార్గంలో ప్రవేశింప చేయడానికి తగిన కృషి చేయాలి.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ది చిల్డ్రన్ మైట్ హావ్ టేకెన్ ఎ రాంగ్ పాత్. ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్ టు కరెక్ట్ దెమ్.
1: ఈ విధంగా సమర్థించుకుంటూ పోవటం చేతనే ధృతరాష్ట్రుని యొక్క కుమారుల వలె తయారవుతున్నారు పిల్లలు.
0: As these parents go on defending their children even when they are taking the wrong path, they are becoming dhritarashtras.
1: ఈనాటి తండ్రులు హిరణ్యకశిపులు ధృతరాష్ట్రులు కావటం చేతనే విద్యార్థులు కౌరవులుగా అభివృద్ధి అవుతున్నారు.
0: As today's parents are becoming dhritarashtras and hiranyakashipus, their children are becoming like kauravas.
1: విద్యార్థులకు దోషం ఏమాత్రము లేదు.
0: There is nothing wrong with the students.
1: తల్లిదండ్రులే వీరిని పెడమార్గం పట్టిస్తున్నారు.
0: All the false life the children,
1: ఇది గొప్ప ప్రేమ అని భావిస్తున్నారు.
0: They think that this is a great love.
1: ఇది ప్రేమ కాదు, వారి భవిష్యత్తుకు చాలా అపకారం గావిస్తున్నారు.
0: It is not really speaking love. They are harming their own children in future.
1: ఇలాంటి పెడమార్గమును పట్టించేటువంటి వ్యక్తులు అభివృద్ధి కావటం చేతనే విద్యా సంస్థలు క్రమక్రమేణా వికార మార్గమును అనుసరిస్తున్నాయి.
0: ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్సో బికమింగ్ హెల్ప్లెస్ అండ్ టేకింగ్ రాంగ్ పాత్ బికాస్ పేరెంట్స్ ఆర్ టేకింగ్ రాంగ్ పాత్ ఆన్ ది లైన్స్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ నౌ.
1: ఇది నా జాతి, ఇది నా యొక్క సంస్కారము, ఇది నా వారసత్వము అనేటువంటి జ్యోతి విద్యార్థుల గుండెలో ఆరిపోయినది.
0: ది స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ, ఇన్ దర్ ఓన్ రిలీజియన్, ఇన్ దర్ ఓన్ కమ్యూనిటీ.
1: ఈనాటి విద్యార్థుల యొక్క గుండెలో ఇది నా సంస్కృతి, ఇది నా యొక్క వారసత్వము, ఇది నా యొక్క మానవ జాతి అనేటువంటి విశ్వాసమును అనే జ్యోతిని వెలిగింప చేయాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు లైట్ ద ల్యాంప్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ చిల్డ్రన్ దట్ దిస్ ఈజ్ మై కల్చర్, దిస్ ఈజ్ మై హెరిటేజ్, దిస్ ఈజ్ మై కంట్రీ, ఐ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్.
1: విద్యార్థులారా, కలిమి బలిమ ఇది ప్రధానం కాదు, శీలమే చాలా ప్రధానం.
0: డియర్ స్టూడెంట్స్, వెల్త్ అండ్ valor are not important. It is the character which is important.
1: Kulimilo vetina kalad.
0: Wealth without character cannot be even just.
1: Dhritarashtraniki enta kalimi galiginatundi vaadu.
0: How wealthy and rich.
1: Kaniku emaipoyadu.
0: What happened to him at last?
1: Seela rahitulainatundi yokka putrulu unchukovatam chetane ee yokka tane yokka kaliminanta kudanu kulimilekane kalipoyindi.
0: All his wealth came to a big not because he developed characterless children.
1: బలము, ఏ బలము? ధన బలమా, భుజ బలమా, బుద్ధి బలమా?
0: వెన్ యూ స్పీక్ ఆఫ్ స్ట్రెంగ్, ఈజ్ ఇట్ ఫిజికల్ స్ట్రెంగ్, ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్, స్ట్రెంగ్త్ ఆఫ్
1: గుణ బలము కావాలి.
0: ఇట్ ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్చ్యూస్.
1: ఈనాటి విద్యలు అన్ని కూడా కేవలము తెలివితేటలను మాత్రమే పెంచుతున్నాయి కానీ గుణములను పెంచటం లేదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ డెవలపింగ్ ఓన్లీ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ నాట్ ఫాస్టరింగ్ వర్చ్యూస్.
1: కనుక గుణమును పెంచుకునేటువంటి యొక్క విద్యను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ ఫాస్టర్ గుడ్ క్వాలిటీ.
1: గుణవంతులు తయారు కావాలి.
0: దేర్ షుడ్ బి మోర్ వర్చ్యుయస్ పీపుల్.
1: ఈనాటి ఒక ఆధునిక విద్య అనేటువంటిది మనకు అవసరం లేదు.
0: వీఆర్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సో కాల్డ్ మోడర్న్
1: నూతన సమాజం మనకు అక్కర్లేదు.
0: వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడర్న్ సొసైటీ.
1: నూతన విద్యా మార్పులు మనకు అక్కర్లేదు.
0: వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడర్న్ రిఫార్మ్.
1: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు చాలా అవసరం.
0: దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ టు హ్యావ్ వర్చ్యుయస్ మెన్ అండ్ విమెన్.
1: గుణవంతులైన విద్యార్థి విద్యార్థినీలు ఉండినప్పుడే దేశం లోక కళ్యాణంగా ఉంటుంటుంది.
0: ది వరల్డ్ విల్ ఎంజాయ్ వెల్ఫేర్ ఓన్లీ వెన్ ది మెన్ అండ్ ది విమెన్ స్టూడెంట్స్ ఆర్ వర్చ్యుయస్ అండ్ విద్యార్థులారు.
1: మన యొక్క భారతీయ సంస్కృతి యొక్క పవిత్రతను మనము సరైన రీతిలో అభివృద్ధి గావించటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ డెవలపింగ్ ద the sacred Bharatiya culture on the proper lines.
1: ఆధ్యాత్మిక పరివర్తన అత్యవసరం.
0: The spiritual revolution and change.
1: ఆధ్యాత్మిక పరివర్తన లేకపోవడం చేతనే ఈ అంధకారమైనటువంటి యొక్క జగత్తు లోపల అశాంతికి, అక్రమమునకు, అనాచారమునకు, అసత్యమునకు గురి అవుతున్నాం.
0: The world is suffering from lack of peace and lack of truth because of the ignorance.
1: హైందవ సంప్రదాయం నందు సత్యం వద ధర్మం చెర. ఇవి రెండే మన యొక్క ప్రాణ సమానమైనటువంటి జీవితాలు.
0: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ది రైట్ కాండక్ట్. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
1: ఈ రెండింటిని, ప్రాణ సమానమైన రెండింటిని కూడా మనం నిర్మూలన చేసుకున్నాం.
0: వీ హావ్ డిస్ట్రాయ్డ్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ అవర్ వెరీ లైఫ్ బ్రెత్.
1: ధనమే ప్రధానమైనటువంటి యొక్క దీంతో మనం విశ్వసిస్తున్నాము.
0: వీ ఫీల్ ఫర్మ్లీ బిలీవ్ దట్
1: ఈనాటి యొక్క విద్యార్థులకు ధనమే దైవము.
0: టుడే స్టూడెంట్స్ కన్సిడర్ వెల్త్ యాజ్ గాడ్.
1: దుర్గుణములే పూజా ద్రవ్యములు.
0: దే కన్సిడర్ బ్యాడ్ క్వాలిటీస్ యాజ్ ది ఆర్టికల్స్ ఆఫ్ వర్షిప్.
1: మానవత్వమే ఈ పీఠములకు బలి.
0: దే కన్సిడర్ ద హ్యూమానిటీ యాజ్ ది థింగ్.
1: మానవత్వం పోయిన తర్వాత ఇంకా మానవుడు అనేది ఎక్కడ ఉంటుంది?
0: వన్స్ యు సాక్రిఫైస్ హ్యూమానిటీ ఇన్ మ్యాన్,
1: ఈ మానవతా విలువలను మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వి మస్ట్ మేక్ ఎఫర్ట్స్ టు ఫాస్టర్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ us.
1: ఈ మానవతను పెంచుకునే నిమిత్తమై మనం విద్యను అభ్యసించాలి.
0: వీ షుడ్ అండర్టేక్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ us.
1: దానినే ఈనాడు మనం పోషించాలి.
0: హ్యూమన్ వాల్యూస్ నాట్ ఇన్ ఫాస్టర్.
1: ప్రేమ బీజములు నాటి,
0: సో ది సీడ్ ఆఫ్ లవ్
1: సహన ప్రసవములు వికసింపజేసి,
0: లెట్ ది కంపాషన్
1: శాంతి ఫలమును సమాజములకు అందించటమే విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: స్టూడెంట్ షుడ్ ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్ టు ది సొసైటీ.
1: లోకహితులైనటువంటి యొక్క విద్యార్థులు,
0: స్టూడెంట్స్ హూ సీక్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: లోకానికి అపకారం కావిస్తున్నారు.
0: దే ఆర్ హార్మింగ్ ఇన్ ఫ్యాక్ట్ ది సొసైటీ.
1: ఇది విద్య యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్యార్థులు ఉన్నటువంటి ప్రదేశం ప్రశాంతమైన వాతావరణంగా కూడి ఉండాలి.
0: ది ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బి ఫుల్ ఆఫ్ పీస్.
1: దేశం శాంతి భద్రతతో పోషించడానికి కృషి చేయాలి.
0: యుడ్ మేక్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ అబౌట్ పీస్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ ద కంట్రీ.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఉన్నటువంటి ప్రదేశం మహా అశాంతిగా రూపొందుతున్నది.
0: బట్ ఆన్ ది కాంట్రీ, టుడే వేర్ ఎవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: కనుక విద్యా విధానంలో కూడా అనేక రకమైన మార్పులు తెప్పించాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ చేంజెస్ అండ్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్.
1: నీతి నిజాయితీతో కూడినటువంటి యొక్క శీల ప్రభావాన్ని మనం పోషించుకోవాలి.
0: వీ హావ్ టు ఫాస్టర్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ us.
1: మనం పరోపకార సంబంధమైనటువంటి భావాలు మనలో అభివృద్ధి కావాలి.
0: వీ హావ్ టు డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ సర్వింగ్ అదర్స్, ఆఫరింగ్ హెల్ప్ టు అదర్స్.
1: 18 పురాణముల యొక్క ప్రధానమైన సారము అదియే, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది 18 ఎపిక్స్ ఈస్
1: హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
0: హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
1: మనం ఎప్పుడు కూడా మన చేతులు ఎప్పుడు సహాయమైనటువంటిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి రెడీ టు హెల్ప్ ఆల్వేస్ అండ్ టు ఎవ్రీవన్.
1: వారిలోకి అపకారం చేసేటువంటి దీంట్లో మన హస్తములు ప్రవేశించరా.
0: వీ షుడ్ నెవర్ అండర్టేక్ ఎనీథింగ్ విచ్ వుడ్ బి హార్మ్ఫుల్ టు అదర్స్.
1: సర్వము ఎందు ఉండినటువంటి పరమాత్మ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ ద డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఎవరికి అపకారం చేసినా మనం పరమాత్మకి అపకారం చేస్తున్నామనేటువంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ హూమ్సోఎవర్ యు ఆర్ హర్ట్ you are hurting lord himself.
1: Vidyarthulara,
0: dear students,
1: kevalam pattamulu andukunnanta maatramana manam vidyarthulam kaamu.
0: We do not become educated people by merely getting degrees.
1: Manamu yenadu pradalaku mana yokka sahayamulu andistamu appude manam sariyaina vidyarthulaga roopondutam.
0: Only when we serve others and offer help to others,
1: praja sevalo manam palgonali.
0: We should undertake service of the society.
1: Seva nimittamai abhyasinchinade vidya.
0: Only education
1: ధనార్జన నిమిత్తమై అభ్యసించినది కాదు విద్య.
0: Earning money is not the purpose of education.
1: దయా హృదయులు కావాలి.
0: Become people of compassionate hearts.
1: దయగల హృదయమే దైవ మందిరం.
0: Only that heart which has compassion is the temple of God.
1: కనుక విద్యార్థులే భవిష్యత్తులో అధ్యాపకులుగా మారుతారు.
0: Only students will be the future.
1: ఈనాడు ఒక పెద్ద సమస్య.
0: Today there is a very big
1: ఉత్తమ అధ్యాపకులు లేకనా లేక ఉత్తమ విద్యార్థులు లేకనా ఈ యొక్క విద్యా విధానము ఈ పెడమార్గం పట్టుచున్నది.
0: Is it because of lack of good teachers or lack of good students the education is taking a wrong path?
1: నా ఉద్దేశం ఏమనగా ఈనాటి అధ్యాపకులు కూడాను పూర్వం ఒక విద్యార్థులే.
0: My own view is that today's teachers were students previously.
1: ఈనాటి విద్యార్థులే భవిష్యత్తులో అధ్యాపకులు.
0: Today's students are going to become teachers tomorrow.
1: కనుక విద్యార్థులు సరైనటువంటి వారుగా తయారు కావాలి.
0: Therefore, students must shape themselves in a proper way.
1: సరైన విద్యార్థులే సరైన అధ్యాపకులుగా రూపొందుతారు.
0: Only good students can become good teachers tomorrow.
1: కనుక నేను ఈ విద్యా సంస్థలంతా కూడా ప్రారంభించడంలో మూల ఉద్దేశం ఇదియే.
0: This is the very purpose with which I have started all education.
1: భారతోద్ధారకులు ఈనాటి విద్యార్థులు.
0: Today's students are tomorrow's citizens who will bring about
1: విద్యార్థులు సక్రమమైనటువంటి మార్గం అవలంబించినప్పుడు దేశమంతా కూడా సరైనటువంటి దీనిలో అభివృద్ధి అవుతుంది.
0: If the students can take the right path, the country will be going in the right direction.
1: కనుక ఇట్టి విద్యా సంస్థలను మనం సక్రమమైన మార్గంలో నీతి నిజాయితీ సంబంధమైనటువంటి యొక్క తత్వముల చేత వీరి హృదయాన్ని అభివృద్ధి గావించినప్పుడు నింపినప్పుడే మన దేశము ప్రాచీన సంస్కృతిని మనం తిరిగి మనం అనుభవించగలవారం అవుతాం.
0: ఓన్లీ వెన్ యూ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ ది ఓల్డ్ కల్చరల్ వాల్యూస్ వి వుడ్ హావ్ బ్రాట్ అబౌట్ ఎ రినైసన్స్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్ అండ్ హెరిటేజ్.
1: పూర్వీకులు గొప్ప పేరును పొందడానికి ఇదే మూల కారణం.
0: This is the reason why the ancient ones had such great glory.
1: Anaati vidyavantulo sahanamu sanubhuti chala nindi undetundi.
0: The people of the olden days were full of compassion in their hearts.
1: Satya dharma jeevithananta kodunu vaallu gadipetunti varu.
0: They always followed the path of truth and righteousness.
1: Kalukane vaari ayu pramanam kodunu amitanga undetundi adhikanga undetundi.
0: That was the reason why they had longevity.
1: Eenaati vidyarthulu endu
0: in today's students
1: ఈ యొక్క పవిత్రమైన భావములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: యూ కెనాట్ గెట్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్
1: సహన సానుభూతి అనేటువంటి వీరికి మహింత దూరంగా ఉంటుండాలి.
0: దే డు నాట్ హ్యావ్ కైండ్నెస్ అండ్ కంపాషన్ ఇన్ దర్ హార్ట్.
1: స్వార్థరహితమైనటువంటి భావములు వీరికి ఏమాత్రం కూడా అందుబాటులో లేవు.
0: దే డు నాట్ సీమ్ టు హ్యావ్ ఎనీ యాక్సెస్ టు సచ్
1: అహంకారము ఆడంబరం లే విద్యా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యములుగా భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఈగో అండ్ ostentation as the very purpose of education.
1: మా విరుద్ధమైనటువంటి విషయములు.
0: These are contrary to the very purpose of education.
1: అహంకారం ఉండకూడదు.
0: There should not be any ego.
1: ఆడంబరం అంతకంటే ఉండకూడదు.
0: Ostentation should be totally
1: absent. ఈ అన్నింటిని హతమార్చి వినయ విధేయతను మనం పెంచుకోవడానికి కృషి చేయాలి.
0: Destroy them completely and develop humility in your own hearts.
1: విద్యావంతుడనడానికి మూల గుర్తు ఏమిటంటే వినయ విధేయతలే.
0: The outstanding hallmark of a student is humility and obedience.
1: ఈనాడు తల్లిదండ్రులకి తగిన గౌరవం అందించడం లేదు.
0: Today you are not offering the required.
1: పెద్దలంటే వీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: You are also not caring for elders.
1: ఏదో గొప్ప పట్టమును అందుకున్నామని చెప్పని వీరు విర్రవీగుతున్నారు.
0: You are thinking that you have got great degrees and feeling proud of it.
1: ఈ విర్రవీగతం కేవలం వెర్రితనమే కాని ఇది విద్య యొక్క విశిష్టత కానేరదు.
0: This kind of pride is a type of madness, but it can never be a good characteristic of.
1: సరియైన విద్యావంతులు
0: truly educated people
1: vidayatato
0: with such amount of
1: seela sampadato
0: with full of character
1: satya dharma prayanalai
0: following the path of truth and righteousness
1: acharana anandanni andinchali samajaniki.
0: They should offer an ideal life to the society.
1: ఈ నాడు జీవితం ఉపరి పరమోపాధికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే వి ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అచీవ్ ది వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఈ నాడు ఏ విధంగా జీవించాలి అని నేర్పుతున్నదే కానీ జీవితం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని నేర్పటం లేదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఇస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ హౌ టు లివ్ ఎ లైఫ్.
1: జీవితం అంటే ఏమిటో నేర్పేటువంటి విద్యనే నిజమైన విద్య.
0: ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దట్ విచ్ టీచర్స్ వాట్ రియలీ లైఫ్ ఈజ్.
1: ఈ రకమైనటువంటి యొక్క సద్గుణములను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: వు షుడ్ డెవలప్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: అట్టి వ్యక్తుల వల్లనే తిరిగి భారతదేశము తిరిగి అన్ని దేశములకు ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: ఇండియా కెన్ బికమ్ ఎ గ్లోరియస్ కంట్రీ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ప్రాచీన కాలంలో పవిత్రమైన భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని చాటి ఆనందింపజేసి అన్ని విధాలుగా ఆదర్శాన్ని కూడా నిరూపించినటువంటిది.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ India offered an excellent example by practicing all those great values and
1: pavitra bharat desham tyaga bhumi yoga bhumi karma bhumi.
0: This ancient sacred India is a country which offered sacrifice which
1: ఈనాటి విద్యా విధానములో కేవలం భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Today's education is making people highly indulgent, not learning what's
1: అందువల్లనే నివారణకారి రోగం విద్యా సంస్థలో ఏర్పడిపోయినది.
0: దట్ ఈస్ వై టుడేస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: మనం ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది లోకానికి ఎంతో గొప్ప ఉపకారం చేస్తున్నదని భావిస్తున్నాము.
0: టుడే వి ఆర్ కన్సిడరింగ్ దట్ టెక్నాలజీ ఇస్ కన్ఫరింగ్ గ్రేట్ బూన్ ఆన్ ది
1: ఇది ఎంత ఉపకారం చేయుచున్నదో అంత అపకారం కూడా చేస్తున్నది.
0: వాట్ ఎవర్ హెల్ప్ ఇట్ ఈస్ రెండరింగ్ ఇట్ ఈస్ హార్మింగ్ మచ్ మోర్ దాన్ దాట్.
1: దీనిని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ టెక్నాలజీ ఫర్ ది గుడ్ ఆఫ్ హ్యుమానిటీ.
1: నీరు పవిత్రంగా తెల్లగా ఉంటుంటాయి పరిశుద్ధంగా.
0: there is pure water.
1: అందులో ఏమాత్రము దోషము లేదు.
0: There is nothing wrong with the water.
1: కానీ ఎలాంటి సీసాలో మనం వస్తామో అలాంటి రంగుగా అది మారిపోతుంటాయి.
0: బట్ ది కలర్ ఆఫ్ ది బాటిల్ ఇన్ విచ్ యూ పుట్ దిస్ వాటర్ గెట్స్ దట్ కలర్ ఆల్సో.
1: కనుక సాంకేతిక విజ్ఞాన శాస్త్రం అనేది పవిత్రమైనది.
0: టెక్నాలజీ therefore is good in
1: itself. ఉపయోగకరమైనటువంటిది.
0: ఇట్ ఇస్ యూస్ఫుల్ ఆల్సో.
1: మానవుని యొక్క తెలివితేటలను బాగా పెంచునది.
0: ఇట్ కెన్ ఆల్సో హెల్ప్ ది మ్యాన్ టు
1: మేధాశక్తిని ఉపయోగించి దేశానికి ఎంత ఉపకారం చేయనిది.
0: ఇట్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ వన్స్ ఇంటెలిజెన్స్ అండ్ బ్రింగ్ అబౌట్.
1: కానీ అతి పరిశుద్ధమైన యొక్క పారిశ్రామికమైనటువంటి యొక్క తత్వము మానవుని యొక్క హృదయంలో ఎలాంటి హృదయం కలిగిందో అలాంటి వాళ్ళలో చేరినప్పుడు అలాంటి యొక్క రూపం నేను ధరిస్తుండాలి.
0: బట్ వెన్ సచ్ టెక్నాలజీ ఎంటర్స్ ఇన్ టు ది హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ గుడ్ హార్ట్ ఇట్ ఆల్సో టేక్ దట్ పర్టికులర్ ఫామ్.
1: పవిత్ర హృదయాలు కావాలి.
0: Therefore,
1: పరిశుద్ధ హృదయాలు కావాలి.
0: హావ్ ప్యూర్ హార్ట్.
1: పారమార్థిక హృదయాలు కావాలి.
0: డెవలప్ స్పిరిచువల్
1: హార్ట్. హృదయాలు కావాలి.
0: డెవలప్ రైచియస్ హార్ట్.
1: అది ఏ విద్య యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత.
0: దట్ ఈస్ ది సుప్రీం స్పెషాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాడు ప్రేమతత్వం ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు. ప్రేమతత్వం హృదయ సంబంధమైన ప్రేమగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి లవ్ బిట్వీన్ వన్ హార్ట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: అట్టి నిస్వార్థమైన ప్రేమ కలిగినటువంటి హృదయమునంది పరమాత్ముడు ప్రకాశిస్తూ ఉంటాడు.
0: ఓన్లీ ఇన్ సచ్ హార్ట్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ గాడ్ షైన్స్.
1: సర్వుల హృదయమునందు పరమాత్మ ఉండినప్పటికి
0: గాడ్ ఈస్ రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్. నో
1: దైవం మనుష్య రూపేణ. ఈ మనుష్యాకారమైన దైవత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు రియలైజ్ దట్ మ్యాన్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ అండ్ నో హౌ టు వర్షిప్ ఇట్.
1: మనలో అవ్యక్తంగా ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం వ్యక్తీకరింపజేసుకునేటువంటి శక్తిని మనలో పొందాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ కెపాసిటీ టు మేనిఫెస్ట్ ది అన్మానిఫెస్టెడ్ హిడెన్ డివినిటీ ఇన్ అస్.
1: కనుక ప్రాచీన సాంప్రదాయాలని మనం చక్కగా విశ్వసించి దానిని ఆచరించి దాని యొక్క ఆనందాన్ని కూడా మనం అందుకోవాలి.
0: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది ఏన్షియంట్ కల్చర్. ఫాలో ది ఏన్షియంట్ కల్చర్ అండ్ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ దట్ ఏన్షియంట్ కల్చర్.
1: సమాజంలో ఈనాడు చాలా అశాంతి అభివృద్ధి అయిపోయినది.
0: టుడే సొసైటీ ఇస్ ఫేసింగ్
1: అశాంతి అంతకంటే అభివృద్ధి అయిపోయినది.
0: లాక్ ఆఫ్ పీస్ అండ్
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోయినది.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, దీస్ ఆర్ హైలీ
1: స్వార్థ స్వప్రయోజనాన్ని మనం నిర్మూలన చేయాలి.
0: వీ హావ్ టు డిస్ట్రాయ్ ఆల్ సెల్ఫిష్నెస్ అండ్
1: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: వీ కెన్ అచీవ్ దిస్ ఓన్లీ వెన్ వీ ఫాలో ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: విత్తనమును మన భూమిలో పెట్టి పోషించినప్పుడే అది వృక్షంగా మారి ఫలపుష్పాన్ని అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ అర్త్ ఇన్ ల్యాండ్ దెన్ ఇట్ కెన్ బికమ్ ఎ ట్రీ అండ్
1: ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే ఆ విత్తనం కూడా అది కుళ్ళిపోతుంది.
0: సపోజ్ యూ పుట్ ద సీడ్ ఇన్ ఎ టిన్ అండ్ పోర్ వాటర్ ఇట్ బికమ్స్.
1: అదే విధంగానే ఈనాటి ప్రేమతత్వం అనేటువంటిది.
0: సిమిలర్ ఈస్ ది సిచ్యుయేషన్ టుడే.
1: ఒక ఆధ్యాత్మిక మార్గం నుండి అభివృద్ధి కావాలి, కానీ అన్య మార్గంలో ఇది అభివృద్ధి కానేరదు.
0: ఓన్లీ వెన్ యూ పుట్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఇట్ కెన్ డెవలప్ ప్రాపర్లీ.
1: చదువు చదువు చదువు చదువు ఉండవలసినదే.
0: వెన్ యూ సే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్, yes,
1: దానికి తోడుగా సంస్కారం కూడా ఉంటుండాలి.
0: బట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్,
1: సంస్కారమే లేని చదువు వలన ఈనాడు దేశమంతా ఇంత అల్లకల్లోలముగా మారిపోతున్నది.
0: టుడేస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ దేర్ ఇస్ ఎడ్యుకేషన్.
1: మానవత్వమే నశించిపోయినది.
0: ఎంటైర్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ డిస్ట్రాయిడ్.
1: ఇది సంస్కారం లేనటువంటి దోషమే.
0: దిస్ ఈస్ బికాస్ దేర్ ఇస్ నో సంస్కార.
1: సంస్కారం అనేటువంటిది కేవలము తల్లిదండ్రుల ద్వారానే మనం అందుకోవాలి.
0: వీ కెన్ గెట్ దోస్ సంస్కారాస్ ఓన్లీ త్రూ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు కూడా నువ్వు పిల్లలను సరైన రీతిలో పోషించాలి.
0: పేరెంట్స్ ఆల్సో షుడ్ డెవలప్ దర్ చిల్డ్రన్.
1: విద్యా సంస్థలో చేర్చినంత మాత్రం మా బాధ్యత తీరిందని ఉంటున్నారు.
0: దే ఆర్ థింకింగ్ దట్ వన్స్ దే అడ్మిట్ దర్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ ఆర్ కాలేజ్
1: ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులది.
0: ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్ టు షేప్ దర్ చిల్డ్రన్ యాజ్ ఫ్యూచర్.
1: కానీ వారి ఇంత శ్రద్ధను వారు తీసుకోవటం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఎవిన్సింగ్ ప్రాపర్ ఇంట్రెస్ట్ in this direction.
1: కనుకనే పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
0: దట్ ఈస్ ది రీజన్ వై ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
1: ఆధ్యాత్మికంగా వారి యొక్క హృదయాల లోపల పవిత్రమైన బీజములు నాటాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు సో ద సీడ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: అది లేకుండా మానవత్వం ఏమాత్రం కూడా రాణించదు.
0: వితౌట్ స్పిరిచువాలిటీ హ్యూమానిటీ కెన్ నెవర్ షైన్.
1: శంకరాచార్యులు కానీ, వివేకానందులు కానీ, గాంధీ కానీ, ఇంకా ఇలాంటి ఆదర్శ పురుషులందరూ కూడా తల్లిదండ్రులు సంస్కారవంతులుగా కావటం చేతనే వీరి ఇంత అభివృద్ధికి మూల కారణమైనారు.
0: వెదర్ ఇట్ ఇస్ శంకరాచార్య, వివేకానంద ఆర్ గాంధీజీ, బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ దే హావ్ బీన్ ఏబుల్ టు డెవలప్ గుడ్ లైఫ్ అండ్ ఐడియల్ లైఫ్.
1: తల్లిదండ్రులు ఉత్తమ మార్గంలో ఉండినప్పుడే పిల్లలు కూడా ఉత్తమ మార్గాన్ని అనుసరిస్తారు.
0: ఓన్లీ వెన్ ది పేరెంట్స్ ఫాలో నోబుల్ అండ్ గుడ్ పాత్ ద చిల్డ్రన్ ఆటోమేటికలీ ఫాలో దేర్ పేరెంట్స్ అండ్ దేర్
1: అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు కూడాను ఈ విద్యార్థులకు తగినటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి కృషి చేయాలి.
0: అలాంగ్ విత్ ద టీచర్స్ పేరెంట్స్ ఆల్సో షుడ్ ఆఫర్ ఎ మోడల్ అండ్ అన్ ఐడియల్ లైఫ్ టు ద స్టూడెంట్స్ సో దట్ దే కెన్ డెవలప్ ఆన్ ద ప్రాపర్ లైన్స్.
1: నా అనుభవం లోపల నేను పూర్తి చక్కగా అన్ని విషయాలు విచారించాను, కానీ తల్లిదండ్రులు ఈ పిల్లలను పాడు చేస్తున్నారు.
0: ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ లుక్డ్ ఇంటూ ఇన్ గ్రేట్ డెప్త్. My own understanding is that it is the parents who are spoiling the children.
1: వారికి నిజమైనటువంటి ప్రేమగా రాణించడం లేదు.
0: Their love is not properly.
1: కృత్రిమమైనటువంటి ప్రేమగా నిరూపిస్తున్నారు.
0: It is only artificial love they are showing to the children.
1: ఇదే పిల్లలు అభివృద్ధికి రావాలి, ఆదర్శవంతమైన విద్యార్థులుగా మారాలి, భావి పౌరులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి యొక్క సత్సంస్కారం లేవుల్లో ఉంటుంటే పిల్లల్ని ఈ విధంగా చెడగొట్టరు.
0: If only the parents had such noble idea that the children should become ideal citizens and follow a right path, they would not have spoiled their children the way that they are doing now.
1: Bhajan chestunu leka dhyanam chestunu japam chestunu unte aa pillalu chaala aneka rakamainaatu maatalato baadha pedutunnaru.
0: Whenever these parents find their children doing bhajan meditation and such other noble spiritual things,
1: ee chinna vayasulo ni
0: kinda
1: chakkaga udyogam chesi retired ayin tarvata edo swasthananiki poyya munduga nuvu japamala pattukochulani veela uddesham.
0: These people think that why in this young age should they take to such noble things and spiritual life? Just before they go to burial ground, they can take to this spiritual
1: start
0: life.
1: Early, drive slowly, reach safely. Chinna vayasulone manam anni vidala uttamaina gunamulu abhivruddhi parchukovali.
0: In the young age itself we should develop such good qualities and virtues in us.
1: Aa vidhanga chinna vayasulo manam abhivruddhi gaavinchukunnatundi gunamule manam shashvatanga nilustunnayi.
0: It is those qualities which are cultivated in young age will last throughout the life.
1: కనుక విద్యార్థులు ఆధ్యాత్మిక మార్గంలో ధార్మికమైన తత్వంలో సత్యమైన ప్రవర్తనలో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: ది స్టూడెంట్ దేర్ఫోర్ షుడ్ స్టార్ట్ ఇన్ ది బిగినింగ్ ఇట్సెల్ఫ్ ఫాలో ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, ఫాలో ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గుడ్ అండ్ అన్ ఐడియల్.
1: ఎవరు ఏ విధంగా భావించుకున్నా పర్వాలేదు, మన హృదయానికి మనమే సాక్షి.
0: లెట్ ఎనీవన్ థింక్ ది వే ది వరల్డ్ వాంట్, బట్ అవర్ ఓన్ కాన్షియన్స్ ఈజ్ ఎ విట్నెస్ ఫర్ ది పాత్ దట్ వి ఆర్ ఫాలోయింగ్.
1: కనుక మన హృదయ సాక్షిగా మనము పవిత్రమైనటువంటి వారము అనేటువంటి యొక్క విశ్వాసం మీలో పోషించుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్ ది ఫెయిత్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ది రైట్ పాత్.
1: గ్రంథ పరిచయం కోసం ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు.
0: డు నాట్ బాదర్ యువర్ సెల్ఫ్ అబౌట్ మియర్ బుక్కిష్.
1: కేవలం ఈనాడు పుస్తకము మస్తకము రెండు ఒకటిగా భావిస్తున్నారు.
0: టుడే పీపుల్ ఆర్ థింకింగ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది బుక్ అండ్ దర్ హెడ్.
1: ఈ యొక్క పుస్తకానికి ఎంత అనుభూతిలో నీకు అంతే అనుభూతి కలుగుతుంది.
0: వాట్ ఎవర్ experience book has your head also
1: practical lo pettali manamu nitya jeevitham lopala aacharanalo manam nirupinchali.
0: You should practice what you have learned in daily life. You should practice
1: appude aa vidya yokka visheshtha manaku artham avutundi.
0: Then only we experience the special.
1: Enta mandi vidyavantulu leru lokamlo?
0: How many millions of educated people are there in the world?
1: Kani varandaru sadinchindi emti?
0: But what is it that they have achieved in life?
1: Manasika shanti shunyam.
0: They do not have peace of mind at all.
1: Sadivinatvanti yokka vidyanu సంస్కారంతో తోడు చేసి ఆచరణలో ప్రవేశపెట్టినప్పుడే ఇది మానసిక శాంతి లభిస్తుంది.
0: దే కెన్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ వెన్ దే ఫాలో అకార్డింగ్ టు దేర్ కన్విక్షన్స్ ద పాత్ విచ్ దే హావ్ జస్ట్ స్టడీడ్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ ఫుల్ ఆఫ్ లవ్,
1: విద్యతో పాటు
0: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్
1: విజేతలతో పాటు
0: అలాంగ్ విత్ ఒబీడియన్స్
1: ఆదర్శవంతమైన నడతలు కూడా మీరు నేర్చుకోవాలి.
0: డెవలప్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: నీతియే లేకపోతే మన జాతి చాలా క్షీణించిపోతుంది.
0: అవర్ లైఫ్ బికమ్స్ మిజరబుల్ వితౌట్ ఫాలోయింగ్ పాత్ ఆఫ్ మొరాలిటీ.
1: కనుక నీతి మార్గంలో మనం ప్రవేశించి
0: ఫాలో ది పాత్ ఆఫ్ మొరాలిటీ
1: పవిత్రమైన మానవ జాతిని మీరు పోషించుకోవాలి.
0: ఫాస్టర్ ది సొసైటీ అండ్ హ్యుమానిటీ విచ్ ఇస్ సీక్రెట్.
1: అదే మీరు చేయవలసినటువంటి త్యాగం.
0: దిస్ ఈజ్ ది సాక్రిఫైస్ విచ్ యు నాట్ రియలీ.
1: కేవలం నీటిపై తైలం పొట్టు వలె స్వార్థము సప్రయోజనంతో జీవించడానికి పూనుకోకండి.
0: లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఇన్ వాటర్ without getting mixed in the society.
1: Daname pradhanamani visheshinchakandi.
0: Do not consider wealth as the be all and end all of life.
1: Money comes and goes, morality comes and grows. Kanuka meeru ee neetini manam abhivruddhi chesukovadaniki tagina krushi cheyali.
0: Therefore make efforts to develop morality in you.
1: Kanna tallidannulukunu taginaatundi keerthini sampadinchali.
0: Get good name and fame for parents.
1: Kodukku puttadante ne tallidannulaku aanandam kaadu.
2: ది మియర్ బర్త్ షుడ్ నాట్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ టు ద పేరెంట్స్.
1: ఏనాడు సమాజంలో గొప్ప కీర్తిని సంపాదించాడో, ఏ గొప్ప పేరు సంపాదించినో ఆనాడే కొడుకు పుట్టిన దినం.
2: దట్ డే వెన్ ద చైల్డ్ గెట్స్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ ఫర్ ది పేరెంట్స్,
1: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
2: ది స్టూడెంట్స్ ది పేరెంట్స్ షుడ్ నాట్ ఫీల్ హ్యాపీ ది మోమెంట్ ది చిల్డ్రన్ ఆర్ బోర్న్.
1: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు.
2: దే షుడ్ ఫీల్ హ్యాపీ ఓన్లీ వెన్ ది సొసైటీ ప్రైజెస్ ది చిల్డ్రన్ యాజ్ వర్ది చిల్డ్రన్.
1: కనుక మనము ఈ సమాజం లోపల మంచి పేరును సాధించాలి.
2: We should get a good name in the society.
1: ఆదర్శవంతమైన విద్యార్థి అనేటువంటి పేరును సంపాదించుకోవాలి.
2: We should also earn that we are ideal students and good citizens.
1: మన నీతి అనగా చక్కని నడతనే నీతి.
2: Our own good conduct is real morality.
1: పవిత్రమైన మార్గములో మనము ప్రవేశించాలి.
2: Enter and follow the path of sacredness.
1: విద్యయసుకును వినయం.
2: Education confers
1: పాత్రత.
2: Humility confers
1: పాత్రత. ధనము
2: deservedness confers.
1: ధనము వలన ధర్మము.
2: Wealth enables you to follow.
1: దాని వలన ఐహికాముష్మికమును నందునరు.
2: And charity confers this world and the world beyond to you.
1: కనుక విద్యలో ప్రధానమైనటువంటిది వినయమే.
2: It is humility which is the very core of education.
1: ఏదో వీడు కేవలం ఒక చేతగానేటువంటి వాడని భావిస్తారేమో అనుకుంటారు. కాదు కాదు, ఎవరు ఏ విధంగానైనా భావించుకొని ఆ వినయం మనకు చాలా, అదే ఒక పెద్ద భూషణం.
2: హ్యూమిలిటీ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ అండ్ ఎ గ్రేట్ జ్యువెల్ ఫర్ అస్.
1: ధర్మ మార్గంలో మనం సాధించలేనిటువంటిది లేనే లేదు లోకంలో.
2: దేర్ ఇస్ నథింగ్ విచ్ యూ కెనాట్ అచీవ్ బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: ఈ ధర్మానికి అనేక ఇబ్బందులు కలగవచ్చు.
2: దేర్ మే బి మెనీ ఆబ్స్టకల్స్ ఆన్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: దానిని మనం లెక్క చేయరాదు.
2: డు నాట్ కేర్ ఫర్ దెమ్.
1: దాని ఏమాత్రం కూడా మనం అలక్ష్యం గావించి మన ధర్మాన్ని మనం పాటిస్తూ పోవాలి.
2: Follow, become indifferent to that. Follow the path of righteousness. Do not bother about the
1: obstacles. ఒక సమయంలో 12 సంవత్సరాల అరణ్యంలో ఉండినప్పుడు ద్రౌపది ధర్మజుని ప్రశ్నించింది.
2: When the Pandavas were in exile during the period of 12 years, Draupadi questioned Dharmaja on these lines.
1: Dharmaja, నీకంటే మించినటువంటి ధర్మజుని లోకంలో లేరు.
2: Dharmaja, there is no one who follows
1: ఈ చిన్న విషయంలో కూడా నువ్వు ధర్మము ధర్మము ధర్మమని ధర్మమునే మీరు ప్రాణ సమానంగా భావించి అనుసరిస్తున్నారు ఆచరిస్తున్నారు.
2: యూ కన్సిడర్ ధర్మ రైచియస్నెస్ యాజ్ యువర్ వెరీ లైఫ్ బ్రెత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కానీ అట్టి మీకు కరరాని కష్టములంతా కూడా నువ్వు వెంటాడుతూ వచ్చాయి.
2: బట్ దెన్ వై ఆర్ యూ గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఫాలోయింగ్ రైచియస్నెస్.
1: ఈ ధర్మం మిమ్మల్ని రక్షించినది ఏమిటి?
2: వాట్ ఈస్ ఇట్ దట్ హాస్ గివెన్ ప్రొటెక్షన్ టు దిస్ ధర్మ
1: అని ప్రశ్నించినప్పుడు ధర్మజుడు నవ్వుతూ చెప్తున్నాడు.
2: When Dharmaja was questioned thus, Dharmaja smiled and answered.
1: నాకు ఇన్ని కష్టములు వెంటాడినప్పటికీ, ఇన్ని బాధలు నన్ను కట్టినప్పటికీ నేను ధర్మమును వదలకుండా ఉంటున్నాను, అదే నా గొప్పతనము అన్నాడు.
2: He said, well, Draupadi, in spite of all these problems which have come, I am not at all mindful of this particular thing. This capacity I have got because of following Dharma.
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు కృంగి మనం ధర్మాన్ని విడవరాదు.
2: We should never give up righteousness because of problems, trials, tribulations, tests and such other things.
1: మన ధర్మాన్ని ఆ కష్టం లోపలనే మనం దాన్ని సాధించాలి.
2: We should follow the path of righteousness even in the midst of difficulties.
1: అప్పుడే మనకు గొప్పతనం.
2: Then only we can be called great.
1: అది నీ యొక్క ధర్మం యొక్క విశిష్టత.
2: That is the speciality of righteousness.
1: కనుక కష్టమే ఫలితంగా మనం అందిస్తుంది.
2: It is these problems which will confer
1: sukham labhyate sukham annaru. Sukham nunchi manaku sukham raadu.
2: You can never get happiness from happiness.
1: Vidyarthulara, mana jeevitham sukham kosam gaani kashtam kosam gaani kaadu.
2: Our life is not meant for either happiness or joy or sorrow.
1: Sukha dukhamulo rendu puttinatundi sthanamaina manam sadinchali.
2: We have to go to the very origin from which this joy and sorrow spring.
1: Sukhamulo enta vikaram unnado dukhamulo kuda anta vikaram unnadi.
2: Whatever experience you get in joy, you get in sorrow.
1: దుఃఖములో ఎంత వికారం ఉన్నదో సుఖములో కూడా అంత వికారం ఉన్నది.
2: Whatever experience you get in sorrow, you can get even in joy also.
1: ఈ సుఖ దుఃఖములు రెండు కూడా వచ్చిపోయే బంధువుల వంటివి.
2: This joy and sorrow are the
1: ఈ రెండును శాశ్వతం కాదు.
2: These are not permanent things.
1: కనుక ఈ రెండింటికి మనం కృంగరాదు.
2: We should never sink when we are faced with
1: సమాజంలో ఆదర్శవంతమైనటువంటి ఒక ధర్మాన్ని మనం అనుసరించాలి.
2: We should always follow path of righteousness and offer an example and a model to the society.
1: Manamu ee paropakara sambandhamainatundi yokka sevalo manam palgoni,
2: we should undertake service to the society.
1: Deshaniki taginatundi yokka aadarshanni meeru andinchalani nenu aashistu aashirvadistu naa prasangaanni virmistunnanu.
2: Wishing that you serve the society and offer yourself as an example, I bless you and bring this discourse to a close.
3: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba on the occasion of the 8th convocation of the Sri Satya Sai Institute of Higher Learning in Prashantinilayam on the 22nd of November 1989. Bhagwan Baba, the Divine Chancellor, exhorts the students to cultivate humility and reverence and learn to conduct in an exemplary manner in all areas of their lives. Without morality, society faces ruin. Hence, by leading moral lives, students must foster the well-being of the nation. This is the sacrifice students have to perform. Do not lead a life of selfishness. Money comes and goes. Morality comes and grows. The path of righteousness may be strewn with obstacles. Do not allow challenges to deter you. Act according to your conscience in all circumstances. Thank you and Sai Ram.

ولي من